శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 30వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం జూలై నెల 21వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం 5:58 దాటి 50 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు ఇప్పుడు ప్రబోధ గీతం వింటారు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో ఆంజనేయ స్వామివారి భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత శ్రీమతి బి కల్పన.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: మనిషితనం. ప్రపంచంలో 84 లక్షల రకాల శరీరాలు ధరించిన ప్రాణులుంటాయని ప్రతీతి. ఈ అంశాన్నే 84 లక్షల జీవరాశులు అని వ్యవహరిస్తారు. బ్రహ్మ మొదట 83,99,999 జీవరాశులను సృష్టించాడట.

0: అయినా అతనికి తృప్తి కలగలేదట. చివరిసారిగా ఇంతకుముందు సృష్టించిన అన్నిటికంటే ఉన్నతంగా మనిషిని సృష్టించాడట. ఇది మన పెద్దలు చెప్పే సంగతి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ తక్కిన ప్రాణుల కంటే మనిషి శ్రేష్ఠుడన్నది మాత్రం నిజం. తక్కిన జంతువులంతా అడ్డంగానే పెరుగుతాయి, మనిషి మాత్రం వాటికంటే నిటారుగా ఆకాశానికేసి పెరుగుతాడు. దీన్ని బట్టే మనిషి ఔన్నత్యాన్ని అందుకునేందుకే సృజింపబడ్డాడు అనే విషయం తేటపడుతుంది. ఇప్పుడు చెప్పుకున్న దాన్ని బట్టి మనిషి ఇతర సృష్టి కంటే భిన్నమైనవాడు అని విదితమవుతుంది. తమిళనాడులో ఈవే రామసామి నాయకర్ అనే పేరుగల రాజకీయవేత్త మేధావి ఉండేవాడు. ఆయన చెప్పిన మాటలు ఇవి: ఎక్కువ డబ్బున్నందుకు ఒక మనిషిని గౌరవించాలంటే గౌరవించవలసింది అతన్ని కాదు, రిజర్వు బ్యాంకునే. దేశంలోని డబ్బునంతటినీ ముద్రించడం, పంపిణీ చేయడం, నిర్వహించడం మొదలైన ఆర్థిక కార్యకలాపాలను రిజర్వు బ్యాంకే నిర్వహిస్తుంది. కాబట్టి ధనికుడి కంటే కూడా గౌరవించదగింది రిజర్వు బ్యాంకే. ఎక్కువ పుస్తకాలు చదివినందుకు ఒక వ్యక్తిని గౌరవించాలనుకుంటే లైబ్రరీని గౌరవించాలి. రకరకాల పుస్తకాలు, చాలా పుస్తకాలు లైబ్రరీలో ఉంటాయి. కాబట్టి పుస్తకాలు చదివిన మనిషి కంటే పుస్తకాలను కడుపులో దాచుకున్న లైబ్రరీ గొప్పది. ఎక్కువ విషయాలు తెలిసినందువల్ల ఒకరిని గౌరవించాలనుకుంటే విజ్ఞాన సర్వస్వం సంపుటాలను గౌరవించాలి. ఎందుకంటే అనేక విషయాల మీద వ్యాసాలు ఆ సంపుటాల్లో ఉంటాయి. తెలుసుకోవలసిన దాదాపు అన్ని విషయాలు వాటిలో ఉంటాయి. కాబట్టి విషయం తెలిసిన వాడికంటే గౌరవించదగ్గవి విజ్ఞాన సర్వస్వాలే. అయితే మనిషిని ఎందుకు గౌరవించాలి? మనిషి మనిషిగా మనుగడ సాగిస్తున్నందుకు గౌరవించాలి. ఈ విధంగా ఆలోచించినప్పుడు మనిషిని గురించి తెలుసుకోవలసిన ఉత్సుకత జనిస్తుంది. కావలికి చెందిన గొప్ప మేధావి విద్వాన్ ఎస్వి భుజంగరాయశర్మ గారు వారు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని ఆలోచిస్తే మనిషి పట్ల స్థూల అవగాహన ఏర్పడుతుంది. ప్రతి తల్లి తండ్రి మా పిల్లవాడు ఇంజనీరు కావాలనో, డాక్టర్ కావాలనో, ఐఏఎస్ ఆఫీసర్ కావాలనో, లాయర్ కావాలనో, ఇలా ఏదో ఒకటి కావాలని భావిస్తారు. కానీ మా పిల్లవాడు మనిషి కావాలని ఎవరూ ఆశించడం లేదు. ఇది చాలా శోచనీయమైన విషయం అని శర్మగారన్నారు. మనిషికి మూడు కొండ గుర్తులు చెబుతానని వారే చెప్పారు. మనిషికి ఉండవలసిన మూడు ముఖ్య లక్షణాల్లో మొదటిది సహనం, రెండవది సదసద్వివేకం, మూడవది సమున్నత లక్ష్యం. సహనాన్నే ఓర్పు అని కూడా అంటాం. ఇతరుల వల్ల కలిగిన ఇబ్బందిని ఓర్చుకోవడం, చెయ్యవలసిన పనిలో ఎదురయ్యే ఇబ్బందిని ఓర్చుకోవడం అని ఈ ఓర్పును కూడా రెండు రకాలుగా వర్గీకరించుకోవచ్చు. మానవుడు సమాజ జీవి, నలుగురితో కలిసే జీవించవలసిన వాడు, అనేక రకాల వ్యక్తుల మీద ఆధారపడి వారి సహకారంతో జీవించవలసిన వాడు. ఇలాంటప్పుడు ఇతరుల నుంచి ఇబ్బందులు రావడం సహజం. వాటిని తట్టుకొని నిలబడినప్పుడే అతనికి మంచి ప్రయోజనం కలుగుతుంది. నేర్పుతో ఓర్పుతో ఆ ఇబ్బందులను అధిగమించి మనిషి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. మనిషి మనిషిగా జీవించాలంటే చేసుకోవలసిన పనులు చాలానే ఉంటాయి. వాటిలో ఇబ్బందికరమైనవి ఉంటాయి, ఇబ్బంది లేనివి ఉంటాయి. అయితే మనిషి అన్నిటికీ ఇబ్బందిని అంటగట్టి పని పట్ల చూపవలసినంత శ్రద్ధ చూపడం లేదు. ఈ ఇబ్బందిని కూడా మనిషి అధిగమించాలి. ప్రతి పనిని ఓర్పుగా ఒడుపుగా చేసుకుంటూ పోవాలి. అప్పుడే విజయవంతంగా అది నెరవేరుతుంది. మనిషి రెండవ లక్షణం వివేకం. మంచిని చెడును వేరు చేసి చూడగల సామర్థ్యం మనిషికి మాత్రమే ఉంది, ఇతర జంతువులకు అది లేదు. ఉన్న ఈ సామర్థ్యాన్ని కూడా మనిషి ఉపయోగించుకోలేకపోతున్నాడు. ఆలోచించడం ద్వారా, చదువుకోవడం ద్వారా ఈ సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. చదివితే సదసద్వివేక చతురత కలుగుతుందని హిరణ్యకశిపుడు భావించాడు. చదువనివాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత కలుగున్, చదువగవలయును జనులకు చదివించదనార్యులొద్ద చదువుము తండ్రి. మూడవది ఉన్నత లక్ష్యం. పుట్టడం, చనిపోవడమే జీవితం కాదు. పుట్టినందుకు ఏదైనా సాధించాలి. ఆ సాధించేది కూడా దీర్ఘకాలిక ప్రయోజనకరమైతే మంచిది, సమాజానికంతటికీ ఉపయోగపడేదైతే మంచిది. అటువంటి లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని పొందేందుకు తీవ్రంగా కృషి చేయాలి. తగిన ప్రణాళికను వేసుకుని దాని ప్రకారం కృషి చేయాలి. అప్పుడే అది సాధ్యం. ఈ విధంగా మనిషి లక్షణాలను అలవర్చుకుని మనుషులుగా మనుగడ సాగిస్తూ సహ మానవులలో కూడా సహజ మానవత్వాన్ని సముద్దీపింపజేయడం సముచితం.
1: శ్రోతలు, మీరింతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత శ్రీమతి బి కల్పన. ఇప్పుడు వింటారు పొలం కబుర్లు.
2: రైతు సోదరులకు నమస్కారం. కిసాన్ వాణికి సుస్వాగతం.

ఈనాటి మన పొలం కబుర్లలో పెసరా మినుములో వైరస్ తెగుళ్ల సమగ్ర యాజమాన్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వైరస్ తెగుళ్ల తెల్లదోమ, తామర పురుగులు మరియు పేనుబంక పురుగుల ద్వారా కలుపు మొక్కల నుండి పంట మొక్కలకు, పంటలో ఒక మొక్క నుండి ఇతర మొక్కలకు వ్యాప్తి చెందుతాయి. ఈ వైరస్ల నిర్మూలనకు ఎలాంటి క్రిమిసంహారక మందులు లేవు కాబట్టి తెగులు వ్యాప్తి కారకాలైనటువంటి తెల్లదోమ, తామర పురుగులు మరియు పేనుబంక పురుగులను అరికట్టడం ద్వారా మాత్రమే ఈ తెగుళ్ళు నివారించగలం. పల్లాకు తెగులను తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. పెసర ఎల్జీజీ 460, 407, డబ్ల్యూజీజీ 42, మినుము ఎల్బీజీ 787, పియు 31, టీబీజీ 104, టీ9 ఈ రకాల్ని సాగు చేసుకోవాలి. విత్తన శుద్ధి విషయానికి వస్తే పంట విత్తుకునే 20 నుంచి 45 గంటల ముందుగా 1 కిలో విత్తనానికి ఇమిడాక్రోఫ్రిడ్ 600 FS 5 మిల్లీలు లేదా థయోమిథాక్సిన్ 5 గ్రాములు మరియు మెంకోజబ్తో విత్తన శుద్ధి చేసినట్లయితే రసం పీల్చే పురుగులు మరియు వేరు తీగుళ్ల బారి నుండి పంటను కాపాడుకోవచ్చు. పంట విత్తుకునే సమయంలో పొలం చుట్టూ 4 వరుసల్లో జొన్న, మొక్కజొన్న, సజ్జ పంటలను కంచి పంటగా విత్తుకుంటే పక్క పొలాల నుండి తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక పురుగులు రాకుండా నివారించుకోవచ్చు. ఇంకా పొలంలో గట్ల మీద కలుపు మొక్కలను, పిల్లి పెసర వంటి ఇతర మొక్కలను పీకి మనం వాటిని తగలబెట్టాలి. పొలంలో తెగులు సోకిన మొక్కలను గమనించిన వెంటనే వాటిని పెరికి నాశనం చేయాలి. ఎకరాకు అక్కడక్కడ తెల్లదోమకు 20 చొప్పున పసుపు రంగు జిగురట్లు, తామర పురుగుల నీలి రంగువి ఉంచడం ద్వారా ఆయా పురుగుల ఉనికిని మరియు ఉధృతిని మనం అంచనా వేసుకోవచ్చు. విత్తిన 15 నుంచి 20 రోజులకు ఒకసారి వేపనూన 5 మిల్లీలు 1 లీటర్ నీటికి కలిపి లేదా 5% వేపగింజల కషాయం పిచికారి చేసినట్లయితే పంటను రసం పీల్చే పురుగులు ఆశించకుండా కాపాడవచ్చు. పురుగులు, గ్రుడ్లు, పిల్ల పురుగులను నాశనం చేయవచ్చు. తెల్లదోమ నివారణకు ఎసిపేట్ 1 గ్రాము, థయోమిథాక్సిన్ 0.3 గ్రాములు, ప్రొఫెనోఫాస్ 1.5 మిల్లీలు ఏదైనా ఒకదాన్ని 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకుంటే మంచిది. తామర పురుగుల నివారణకు పేనుబంక నివారణకు ఎసిపేట్ 1 గ్రాము లేదా ఇమిడాక్రోఫిడ్ 0.4 మిల్లీలు లేదా థయోమిథాక్సిన్ 0.3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే పెసరా మినుములో వైరస్ తెగుళ్ళ నుంచి రైస్ సోదరులు కాపాడుకొని అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. విత్తనం ఎంపిక గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అధిక దిగుబడి సాధించడానికి మంచి రకం, మంచి విత్తనం ఎంపిక ముఖ్యమైనదిగా భావిస్తున్నాం. యథాబీజం తదా సస్యం అని పెద్దలు ఏనాడో చెప్పారు. పూర్వపు రోజుల్లో రైతులు తమకు కావాల్సిన విత్తనాన్ని తమ పొలాల నుండే తాము ప్రత్యేక జాగ్రత్తతో తీసి భద్రపరుచుకునేవారు. ఇప్పుడు రైతు సోదరులు సొంత విత్తనాన్ని తీసిపెట్టుకోవడం మర్చిపోయారు. విత్తనం తీసిపెట్టుకునే ఓపిక, తీరిక లేకుండా పోయింది. పండించిన పంటనంతా అమ్ముకోవడం, తీరా సీజన్ వచ్చి వర్షాలు పడినప్పుడు లేదా కాలువలకు నీళ్లు వచ్చినప్పుడు విత్తనం కోసం పరిగెత్తడం జరుగుతుంది. ఎక్కడ దొరికితే దాన్ని ఎవరో చెప్పిన మాట నమ్మి విత్తనం తెచ్చుకుంటున్నారు, అధిక ధర పెట్టుకుంటున్నారు. అవి సరిగా మొలకెత్తకపోయినా, సరైన దిగుబడి ఇవ్వకపోయినా రైతు తీవ్రంగా నష్టపోతాడు. నమ్మకమైన విత్తనం దొరకనందున విత్తన ఖరీదు నష్టపోవడమే కాక సీజన్ కూడా దాటిపోతుంది. రైతు అవసరాన్ని గుర్తించి మేలైన విత్తనం పేరుతో ఏదో ఒక విత్తనాన్ని మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. రైతులు మోసపోయే అవకాశం ఉంది. కనుక రైతు సోదరులు సాధ్యమైనంత వరకు వారి విత్తనం వారే తయారు చేసుకునే విధంగా అవగాహన కలిగి ఉండాలి. మంచి విత్తన లక్షణాలు ఏంటి అనే విషయానికి వస్తే, మంచి పంట రావడానికి మంచి విత్తనం కావాలి. మంచి విత్తనం 4 ముఖ్యమైన లక్షణాలు కలిగి ఉంటుంది. 1, జన్యు స్వచ్ఛత. ఆ రకానికి ఉండాల్సిన సహజమైన ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉండాలి. ఆ విత్తనం వేసినప్పుడు అదే రకమైన పంట రావాలి. ఒక స్వచ్ఛమైన రకం వేసి 100% అదే విత్తనం పొందడం జన్యు స్వచ్ఛత అంటారు. ఇక 2వది భౌతిక స్వచ్ఛత. విత్తనానికి ఉండాల్సిన రంగు ఉండాలి. తాలు, సగం నిండిన గింజలు ఉండకూడదు. మట్టి బెట్టలు, ఇసుక, దుమ్ము, దూగర మొదలైన జడ పదార్థాలు ఉండకూడదు. కలుపు విత్తనాలు, వేరే రకం విత్తనాలు కూడా ఉండకూడదు. దీన్ని భౌతిక స్వచ్ఛత అంటారు. 3వది తేమ శాతం. 13% తేమ ఉన్నప్పుడు విత్తనం బాగా మొలకెత్తుంది. 14% మించి ఉంటే నిల్వ చేయడానికి కూడా అది పనికిరాదు. ఇక 4వ లక్షణం విత్తనం మొలక శాతం. వరి, మొక్కజొన్న, నువ్వులు కనీసం మొలక శాతం 80% వరకు ఉండాలి. జొన్న, పప్పుధాన్యాలు 75% ఉండాలి. పొద్దుతిరుగుడు, ఉల్లిలో 70%, ప్రత్తిలో 65%, మిరపలో 60% కనీస మొలక శాతంగా ఉండాలని నిర్ధారించారు. ఇక చెరుకు విషయానికి వస్తే,

0: ఆయా ప్రాంతాలకు అనువైన రకాన్ని ఏ రైతు నుండైనా సేకరించవచ్చు. 6 నెలల వయసు ఉన్న గడల నుండి విత్తనం వాడుకుంటే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక విత్తన వర్గీకరణ అనే విషయానికి వస్తే, రైతు సోదరులు మంచి విత్తనాలు మంచి ప్రమాణాలతో ఉత్పత్తి చేసి అందించాల్సి ఉంది. విత్తనాలు 4 తరగతులుగా వర్గీకరించవచ్చు. 1 బ్రీడర్ విత్తనం. విత్తనం రూపొందించిన పరిశోధన స్థానంలోనే శాస్త్రజ్ఞుల పర్యవేక్షణలో ఉత్పత్తి చేస్తారు. జన్యు స్వచ్ఛత 100% ఉంటుంది. విత్తనపు సంచులు పసుపు రంగు ట్యాగ్ ఉంటుంది. ఇక ఫౌండేషన్ విత్తనం 2, అంటే బ్రీడర్ విత్తనం నుండి పరిశోధన స్థానాల్లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న విత్తనాభివృద్ధి క్షేత్రాల్లో సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఉత్పత్తి చేస్తారు. ఇవి కూడా ఉత్తమ ప్రమాణాలు కలిగి ఉంటాయి. విత్తనపు సంచులు తెలుపు రంగు ట్యాగ్ ఉంటుంది. ఇక 3 సర్టిఫైడ్ విత్తనం. ఇదే ఫౌండేషన్ విత్తనం నుండి రైతులు పొలాల్లో సీడ్ సర్టిఫికేట్ వారి పర్యవేక్షణలో ఉత్పత్తి చేయబడినవి. ప్రయోగశాలలో పరీక్షించి నిర్దేశించిన ప్రమాణం కలిగిన వాటికి ధృవీకరణ విత్తనం అంటే సర్టిఫైడ్ విత్తనం లేబుల్ ఇస్తారు. దీనికి నీలిరంగు ట్యాగ్ ఉంటుంది. ఇక 4 ట్రూత్ఫుల్ టేబుల్ అంటే మార్కెట్లో ఈ తరగతి చెందిన విత్తనాలు కూడా లభ్యమవుతున్నాయి. ఉత్పత్తిదారులు సొంత పూజీతో ట్రూత్ఫుల్ లేబుల్ విత్తనం అనే ట్యాగ్ వేసి మార్కెట్లో పలు వంగడాలు హైబ్రిడ్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి లేత ఆకుపచ్చ రంగు ట్యాగ్ వాడతారు. ఇవి విత్తన ధృవీకరణ కిందకు రావు. ఉత్పత్తిదారుని నమ్మకం పైన కొనాల్సి ఉంటుంది. విత్తనం కొనుగోలులో రైతులు పాటించాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే, లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గరే విత్తనాలు కొనుగోలు చేయాలి. నాణ్యత లోపం గుర్తిస్తే పరిహారం చెల్లిస్తామని అవగాహన ఒప్పందంతో చేసిన డీలర్ దగ్గర నుండే కొనుగోలు చేయాలి. విత్తన డీలర్ నుండి బ్రాండ్ పేరు, లాట్ నెంబరు, ధర, తేదీ, రైతు పూర్తి చిరునామా, డీలర్ సంతకం, రైతు సంతకం, బిల్లు తీసుకుని భద్రపరచుకోవాలి. ఇక విత్తన ఉత్పత్తిదారులు, శాస్త్రజ్ఞులు లేదా వ్యవసాయ అధికారులు తెలిపిన యాజమాన్య పద్ధతులు పాటించాలి. కొనుగోలు చేసిన విత్తనాల్లో మొలక శాతం తక్కువ అని తెలిస్తే, విత్తిన 10 రోజుల లోపలే జన్యు స్వచ్ఛత లోపమని తెలిస్తే 50% పూర్తి సమయంలో, 30 రోజుల లోపల తెలిస్తే లిఖితపూర్వక ఫిర్యాదును సంబంధిత మండల వ్యవసాయ అధికారికి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వరకు అందజేయాలి. విత్తన అవగాహన ఒప్పందంలో చేరని కంపెనీల విషయంలో రైతులు జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయొచ్చు. ఇక విత్తన అవగాహన ఒప్పందం అంటే ఏమిటి అన్న విషయానికి వస్తే, విత్తన నాణ్యతకు విత్తన కంపెనీల జవాబుదారీ చేస్తూ 2001 ఖరీఫ్ నుండి ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో విత్తనాలకు ఉండాల్సిన నాణ్యత ప్రమాణాలు, విత్తన నమూనా సేకరణ, విశ్లేషణ, నాణ్యత నియంత్రణ, విత్తన చట్టాన్ని ధిక్కరించిన వారికి శిక్ష అనే అంశాలు రూపొందించబడినవి. ఇక రైతులకు సకాలంలో నష్టపరిహారం చెల్లించడానికి వీలు కలుగుతుంది. విత్తనం కొనడంలో మరిన్ని సూచనలు కొన్ని తెలుసుకుందాం. పంట దిగుబడి నాణ్యమైన విత్తనం మీద ఆధారపడి ఉంటుంది. కనుక విత్తనం ఎంపిక, కొనుగోలు విషయంలో మెలకులు రైతు సోదరులు శ్రద్ధగా వహించాలి. రైతు తమ అనుభవాన్ని బట్టి కానీ, ఆ ప్రాంతపు వ్యవసాయ అధికారిని సంప్రదించి కానీ రకాన్ని ఎంచుకోవాలి, విత్తనం కొనాలి.
1: శ్రోతలు, మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాష్ట ప్రభుత్వం గిరిజన హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల పునరుద్దరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు. రాష్ట ప్రభుత్వం గిరిజన హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్టంలోని గిరిజన ప్రాంత ప్రజల సంక్షేమం అభివృద్ది కార్యక్రమాలపై ఆ శాఖ అధికారులతో అమరావతిలోని సచివాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. గిరిజనులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం ముందు ఉంటుందని, వారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జీవో నంబర్ 3పై గత ప్రభుత్వంలో సుప్రీంకోర్టు తీర్పు, తదనంతర పరిణామాలపై అధికారులతో ముఖ్యమంత్రి

0: ముఖ్యమంత్రి చర్చించారు. స్థానికులకే ఉద్యోగాలు దక్కడం సహా పలు అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. జీవో నంబర్ 3కి ఉన్న అన్ని ప్రత్యామ్నాయ అవకాశాలను కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. ఆయన నిన్న రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సభ్యులు ఆర్ కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న మెట్రో రైల్ ప్రాజెక్టులు, వాటి స్థితిగతులు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతుల గురించి అడిగిన ప్రశ్నకు ఆయన వివరంగా సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా 26 నగరాల్లో 1159 కిలోమీటర్ల పొడవైన మెట్రో రైలు నెట్వర్క్ అందుబాటులో ఉందని, హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ద్వారా రాష్ట ప్రభుత్వం పీపీపీ విధానంలో అమలు చేసిందని వివరించారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్ర ఆర్థిక శాఖ 1204 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మెట్రో ప్రాజెక్టు అమల్లో లేదని ఆయన తెలిపారు. గోదావరి పుష్కరాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆయన నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండల పరిధిలోని మునిక్కూడలిని మోడల్ పుష్కర్ పంచాయతీగా తీర్చిదిద్దుతూ సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనుల అభివృద్దిని అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. మునికూడలి మోడల్ నమూనాతో మిగిలిన పుష్కర పంచాయతీలు తీర్చిదిద్దాల్సి ఉన్నందున పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. విజయవాడలో 2 రోజుల పాటు నిర్వహించే ఫ్యూచర్ రెడీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిట్రీట్ను హోంమంత్రి వి అనిత ఈరోజు ప్రారంభిస్తారు. ఈ రిట్రీట్లో భవిష్యత్ నేరాలను ఎదుర్కొనేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. ఇందులో సైబర్ క్రైమ్, ఏఐ టెక్నాలజీ, మహిళలు, పిల్లల భద్రతపై చర్చిస్తామన్నారు. ఉగ్రవాదం, డ్రోన్ ముప్పు, ట్రాఫిక్ నిర్వహణ, పోలీసింగ్ సంస్కరణలపై సమీక్షిస్తామని డీజీపీ తెలిపారు. రేపు జరిగే ముగింపు సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై దిశానిర్దేశం చేస్తారని డీజీపీ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తల్లికి వందనం పథకం లబ్దిదారులైన విద్యార్థుల తల్లులతో మంగళగిరిలో మంత్రి లోకేష్ నిన్న ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం అందుతున్న తీరు, తల్లికి వందనం కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాలపై మంత్రి వారిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లుల నుంచి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని, ఈ ఏడాది మరో 3,000 పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు. విద్యార్థుల తల్లులతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
1: అందుకే మీరు చూస్తే ప్రభుత్వ పాఠశాలలో చాగంటి కోటేశ్వర గారు రూపొందించిన నైతిక విలువలపై పుస్తకాలు మేము ఆయనే రూపొందించింది, ఆయనే రాసి నీట్ గా బుక్స్ చేసి చెప్పి ప్రతి సాటర్డే పిల్లలు చెప్తారు. ఎందుకంటే నాన్నగారు అమ్మగారు నెట్టి చూసుకుంటే రోజు చూస్తా కదా, దాంతో అమ్మతో ఇట్లా మాడాలి, భార్యతో ఇట్లా మాడాలి, అక్కతో ఇట్లా మాడాలి, చెల్లితో ఇట్లా మాడాలి తెలుసు. పిల్లలు కూడా అదే అలవాటు. ఏ సమాజం అయితే మహిళల్ని గౌరవిస్తారో ఆ సమాజం అభివృద్ధి చెందిన సమాజం అని నేను బలంగా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో నల్గొండ కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, బ్యారేజీల పునరుద్దరణలో ప్రభుత్వం పూర్తిగా శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తోందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంకేతిక పర్యవేక్షణ కమిటీ, జాతీయ జలాశయాల భద్రతా ప్రాధికార సంస్థ, కేంద్ర జలసంఘం సూచనలకు అనుగుణంగానే రాష్ట ప్రభుత్వం పునరుద్దరణ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా మై జీఓవీ.in వెబ్సైట్కు లేదా నరేంద్ర

0: మోది యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని, పొగాకు రంగాన్ని ఆదుకోవాలని రాష్ట మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిలు నిన్న కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ని, మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్లను ఢిల్లీలో కలిసి పలు కీలక అంశాలపై వినతిపత్రాలు అందజేశారు. దేశంలోనే రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని, 2.5 లక్షల ఆక్వా రైతుల కుటుంబాలు ప్రత్యక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు తగ్గడం, ఫీడ్ ధరలు పెరగడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని వివరించారు. 2025లో అమెరికా విధించిన అధిక టారిఫ్లతో భారత రొయ్యలపై మొత్తం 58% సుంకం చేరడంతో సుమారు 25,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, ఎగుమతి ఆర్డర్లు దాదాపు 50% రద్దు కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని మంత్రులు కేంద్ర మంత్రులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కొత్తగా 17 కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే అలైడ్ హెల్త్ కేర్ కోర్సులను అమలు చేయనున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో నిన్న జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ NCAHP నిబంధనల ప్రకారం వీటిని దశల వారీగా ప్రారంభిస్తారు. నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బందిని తయారు చేసేందుకే ఈ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి చంద్రశేఖర్ చెప్పారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో ఈరోజు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను వివరాలను వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు అందిస్తూ,
1: ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు భారీ వర్షాలు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రాగల 5 రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట ప్రభుత్వం గిరిజనుల హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల పునరుద్దరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఏం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా రిచా ఝా. అథ వార్తాః. రాష్ట్రపతి పదాసీన ద్రౌపదీ ముర్ముహ్ స్వీయ త్రిరాష్ట్ర ఆధికారిక యాత్రాయాః ద్వితీయ చరణ ఉత్తర మెసిడోనియా దేశం సంప్రాప్తవతీ. కస్యశ్చిత్ భారతీయ రాష్ట్రపతేః ఉత్తర మెసిడోనియా దేశస్య ఏషా ప్రథమా ఆధికారిక యాత్రా వర్తతే. రాష్ట్రపతిః స్వ సమకక్షయా గోర్డానా సెల్జానోస్కా దావకోవా ఇత్యనయా సహ ద్విపక్షీయ వార్తాం కరిష్యతి. సా ఉత్తర మెసిడోనియా దేశస్య ప్రధానమంత్రి క్రిస్టిజన్ మికోస్కీ తథా సంసదః అధ్యక్షం అఫ్రీం గాషి ఇత్యేతాభ్యాం సహ అపి మేలిష్యతి. తదనంతరం సా ఉత్తర మెసిడోనియా సంసదం తథా భారతోత్తర మెసిడోనియా వ్యాపార మంచమపి సంబోధయిష్యతి. ఉభయ దేశౌ కృషి ఔషధోద్యోగ విజ్ఞాన ప్రౌద్యోగికీ సూచనా ప్రౌద్యోగికీ సూచనా ప్రౌద్యోగికీ సమర్థిత సేవా క్షేత్రేషు ఆర్థిక సహయోగం ఇతోపి సుదృఢీకర్తుం రుచిం ప్రదర్శితవంతౌ. రాష్ట్రపతి సెంట్ స్పాస్ చర్చ్.

0: इत्यत्र अपि गमिष्यति। ह्यः नवदिल्ल्यां यदा विरोधप्रदर्शनं हिंसायां परिवर्तितः तदा अष्टादशोत्तरैकशततोप्यधिकाः आरक्षकाः व्रणिताः। व्रणितेषु विशेषारक्षक आयुक्तः, संयुक्तारक्षकायुक्तः, अपरायुक्तः, उप आरक्षकायुक्तः, अन्ये च वरिष्ठाधिकारिणः सम्मिलिताः सन्ति। एकस्मिन् वक्तव्ये दिल्ल्याः आरक्षकाः अवदन् यत् विरोधप्रदर्शनसमये प्रदर्शनकारिभिः आक्रामकं हिंसात्मकञ्च आचरणं प्रदर्शितम्। पुनः पुनः पूर्वसूचनाः, विधिसम्मतानि निर्देशानि च प्राप्यापि ते विद्रोहं कृतवन्तः। प्रवर्तमानानां निषेधात्मक आदेशानां च उल्लंघनं कृतवन्तः। दिल्ल्यारक्षिबलेन उक्तं यत् प्रदर्शनकारिभिः आरक्षकाणाम् उपरि आक्रमणं कृतवन्तः। आरक्षकाणां प्रशासकीय वाहनान् च भङ्गं कृत्वा हिंसाम् आचरितवन्तः, येन सार्वजनिकव्यवस्थायाः कृते गम्भीरा विभीषिका समुत्पन्नासीत्। बलेन उक्तं यत् अवशिष्ट व्रणितानां आरक्षक कर्मचारिणां चिकित्सा विधि परीक्षणं प्रचलति। दिल्ल्यारक्षिबलेन उक्तं यत् कलह समये प्रायः षष्टि आन्दोलनकारिणः अपि व्रणिताः जाताः। ते उक्तवन्तः यत् प्रायः सप्ततिः प्रदर्शनकारिणः निगडिताः सन्ति, समुचित विधि प्रक्रिया आरब्धा अस्ति। सहैव भारतीय न्याय संहितायाः प्रासंगिकोपबन्धैः अथ अन्य प्रासंगिक विधिभिः च FIR प्राथमिकी इति पञ्जीकृतमस्ति। युक्रेन देशस्य ओडेसा पत्तनात् प्रस्थानावधौ MV गोल्डन लियो इत्यस्यां नौकायां कृताक्रमणस्य भारतेन निन्दा कृता। विदेशमन्त्रालयः एकस्मिन् वक्तव्ये अवदत् यत् चत्वारः भारतीयाः नागरिकाः दुर्दैववशात् मृत्युमुपगताः। एकः गम्भीरावस्थायां चिकित्सालये उपचाराधीनः अस्ति। मन्त्रालयेन उक्तं यत् उपलब्ध सूचनानुसारं घटनासमये पञ्च भारतीय नागरिकैः सह 17 चालकदलस्य सदस्याः आसन्। विदेशमन्त्री डॉ एस जयशंकरः नवदिल्ल्यां पनामादेशस्य विदेशमन्त्रिणा हेवियर एडवार्डो मार्टिनेज आचा वास्केज इत्यनेन सह मेलनं कृतवान्। ह्यः जाते उपवेशने डॉ जयशंकरः लैटिन अमेरिका कैरिबियन क्षेत्रयोः प्रवेशद्वाररूपेण पनामादेशेन सह भारतस्य सम्बन्धस्य गहनतायाः महत्वम् अधोरेखितवान्। व्यापारोद्योग विकास स्वास्थ्य कृषि शिक्षा आंकिकीय सहयोगादीनां प्रगति विषये उभौ विस्तृतं विमर्शं कृतवन्तौ। बहुपाक्षिक मञ्चेषु सहभागित्वस्य विषये अपि तौ अवदताम्। प्रशासनेन संसूचितं यत् अस्य वर्षस्य जून मास पर्यन्तं देशे प्रायः 51,55,55 कोटि उपयोक्तारः UPI इत्यनेन सह सम्बद्धाः जाताः इति वार्ताः।
1: आकाशवाणी तिरुपति केंद्रम 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM మీరు వింటున్నారు. శ్రోతలు ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ప్రభాత రేఖల్లో ముందుగా భారత స్వాతంత్ర్య సమరం జలియన్ వాలా భాగ్ ఘటన గురించిన విశేషాలు సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. అనంతరం ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 ఉదయరాగం చిత్రగీతాలు ప్రసారం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో వరుణ్ సందేశ్ నటించిన చిత్రగీత కదంబం ప్రసారం. 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాలు ప్రసారం. 10:00 సార్కోమా క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. అతిథి క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణారెడ్డి, పరిచయకర్త కె రాణి గారు. ఇక 10:35

12:12, 12:40, 12:45, 1:30 ఆ తర్వాత 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక ఈ మధ్యాహ్నం 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఈ సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు సమర్పణ శ్రీమతి జే నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం క్రీడా ప్రపంచం. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 6:30 భక్తి కుసుమాలు ప్రసారం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ. 7:15 కిసాన్ వాణి రైతుల కార్యక్రమంలో దానిమ్మ పంటల్లో అధిక దిగుబడి పొందడం గురించి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం రెడ్డి కుమార్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 తిరిగి 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాలు ప్రసారం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇక రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 9:30 ఆపాత మధురాలు సుమధుర గీతాలు రిలీ. ఇక 10:00 పార్లమెంట్లో ఈరోజు జరిగే ప్రశ్నోత్తర కార్యక్రమం రికార్డింగ్ ప్రసారమవుతుంది, ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 3 దేశాల పర్యటన భాగంగా 2వ విడతలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మెసడోనియా చేరుకున్నారు. డెంగ్యూ జ్వరానికి మొదటి టీకాను మన దేశం ఆమోదించింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నీట్ పేపర్ లీక్ కేసు ఇతర అంశాలపై ప్రతిపక్షాల నినాదాలు గందరగోళం కారణంగా పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు నిన్న పదే పదే వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల నిరసన కారణంగా లోక్సభ 7 సార్లు వాయిదా పడగా రాజ్యసభ 6 సార్లు వాయిదా పడింది. ఈ అంతరాయాల కారణంగా ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టలేదు. ప్రతిపక్షాల గందరగోళం మధ్య దిగువ సభలో కేంద్రం తరఫున కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ప్రస్తుతం ఉన్న 33 మంది న్యాయమూర్తుల సంఖ్యను 37కు పెంచేందుకు

0: 1950 ఆరు నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని మరింతగా సవరించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. రాజ్యసభలో ఉదయం 11 గంటలకు కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు 9 మంది నూతనంగా ఎన్నికైన తిరిగి ఎన్నికైన సభ్యులు ఎగువ సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఉభయ సభల్లోనూ నీట్ మొదలైన అంశాలపైన గందరగోళం చెలరేగడంతో సభలు ఇవాళ్టికి వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయం తెలియజేస్తూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు 24,162 కోట్లకు విలువపరంగా 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగినట్లు చెప్పారు. యూపీఐ ఆధారిత లావాదేవీలను సురక్షితంగా పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం, భారత రిజర్వ్ బ్యాంక్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ కార్యక్రమాలు చేపట్టాయని పంకజ్ చౌదరి వెల్లడించారు. వ్యక్తుల మధ్య P2P వ్యక్తి నుంచి వ్యాపారికి P2M జరిగే చెల్లింపులను సులభతరం చేయడానికి యూపీఐని వివిధ దేశాల చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానించినట్లు కూడా మంత్రి తెలియజేశారు. జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్ కింద 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని సాధించాలనే అత్యంత ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే తెలియజేశారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి నిన్న ఈ విషయం తెలియజేస్తూ ఇప్పటి వరకు సుమారు 22.6 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యం అందుబాటులో ఉందని లేదా అమల్లో ఉందని వెల్లడించారు. జాతీయ లక్ష్యాన్ని సాధించే దిశగా మరింతగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ అండ్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం మరో పథకాన్ని ప్రారంభించిందని కూడా మంత్రి చెప్పారు. తన 3 దేశాల పర్యటనలో భాగంగా 2వ విడతలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మాసిడోనియా చేరుకున్నారు. భారత రాష్ట్రపతి ఉత్తర మాసిడోనియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. మాసిడోనియా అధ్యక్షురాలు గోర్దానా సిల్జానోవ్స్కా డాఫ్కోతాతో ద్రౌపది ముర్ము ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ఆమె ప్రధానమంత్రిని, అసెంబ్లీ స్పీకర్ను కూడా కలుసుకుంటారు. ఉత్తర మాసిడోనియా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. వ్యవసాయం, ఫార్మాసిటికల్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐటీ, ఐటీఈఎస్ వంటి ప్రాధాన్య రంగాల్లో ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఇరు దేశాలు ఆసక్తి కలిగి ఉన్నాయి. అంతకుముందు మోల్డోవాలో పర్యటించిన రాష్ట్రపతి ముర్ము అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న అనేక రంగాల్లో సహకారానికి అపారమైన అవకాశం ఉందని పేర్కొంటూ భారత మోల్డోవాల మధ్య మరింత విస్తృతమైన ఆర్థిక సంబంధాల కోసం ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు.
1: India also offers good business opportunities for Moldovan companies for trade and business. We remain committed to fostering a transparent, predictable and investor-friendly business environment. I invite Moldovan businesses to come and explore India. I also encourage Indian businesses to look at the opportunities in Moldova. Your enterprise, vision and commitment will be instrumental in building enduring economic partnerships.
0: చీసినౌలో జరిగిన భారత మోల్డోవా బిజినెస్ ఫోరంలో ప్రసంగిస్తూ రాష్ట్రపతి తన పర్యటన రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, ప్రజా సంబంధాల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. యుక్రెయిన్లోని ఒడెసా నౌకాశ్రయం నుంచి బయలుదేరుతున్న MV గోల్డెన్ లియో అనే నౌకపై జరిగిన దాడిని మన దేశం తీవ్రంగా ఖండించింది. ఈ దుర్ఘటనలో 4 భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి ఆసుపత్రిలో విషమమైన పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. సంఘటన జరిగిన సమయంలో 5 భారతీయ పౌరులతో కలిపి మొత్తం 17 మంది సిబ్బంది MV గోల్డెన్ లియో నౌకలో ఉన్నట్లు తెలుస్తోంది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయకులైన పౌర సిబ్బందిని ప్రమాదంలో పడేయడం లేదా నౌకాయాన స్వేచ్ఛకు వాణిజ్యానికి ఆటంకం కలిగించడం అత్యంత గర్హనీయమని, దీన్ని నివారించాలని మంత్రిత్వ శాఖ తన సందేశంలో పునరుద్ఘాటించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ న్యూఢిల్లీలో పనామా విదేశాంగ మంత్రి హావియర్ ఎడ్వార్డో మార్టినెజ్ అచావాస్తో సమావేశమయ్యారు. నిన్న జరిగిన సమావేశంలో లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతానికి ప్రవేశ ద్వారంగా పనామాతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
2: We hope that your visit will further strengthen our relationship across all domains. We had met recently during the 5th India-SICA ministerial meeting which the two of us

0: co-chaired. Your current visit builds on the momentum of high-level exchanges that we've had, and I believe that both our governments, both our leaders are very keen at deepening and widening our partnership.
1: పనామా విదేశాంగ మంత్రి పర్యటన అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపరుస్తుందని విదేశాంగ మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. టకేడా బయోఫార్మాసిటికల్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసిన క్యూడెంగా వ్యాక్సిన్కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మార్కెట్ అనుమతి మంజూరు చేయడంతో భారత్లో తన తొలి డెంగ్యూ వ్యాక్సిన్ను దేశం ఆమోదించింది. ప్రతి సంవత్సరం లక్షలాది మందిని ప్రభావితం చేసే దోమల ద్వారా సంక్రమించే డెంగ్యూ వ్యాధితో పోరాటంలో ఈ వ్యాక్సిన్ భారతదేశంలో ఒక ముందడుగని టకేడా తన ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ వ్యాక్సిన్ను 4 నుంచి 60 సంవత్సరాల వయసు గల వ్యక్తుల కోసం ఆమోదించారని, గతంలో ఎప్పుడైనా డెంగ్యూ జ్వరం సోకిందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా ఈ టీకా ఇవ్వచ్చునని సంస్థ పేర్కొంది. క్యూడెంగాకు ముందస్తు టీకా స్క్రీనింగ్ అవసరం లేదు. దీనివల్ల అర్హులైన వ్యక్తులు గతంలో డెంగ్యూ ఇన్ఫెక్షన్ కోసం పరీక్ష చేయించుకోకుండానే వ్యాక్సిన్ను పొందవచ్చు. పట్టణీకరణ, వాతావరణంలో మార్పులు, మారుతున్న దోమలు పెరిగే ప్రాంతాలు, జనాభా పెరుగుదల కారణంగా గత 2 దశాబ్దాల్లో డెంగ్యూ కేసులు బాగా పెరుగుతున్నాయని, ప్రపంచంలోనే అత్యధిక డెంగ్యూ భారం మోస్తున్న దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉందని ఈ సంస్థ తెలియజేసింది. క్యూడెంగా అనేది లైవ్ అటెన్యుయేటెడ్ టెట్రావలెంట్ వ్యాక్సిన్, అంటే ఇది 4 డెంగ్యూ వైరస్ సీరోటైపుల నుంచి రక్షించేందుకు రూపొందించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఎంపికారు. తిలక్ 160వ వర్ధంతి సందర్భంగా 1 అక్టోబర్ పుణేలో ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ రోహిత్ తిలక్ ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మొదలైన వారు ఈ సభకు హాజరవుతారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్లో అక్కడక్కడ రేపు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది, రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని భాగాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు ప్రాంతంలో నూరిస్తాన్ ప్రావిన్స్లో నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల్లో కనీసం 20 మంది మరణించారు, 100 మందికి పైగా గల్లంతైనట్లు ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలియజేసింది. విశేషాలు మరొకసారి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 3 దేశాల పర్యటనలో భాగంగా 2వ విడతలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మెసడోనియా చేరుకున్నారు. డెంగ్యూ జ్వరానికి మొదటి టీకాను మన దేశం ఆమోదించింది. దీంతో ఈ టీకా 4 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు వారి వరకు అందుబాటులోకి వచ్చింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

శ్రోతలు, ఈనాటి ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర్య సమరం, జలియన్ వాలాబాగ్ ఘటన గురించిన విశేషాలు సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, అనంతరం ఓ

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు

0: ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: వినండి, ఒక మంచి ఇన్సూరెన్స్,
2: ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ. ఒక మంచి పాలసీ అంటే దాంట్లో ప్రీమియం పేమెంట్ ఉండాలి, లిమిటెడ్ కానీ ఇన్కమ్ లైఫ్ టైం వచ్చేది.
3: ఎల్ఐసి యొక్క జీవనోత్సవం.
4: Wow! Lifetime celebration చేసుకోండి. LIC యొక్క జీవనోత్సవ తో ఫ్యూచర్ సెట్ అవుతుంది.
0: GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: శ్రోతలు, ఈనాటి ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు భారత స్వాతంత్ర్య సమరం, జలియన్ వాలాభాగ్ ఘటన గురించిన విశేషాలు వింటారు. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.

శ్రోతలకు నమస్కారం. నిన్నటి మన కార్యక్రమంలో 1919 రౌల చట్టం గురించి తెలుసుకున్నాం కదా. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు కొనసాగుతున్న సమయంలో పంజాబ్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో 1919 ఏప్రిల్ 13 జలియన్వాలా బాగ్లో జరిగిన కాల్పులు భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటనలలో ఒకటిగా నిలిచాయి. ఈ ఘటన భారతీయుల మనోభావాల మీద గాఢమైన ప్రభావం చూపి జాతీయోద్యమానికి క్రొత్త ఊపును ఇచ్చింది. అయితే ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులను గనక గమనిస్తే రౌల చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్లో కూడా ప్రజలు నిరసనలను వ్యక్తం చేశారు. ఆ సమయంలో అమృత్సర్లో రాజకీయ ఉద్రిక్తత నెలకొనింది. ప్రముఖ నాయకుల అరెస్టులతో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. పరిస్థితిని నియంత్రించడానికి ప్రభుత్వం పలు ఆంక్షలను విధించింది. 1919 ఏప్రిల్ 13 వైశాఖి పండుగ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు జలియన్వాలా బాగ్లో సమావేశమయ్యారు. వారిలో కొందరు రాజకీయ పరిణామాల మీద చర్చించడానికి రాగా మరికొందరు పండుగ సందర్భంగా నగరానికి వచ్చిన సందర్శకులు కూడా ఉన్నారు. ఇక జలియన్వాలాబాగ్ సంఘటన విషయానికొస్తే ఆ సమయంలో పంజాబ్లో సైనిక బాధ్యతలు నిర్వహిస్తున్న బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయర్ సైనిక దళంతో జలియన్వాలాబాగ్కు చేరుకున్నారు. ఈ బాగ్కు వెళ్లే మార్గాలు చాలా ఇరుగ్గా ఉండేవి. తదనంతరం సైనికులు అక్కడ గుమికూడిన ప్రజల మీద కాల్పులు జరిపారు. అధికారిక గణాంకాల ప్రకారం వందలాది మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు. ఇతర సమకాలీన అంచనాల్లో మరణాలు గాయపడిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ సంఖ్యల మీద చరిత్రలో భిన్నమైన అంచనాలు ఉన్నప్పటికీ ఈ ఘటన అత్యంత విషాదకరమైనది అనే విషయంలో విస్తృత అభిప్రాయం ఉంది. ఇక దేశవ్యాప్త స్పందన ఏ రకంగా ఉంది అనే విషయం గనక మనం తెలుసుకుంటే చాలా మంచిది. జలియన్వాలాబాగ్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు కారణమైంది. వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఈ ఘటన మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ నాయకులు ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ ప్రభుత్వం ప్రదానం చేసిన నైట్హుడ్ బిరుదును తిరస్కరించడం ఈ ఘటనకు ప్రతిస్పందనగా జరిగిన ముఖ్యమైన సంఘటనగా చరిత్రలో నిలిచింది. ప్రభుత్వం ఈ ఘటన మీద విచారణ కోసం హంటర్ కమిషన్ను నియమించింది. అయితే విచారణ ఫలితాల మీద కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జలియన్వాలాబాగ్ ఘటన భారత స్వాతంత్ర్యోద్యమాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది. బ్రిటిష్ పాలన మీద ప్రజల్లో ఉన్న విశ్వాసం మరింత తగ్గింది. జాతీయోద్యమంలో ప్రజల భాగస్వామ్యం విస్తరించింది. అహింస ఆధారిత జాతీయ ఉద్యమాలకు ప్రజల మద్దతు పెరిగింది. ఈ ఘటన తర్వాత భారత స్వాతంత్ర సంగ్రామం మరింత విస్తృత ప్రజా ఉద్యమంగా అభివృద్ధి చెందింది. జలియన్వాలాబాగ్ ఘటన భారత చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటనగా విస్తృతంగా గుర్తిస్తారు. శాంతి భద్రతల పరిరక్షణ పేరిట ప్రభుత్వం తీసుకున్న చర్య తీవ్ర విమర్శలకు గురైంది. అనేక చరిత్రకారులు దీనిని పౌరుల మీద అధిక బలప్రయోగానికి ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ సంఘటన మీద దేశీయంగానే కాకుండా బ్రిటన్లో కూడా చర్చలు జరిగాయి. అనంతర కాలంలో ఈ ఘటన భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో

0: కీలక మలుపుగా అధ్యయనం చేయబడింది. జలియన్ వాలాబాగ్ ఘటన భారతీయుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. స్వాతంత్ర్యం, న్యాయం, పౌర హక్కుల ప్రాముఖ్యతను మరింత బలంగా గుర్తించేలా చేసింది. భారత స్వాతంత్ర్యోద్యమంలో ఈ ఘటన ఒక కొత్త దశకు నాంది పలికి దేశవ్యాప్తంగా ఐక్యత, రాజకీయ చైతన్యాన్ని మరింత పెంచింది. జలియన్ వాలాబాగ్ ఘటన అనంతరం భారతీయుల్లో బ్రిటిష్ పాలన మీద తీవ్ర అసంతృప్తి నెలకొనింది. ఇదే సమయంలో టర్కీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో భారత ముస్లింలలో ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభమైంది. జాతీయ ఐక్యతను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మహాత్మాగాంధీ ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఈ పరిణామాలు కలిసి భారత స్వాతంత్ర్యోద్యమాన్ని దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా మార్చాయి. ఇక రేపటి మన కార్యక్రమంలో ఖిలాఫత్ ఉద్యమం, ఇంకా సహాయ నిరాకరణ ఉద్యమం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: శ్రోతలు, మీరింతవరకు భారత స్వాతంత్ర్య సమరం, జలియన్ వాలాబాగ్ ఘటన గురించిన విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది
3: స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಂಚಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
2: శ్రోతలు, ఈనాటి ప్రభాత రేఖల్లో ఇప్పుడు ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.

శ్రోతలకు నమస్కారం. ఓ బాటసారి కార్యక్రమానికి స్వాగతం. విశాలమైన మన ప్రపంచంలో మన ఆలోచనలకు అందనంత అందమైన ప్రదేశాలు ఎన్నో ఉంటాయి. మరి ప్రపంచమనే ఈ పుస్తకంలోని ప్రతి పేజీని మీరు చదవాలంటే నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఈ ప్రయాణం కేవలం ఆనందానే కాదు, అనుభవాన్ని, జ్ఞానాన్ని, ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. కాబట్టి వీలు దొరికినప్పుడల్లా కొత్త కొత్త ప్రాంతాలను సందర్శిస్తూ ఉండండి. వీలు దొరకకపోతే మాత్రం ప్రతి మంగళవారం ఉదయం తప్పక

ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న మన ఓబాటసారి కార్యక్రమాన్ని వినండి. పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు, ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూనే ఉంటాం. మీకు ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు వినిపిస్తూ ఉంటాం.

మరి ఈ వారం మీరు తెలుసుకోబోయే మరో ప్రదేశం వివరాల గురించి ఎప్పటిలాగే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా? కొన్ని నగరాలు తమ ఆకాశ హర్మ్యాల వల్ల గుర్తుంటాయి, కొన్ని నగరాలు తమ చారిత్రక కట్టడాల వల్ల చిరస్థాయిగా నిలిచిపోయాయి. కానీ ఒక నగరం తన నదులతో, సరస్సులతో, కాలువలతో, హౌస్ బోట్లతో ప్రపంచ పర్యాటకుల మనసును గెలుచుకుంది. అక్కడ రహదారుల కంటే జలమార్గాలే ఎక్కువ. అక్కడ గాలి కూడా కొబ్బరి తోటల పరిమళాన్ని మోసుకొస్తుంది. ఆ ప్రదేశం వెనిస్ ఆఫ్ ది ఈస్ట్గా ప్రసిద్ధి. ఇంకా ఆలోచిస్తున్నారా? ఆ అద్భుతమైన ప్రకృతి కానుకే మన కేరళ మణిహారం, అలప్పుర లేదా అలెప్పి. వెంబనాడ్ సరస్సు ఒడిలో వందలాది కాలువలు, నదులు, చెరువులు ఒకదానితో మరొకటి అల్లుకున్న భూభాగమే అలప్పుర. కేరళలోని అత్యంత అందమైన పర్యాటక ప్రాంతాల్లో ఇది ఒకటి. ఇక్కడ నీరు కేవలం ఒక ప్రకృతి వనరు కాదు, అది జీవన విధానం. ఇంటి ముందు రహదారి కాకుండా కాలువ ఉండటం, పడవల్లోనే పిల్లలు పాఠశాలకు వెళ్ళడం, రైతులు పడవల్లోనే పొలాలకు చేరుకోవడం, ఇది అలప్పురకు మాత్రమే సొంతమైన జీవనశైలి. ఇక్కడికి వెళ్ళాలంటే మనం ముందుగా విమాన మార్గంలో కొచ్చి చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గంలో అలప్పుర చేరుకోవచ్చు. లేదంటే రైలు మార్గంలో నేరుగా అలప్పుర రైల్వే స్టేషన్కు చేరుకోవచ్చు. మన ప్రయాణం కొచ్చి నగరం నుంచి ప్రారంభమవగానే రహదారి క్రమంగా పచ్చని కొబ్బరి తోటల మధ్యలోకి దారి తీస్తుంది. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, చిన్న కాలువలు, వాటిపై నిర్మించిన సన్నని వంతెనలు కనిపిస్తాయి. గాలి కూడా ఉప్పునీటి వాసనతో కలిసిన కొబ్బరి ఆకుల పరిమళాన్ని తీసుకొస్తుంది. కొద్దిసేపటికే అలప్పుర నగర సరిహద్దులు ప్రారంభమవుతాయి. మొదటి చూపులోనే ఈ నగరం ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందో అర్థమవుతుంది. ఒకవైపు నిశ్చలంగా ప్రవహించే బ్యాక్ వాటర్స్, మరోవైపు వరుసగా నిలిచిన హౌస్ బోట్లు, దూరంగా కొబ్బరి చెట్ల వరుసలు, ఇవన్నీ ఈ ప్రాంతాన్ని ఎంతో అందంగా మార్చేస్తాయి. అలప్పుర చరిత్రలోకి తొంగి చూస్తే 18వ శతాబ్దంలో అప్పటి ట్రావెన్కోర్ రాజు కార్తీక తిరునాల్ దివాన్ రాజా కేశవ్ దాస్ ఈ ప్రాంతాన్ని ప్రముఖ ఓడరేవుగా అభివృద్ధి చేశారు. వాణిజ్యానికి అనుకూలంగా కాలువలు నిర్మించారు. మసాలా దినుసులు, కొబ్బరి ఉత్పత్తులు, కాయిర్ అంటే కొబ్బరి పీచు పరిశ్రమ ద్వారా అలప్పుర ప్రపంచ వాణిజ్య

చెప్పటంలో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. బ్రిటిష్ కాలంలో ఇక్కడి జలమార్గాలు వ్యాపారానికి ప్రధాన ఆధారంగా మారాయి. పెద్ద పడవల్లో మిరియాలు, యాలుకలు, కొబ్బరి నూనె, కాయిర్ ఉత్పత్తులు రవాణా చేసేవారు. నేటికి ఆ కాలువలు జీవంతో కలకలలాడుతూనే ఉన్నాయి. అలప్పురాకు వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ అనే బిరుదును అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఇచ్చారని చెబుతారు. ఇటలీలోని వెనిస్ నగరంలాగే ఇక్కడ కూడా కాలువలే జీవనాధారం కావడంతో ఈ పేరు శాశ్వతమైంది. అలప్పురా అందానికి ప్రాణం అక్కడి బ్యాక్ వాటర్స్. సముద్రపు ఉప్పునీరు, నదుల మంచినీరు కలిసే ఈ విస్తారమైన జలవ్యవస్థ ప్రపంచంలోనే అరుదైన ప్రకృతి వ్యవస్థలలో ఒకటి. నీటి మీదగా మెల్లగా ప్రయాణించే చిన్న చిన్న పడవలు, కాలువ ఒడ్డున బట్టలు ఉతుకుతున్న మహిళలు, చేపల వేటకు బయలుదేరిన మత్స్యకారులు, పాఠశాలకు వెళ్తున్న చిన్నారులు, ఈ దృశ్యాలన్నీ నీటితో మమేకమైన ఒక జీవనశైలిని మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తాయి. కాలువల ఇరువైపుల వరుసగా నిలిచిన కొబ్బరి చెట్లు నీటిలో తమ ప్రతిబింబాన్ని చూసుకుంటూ నిలబడినట్లు కనిపిస్తాయి. అలప్పురలో కాలువలు కేవలం నీటి మార్గాలు కావు, అవి ఇక్కడి ప్రజల జీవనరేఖలు. చిన్న చిన్న కలప పడవల్లో కూరగాయలు అమ్మేవారు, పాలు తీసుకెళ్లేవారు, కొబ్బరికాయలు రవాణా చేసేవారు కనిపిస్తారు. కొన్ని ఇళ్లకు ఇప్పటికీ ప్రధాన ద్వారం నీటివైపే ఉంటుంది. అతిథులు కూడా పడవలోనే ఇంటి ముందుకు చేరుకుంటారు. ఇలాంటి దృశ్యాలు ప్రపంచంలో చాలా అరుదు. అలప్పురాను కాయిర్ రాజధాని అని పిలుస్తారు. కొబ్బరి పీచుతో తాళ్ళు, చేపలు, అలంకరణ వస్తువులు తయారు చేసే పరిశ్రమ శతాబ్దాలుగా ఇక్కడ అభివృద్ధి చెందింది. చిన్న పరిశ్రమల్లో మహిళలు కొబ్బరి పీచును నూలుగా తిప్పడం, తరువాత అందమైన చేపలుగా నేయడం చూస్తే వారి నైపుణ్యానికి ఆశ్చర్యపోవాల్సిందే. సాయంత్రం వేళలో ఇక్కడి బ్యాక్ వాటర్స్ మరో రూపాన్ని సంతరించుకుంటాయి. అస్తమించే సూర్యుడు ఆకాశాన్ని నారింజ, బంగారు రంగులతో అలంకరిస్తాడు. ఆ రంగులన్నీ నీటిలో ప్రతిబింబిస్తూ ప్రకృతి ఒక అద్భుతమైన చిత్రాన్ని సృష్టిస్తుంది. ఇక మరుసటి రోజు మన ప్రయాణంలో ఉదయం లేవగానే వెంబనాడ్ సరస్సుపై ఇంకా పలుచని పొగమంచు పరుచుకొని ఉంటుంది. నీటి మీదుగా వీచే చల్లని గాలి కొబ్బరి ఆకులను మెల్లగా తాకుతుంది. కాలువ ఒడ్డున నిలిచిన సాంప్రదాయ హౌస్ బోట్లు కొత్త అతిథులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటాయి. అలప్పురాలో ఒకరోజు గడపాలంటే అది హౌస్ బోట్లోనే గడపాలి. కేరళ భాషలో వీటిని కెట్టువళ్ళం అని పిలుస్తారు. ఒకప్పుడు ఇవి వరి, కొబ్బరి, మసాలా దినుసులు రవాణా చేసే పెద్ద పడవలు. ఇనుప మేకులు లేకుండా కొబ్బరి పీచుతో పలకలను బిగించి నిర్మించిన ఈ పడవలు కాలక్రమేణా ప్రపంచ ప్రసిద్ధమైన తేలియాడే గృహాలుగా మారాయి. హౌస్ బోట్లో అడుగుపెట్టగానే కలపతో చేసిన నేల, వెదురు చేపలతో అలంకరించిన పైకప్పు, చెక్క ఫర్నిచర్, ముందు భాగంలో విశాలమైన కూర్చునే ప్రదేశం, ఇది ఒక పడవ కంటే ఎక్కువగా నీటిమీద తేలే సంప్రదాయ కేరళ ఇల్లులాగా కనిపిస్తుంది. ఇంజన్ మెల్లగా గర్జిస్తుంది. హౌస్ బోట్ ఒడ్డును వదిలి ముందుకు సాగుతుంది. మొదట అలలు స్వల్పంగా తాకినా కొద్దిసేపటికి మనసు కూడా ఆ అలల లయతో కలిసిపోతుంది. రెండు వైపులా పచ్చని కొబ్బరి తోటలు వరుసగా నిలబడి ఉంటాయి. మధ్య మధ్యలో చిన్న ఇల్లు, వాటి ముందు కట్టిన కలప పడవలు కనిపిస్తాయి. ఒక ఇంటి ముందర మహిళలు పాత్రలు కడుగుతూ ఉంటే ఇంకో ఇంటి వద్ద పిల్లలు కాలువలో ఈదుతుంటారు. మరికొంతమంది వృద్ధులు చెట్టు నీడలో కూర్చొని వలలు అల్లుతుంటారు. ఇక్కడ జీవితం నీటితో మొదలై నీటితోనే ముగుస్తుంది. కొద్ది దూరం వెళ్ళగానే చిన్న పడవల్లో చేపలు పట్టుకుంటున్న మత్స్యకారులు కనిపిస్తారు. వారి వల నీటిలోకి నెమ్మదిగా జారిపోతుంది. కొన్ని క్షణాల తర్వాత వెంట

ఇడ్లీలా మెరుస్తున్న చేపలు అందులో చిక్కుకుంటాయి. హౌస్బోట్ వంటగది నుంచి కొబ్బరి నూనె పరిమళం గాలిలో కలుస్తుంది. స్థానిక వంటకాలు మనకోసం సిద్ధమవుతాయి. అరిటాకుపై వడ్డించిన కేరళ భోజనంలో సువాసన వెదజల్లే అన్నం, అవియల్, తోరన్, సాంబార్, పచ్చళ్ళు, చివరగా పాయసం. చుట్టూ నీరు, పక్కనే కొబ్బరి చెట్లు, చేతిలో వేడివేడి భోజనం. ఈ అనుభూతిని మాటల్లో పూర్తిగా చెప్పడం అసాధ్యం. కొద్దిసేపటికి మనం చేరుకునేది పున్నమడ సరస్సు. ఇది కేవలం ఒక సరస్సు కాదు, ప్రపంచ ప్రఖ్యాత నెహ్రూ ట్రోఫీ స్నేక్ బోట్ రేస్ ఇక్కడే జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో ఈ సరస్సు ఒక మహోత్సవాన్ని తలపిస్తుంది. 100 అడుగులకు పైగా పొడవైన చుండన్ వల్లాలు, పాము ఆకారంలో ఉండే పడవలు, ఇవి నీటిని చీల్చుకుంటూ దూసుకెళ్తాయి. ఒక్క పడవలో 100కు పైగా మనుషులు ఒకే లయలో తెడ్లు వేస్తుంటారు. వారి గానాలు, తాళం, ఉత్సాహం, ప్రేక్షకుల హర్షధ్వానాలు అన్నీ కలిసి ఒక అద్భుతమైన జలక్రీడా పండుగగా మారతాయి. ఈ పోటీకి ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. 1952 భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు అలప్పురాను సందర్శించినప్పుడు ఈ పడవల పందెం చూసి ఎంతో మంత్రముగ్ధులయ్యారు. విజేతలకు వారు తమ పేరుతో ట్రోఫీని అందించడంతో అప్పటి నుంచి ఇది నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్గా ప్రసిద్ధి చెందింది. నేడు ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది ఈ పోటీని వీక్షించడానికి వస్తుంటారు. సాయంత్రం వేళ హౌస్ బోట్ ఒక ప్రశాంతమైన కాలువ ఒడ్డున నిలుస్తుంది. నీటిలో అస్తమిస్తున్న సూర్యుడి ప్రతిబింబం బంగారు నాణెంలా మెరిసిపోతుంది. ఇక్కడ రాత్రి పడగానే ఆకాశమంతా నక్షత్రాలు, కింద ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్. హౌస్ బోట్ మెల్లగా అలలతో ఊగుతుంది. చుట్టూ నిశ్శబ్దం. ఆ క్షణంలో మనసుకు ఒక విచిత్రమైన ప్రశాంతత కలుగుతుంది. నగర జీవితం, ఒత్తిడి, సమయం అన్నీ ఎక్కడో వెనకబడిపోతాయి. ప్రకృతి మాత్రమే మనతో మాట్లాడుతుంది. ఆ తరువాతి రోజు సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించకముందే పలుచని పొగమంచు తేలుతున్న బ్యాక్ వాటర్స్పై హౌస్ బోట్ మెల్లగా సాగగానే ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన వ్యవసాయ ప్రాంతాల్లో ఒకటైన కుట్టనాడ్ వైపు మన ప్రయాణం కొనసాగుతుంది. ఇక్కడ ప్రకృతి తన నియమాలను మార్చేసినట్లుగా అనిపిస్తుంది. నీటికంటే దిగువన భూమి, అయినా ఆ నేలపై బంగారు పంటలు పండుతాయి. ఇది కేవలం వ్యవసాయం కాదు, ప్రకృతితో మనిషి సాధించిన అద్భుతమైన సహజీవనం. హౌస్ బోట్ నెమ్మదిగా విశాలమైన జలమార్గం నుంచి చిన్న చిన్న కాలువల్లోకి ప్రవేశిస్తుంది. ఇరువైపులా ఎత్తైన మట్టికట్టలు కనిపిస్తాయి, వాటి లోపల విశాలమైన వరి పొలాలు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పొలాలు సముద్రమట్టానికి దిగువన ఉన్నాయి. ఇదే కుట్టనాడ్. దీనిని ప్రేమగా రైస్ బౌల్ ఆఫ్ కేరళ అని పిలుస్తారు. కేరళలో వినియోగించే బియ్యంలో పెద్ద భాగం ఈ నేల నుంచే వస్తుంది. ప్రపంచంలో సముద్రమట్టానికి దిగువన వ్యవసాయం జరిగే అరుదైన ప్రాంతాల్లో కుట్టనాడ్ ఒకటి. డచ్ ఇంజనీరింగ్ను తలపించే మట్టికట్టలు, నీటి నియంత్రణ వ్యవస్థలు, పంపింగ్ విధానాలు, ఇవన్నీ తరతరాలుగా స్థానిక రైతుల అనుభవంతో ఇక్కడ అభివృద్ధి చెందినవి. మన హౌస్ బోట్ చిన్న గ్రామాల మధ్యగా ప్రయాణం కొనసాగిస్తుంది. కాలువ ఒడ్డున చిన్న పాఠశాల కనిపిస్తుంది. గంట మోగగానే పిల్లలు తమ తమ చిన్న పడవల్లో పాఠశాలకు చేరుకుంటారు. మరొక చోట తపాలా సిబ్బంది కూడా పడవలోనే ఉత్తరాలు పంపిణీ చేస్తూ కనిపిస్తారు. నీటి మీద నడిచే ఈ జీవనశైలిని చూస్తే అలప్పురా నిజంగానే ఒక జలనగరమని అర్థమవుతుంది. కొద్దిసేపటికి మన ప్రయాణం పాతిరామణల్ ద్వీపం వైపు సాగుతుంది. వెంబనాడ్ సరస్సు మధ్యలో ఉన్న ఈ చిన్న ద్వీపం ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గం. పడవ ఒడ్డుకు చేరుకోగానే పక్షుల కిలకిలారావాలు స్వాగతం పలుకుతాయి. చుట్టూ దట్టమైన చెట్లు, మధ్య మధ్యలో చిన్న నడకదారులు. ఇక్కడ

అడుగుపెట్టగానే నగర శబ్దాలన్నీ ఒక్కసారిగా మాయమైపోతాయి. ఈ ద్వీపం వలస పక్షుల నిలయం. శీతాకాలంలో సైబీరియా, మధ్య ఆసియా, యూరోప్ ప్రాంతాల నుంచి ఎన్నో అరుదైన పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి చేరుకుంటాయి. తెల్లని కొంగలు, పర్పుల్ హెరాన్లు, లిటిల్ కార్మొరెంట్లు, కింగ్ఫిషర్లు, ఒక్కో పక్షి తన రంగులతో, తన స్వరంతో ప్రకృతి సంగీతాన్ని ఆలపిస్తుంది. పక్షుల గానం, నీటి అలలు, గాలి ఇవన్నీ కలిసి ప్రకృతి స్వయంగా నిర్వహిస్తున్న సంగీత కచేరీలా అనిపిస్తుంది. సాయంత్రం హౌస్బోట్ ఒక ప్రశాంతమైన ఒడ్డున ఆగగానే అక్కడ ఒక చిన్న ఆయుర్వేద కేంద్రం కనిపిస్తుంది. శతాబ్దాలుగా కొనసాగుతున్న కేరళ ఆయుర్వేద సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఔషధ మూలికల నూనెలతో చేసే మర్దన, శిరోధార, పంచకర్మ వంటి చికిత్సలు కేవలం శరీరానికే కాదు మనసుకు ప్రశాంతతను అందిస్తాయి. రాత్రి మళ్లీ హౌస్బోట్లో విశ్రాంతి తీసుకుంటూ ఆకాశాన్ని చూస్తే నక్షత్రాలు నీటిలో కూడా మెరవడం కనిపిస్తుంది. ఆకాశం, నీరు రెండూ ఒక్కటైపోయినట్లుగా అనిపిస్తుంది. ఆ తరువాత రోజు ఉదయం సూర్యకిరణాలు వెంబనాడ్ సరస్సుపై బంగారు తీగల్లా విరజిమ్ముతుంటే మన ప్రయాణం అంబలపుర శ్రీకృష్ణ దేవాలయం వైపు సాగుతుంది. అలపుర పట్టణానికి సమీపంలో ఉన్న ఈ ఆలయం కేరళలోని అత్యంత ప్రసిద్ధ శ్రీకృష్ణ క్షేత్రాల్లో ఒకటి. దేవాలయం గోపురం కనిపించగానే కేరళ సంప్రదాయ వాస్తుశిల్పం మన మనస్సును ఆకట్టుకుంటుంది. ఎత్తైన గోపురాల కంటే ప్రకృతితో కలిసిపోయే తక్కువ ఎత్తు కలిగిన నిర్మాణాలు, చెక్కతో చెక్కిన అద్భుత శిల్పాలు, రాగి పలకలతో కప్పిన పైకప్పులు ఇవన్నీ ఈ ఆలయానికి ప్రత్యేకతను తెచ్చిపెడతాయి. తరువాత మన ప్రయాణం మన్నారసాల శ్రీ నాగరాజ ఆలయం వైపు సాగుతుంది. దట్టమైన అడవిలా కనిపించే పవిత్ర వనంలో ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన నాగదేవత ఆలయాల్లో ఒకటి. ఆలయంలోకి ప్రవేశించగానే వేలాది నాగశిలలు చెట్ల నీడలో వరుసగా కనిపిస్తాయి. పచ్చని చెట్ల మధ్య వీచే గాలి, పక్షుల కిలకిలారావాలు, నాగదేవతలపై ప్రజల విశ్వాసం ఇవన్నీ కలిసి ఈ ప్రదేశాన్ని ఒక ఆధ్యాత్మిక అరణ్యంలా మారుస్తాయి. ఆ తరువాత మనం చరిత్రలోకి మరో అడుగు వేస్తూ కారుమాడి కుట్టన్ వద్దకు చేరుకుంటాం. ఇది నల్లరాతితో చెక్కబడిన పురాతన బుద్ధుని విగ్రహం. కాలగమనంలో విగ్రహంలోని ఒక భాగం దెబ్బతిన్నప్పటికీ దాని ప్రశాంతమైన ముఖ కవళికలు ఇప్పటికీ బౌద్ధతత్వాన్ని గుర్తుచేస్తాయి. ఒకప్పుడు కేరళలో బౌద్ధమత ప్రభావం ఎంత విస్తృతంగా ఉండేదో ఈ విగ్రహం నిశ్శబ్దంగా చెబుతుంది. మన తదుపరి గమ్యం కృష్ణపురం ప్యాలెస్. పచ్చని తోటల మధ్య నిలిచిన ఈ రాజప్రాసాదం కేరళ రాజవంశ వైభవాన్ని మన కళ్ళ ముందు నిలబెడుతుంది. బయటకు నిరాడంబరంగా కనిపించిన లోపల అడుగుపెట్టగానే అద్భుతమైన చెక్క శిల్పాలు, పురాతన ఆయుధాలు, రాజవంశానికి చెందిన వస్తువులు, సంగీత వాయిద్యాలు, శిల్పాలు మన మనసును మరో శతాబ్దంలోకి తీసుకెళ్తాయి. ఇక్కడ ప్రధాన ఆకర్షణ గజేంద్ర మోక్షం అనే అద్భుతమైన కుడ్య చిత్రం. సహజ వర్ణాలతో చిత్రించిన ఈ విశాలమైన మ్యూరల్ భారతదేశంలోని అత్యుత్తమ కుడ్య చిత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక సాయంత్రం మన ప్రయాణం సెయింట్ మేరీస్ ఫోరెన్ చర్చ్ వైపు సాగుతుంది. గోథిక్ శైలిలో నిర్మించబడిన ఈ చర్చ్ ప్రశాంతతకు ప్రతీకగా నిలుస్తుంది. రంగురంగుల అద్దాల గుండా లోపలికి ప్రవేశించే సూర్యకాంతి, ప్రార్థనా మందిరంలో నిశ్శబ్దం, మెల్లగా వినిపించే గంటల శబ్దం మన మనసును ప్రశాంతంగా మారుస్తాయి. ప్రతి యాత్రలో ఒక క్షణం వస్తుంది. అది మనం తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్న క్షణం. మన మనసు మాత్రం అక్కడే ఉండిపోవాలనుకునే క్షణం. అలపురాలో ఆ క్షణం అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న మరారి బీచ్లో ఎదురవుతుంది. ఇక్కడ అలలు ఒడ్డును మాత్రమే తాకవు, అవి మన హృదయాన్ని తాకుతాయి. ఉదయాన్నే మరారి గ్రామం వైపు ప్రయాణం మొదలవ్వగానే అలపుర నగరపు జలమార్గాల

చెట్లను దాటి కొబ్బరి తోటల మధ్యగా సాగుతున్న రహదారి మనల్ని నెమ్మదిగా సముద్రం వైపు తీసుకెళ్తుంది. గాలిలో ఉప్పునీటి వాసన పెరుగుతుంది. దూరంగా అలల గర్జన వినిపించడం ప్రారంభమవుతుంది. కొద్ది క్షణాల్లోనే కళ్ళ ముందు అరేబియా సముద్రం తన విశాలమైన నీలిరంగును విస్తరిస్తుంది. మరారి బీచ్, ఇది కేరళలోని అత్యంత ప్రశాంతమైన సముద్ర తీరాల్లో ఒకటి. ఇక్కడ పెద్ద రద్దీ ఉండదు, వ్యాపార హడావిడి అసలే ఉండదు. అలలు, ఇసుక, గాలి, కొబ్బరి చెట్లు అంతే. బంగారు వర్ణంలో మెరిసే ఇసుకపై నెమ్మదిగా నడుస్తుంటే ప్రతి అడుగు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. సముద్రపు అలలు వచ్చి మన పాదాలను తాకి మళ్లీ వెనక్కి వెళ్ళిపోతాయి. ప్రకృతి మనల్ని పలకరించి మళ్లీ తన పనిలో నిమగ్నమైపోయినట్లు అనిపిస్తుంది. తీరాన కొందరు మత్స్యకారులు వలలను సరిచేస్తుంటారు. మరికొందరు తమ సాంప్రదాయ పడవలను సముద్రంలోకి నెట్టడానికి సిద్ధమవుతుంటారు. తరతరాలుగా సముద్రాన్నే జీవనాధారంగా చేసుకున్న వారి ముఖాల్లో అలలతో పోరాడిన అనుభవం కనిపిస్తుంది. తీరాన వరుసగా నిలిచిన కొబ్బరి చెట్లు సముద్రపు గాలికి ఊగుతూ ప్రకృతి సంగీతానికి నాట్యం చేస్తున్నట్టుంటాయి. కొన్నిసార్లు తెల్లని కొంగలు అలలపై తేలుతూ చేపల కోసం గాలిస్తాయి. దూరంగా సముద్రపు గద్దలు వలయాలు గీస్తూ ఎగురుతుంటాయి. ఇక సాయంత్రం సూర్యాస్తమయం సమీపించగానే సూర్యుడు నెమ్మదిగా సముద్రంలోకి కలిసిపోతున్నట్లు కనిపిస్తాడు. ఇక మన వాహనం అలప్పురాను నెమ్మదిగా వెనక్కి వదిలి ముందుకు సాగుతుంది. రేర్వ్యూ అద్దంలో చివరిసారిగా చూసినప్పుడు బ్యాక్ వాటర్స్ మెరుస్తూ కనిపిస్తాయి. దూరంగా ఒక హౌస్ బోట్ ఇంకా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ కనిపిస్తుంది. కొబ్బరి చెట్లు గాలికి ఊగుతూ మనకు వీడ్కోలు పలుకుతున్నట్లుగా కనిపిస్తాయి. అలలు మాత్రం మనకి ఒకే మాట చెబుతాయి, మళ్ళీ రండి అని. మరో అందమైన ప్రదేశంతో, మరో అపూర్వమైన యాత్రతో ఓబాటసారి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

శ్రోతలు, మీరింతవరకు ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం విన్నారు. అందులోని కేరళలోని అలప్పురు ప్రదేశం గురించి విన్నారు. సమర్పణ శ్రీడి సాయి రఘునాథ్ చరణ్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు ఇప్పుడు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటారు. చిత్రకుసుమాలలో మరి ఈనాటి

పార్టీ. మొదటి పాట నువ్వు వస్తానంటే నేను వద్దంటానా చిత్రం నుండి ఈ పాట. గానం టిప్పు, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. విందామా?

103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, చిత్రకుసుమాలలో ఇప్పుడు నీకు నేను నాకు నువ్వు చిత్రం నుండి ఈ పాట. గానం రాజేష్ కృష్ణన్, కేఎస్ చిత్ర. రచన పెద్దాడమూర్తి. సంగీతం ఆర్పి పట్నాయక్. విందామా?

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, చిత్రకుసుమాలలో మరి ఇప్పుడు గణేష్ చిత్రం నుండి ఈ పాట. గానం జావేద్ అలీ, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం అందించిన వారు మిక్కీ జే మేయర్.

శ్రోతలు, చిత్రకుసుమాలలో ఇప్పుడు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రం నుండి ఈ పాట గానం. కృష్ణ ఎస్పి చరణ్, రచన వేటూరి సుందర్ రామ్మూర్తి, సంగీతం హారిస్ జయరాజ్.

103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఇప్పుడు ధోని చిత్రం నుండి ఈ పాట. గానం ఇళయరాజా, సంగీతం కూడా ఇళయరాజా, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: Asian Championship 2026 in Muscat, Oman yesterday. The Indian women's team was the first to start its campaign on the tournament's opening day against Kazakhstan and won 8-3. The Indian men's team, on the other hand, also impressed in its tournament opener as they defeated Bangladesh 7-3 in their opening match. Chirag Jha, Sports Desk.
1: And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
2: Thank you, Abhishek. Prime Minister urges Parliament to embrace dialogue over disruption, leads the Statesman. Monsoon session off to a stormy start amid opposition protests, reports the Hindu. The Pioneer, in its editorial piece, FIFA World Cup, Spain rules the world again, says football once again demonstrated its unrivaled global appeal, uniting nations, cultures and generations in a way few events can. Cops block protesters march to Parliament, Nadda meets CJP representatives, says the Times of India. Andy Burnham takes over as Prime Minister, unveils 10-year plan for reset of United Kingdom, informs the Asian Age. And finally, India proves first vaccine against dengue, reports the Hindustan Times. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to address NDA Parliamentary Party meeting at Parliament House this morning. President Draupadi Murmu to hold talks with the North Macedonian counterpart in Skopje today. 4 Indians killed and 1 critically injured in attack on commercial vessel near Odessa port in Ukraine. India condemns attack on the ship. West Bengal government hikes monthly pension for senior citizens, widows and specially abled persons in the state. US launches first strikes on Iran as President Donald Trump warns of massive retaliation. And PV Sindhu to lead India's challenge at the China Open Badminton Tournament beginning today. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
3: ఆకాశవాణి నెల్లూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎస్ అమరనారాయణ.
4: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన విబీజీ రామ్జీ పథకాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. నెల్లూరులో జిల్లా నీటి నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో విబీజీ రామ్జీ పథకంపై అధికారులు సాంకేతిక సిబ్బందికి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు పూర్తి స్థాయిలో ఈ పథకం అందేలా కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మార్పులకు అనుగుణంగా విధులను నిర్వర్తించాలన్నారు. సమాజంలో పలు రకాలుగా హింసకు గురైన మహిళలకు సఖీ కేంద్రాలు భరోసాగా నిలుస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. జాతీయ మహిళా కమిషన్ రాష్ట మహిళా కమిషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరులో 14 జిల్లాల సఖీ వన్ స్టాప్ కేంద్రాల సిబ్బందికి నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళలకు సఖీ కేంద్రాలు ఆశ్రయ కేంద్రాలుగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఒకే చోట వైద్య సేవలు, న్యాయ సహాయం, పోలీసు సహకారం, ఎఫ్ఐఆర్ నమోదు, కౌన్సిలింగ్ వంటి సమగ్ర సేవలను అందిస్తూ బాధిత మహిళలకు భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కేంద్రాలపై మహిళలకు మరింత అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. రాష్ట్రంలో 300 కోట్ల రూపాయలతో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు గ్రామీణ మండలం దొంతాలి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ గత 2 ఏళ్లలో 130 లక్షల టన్నుల చెత్తను తొలగించామన్నారు. గుంటూరు, విశాఖలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటుల్లో రోజుకి 2800 టన్నుల చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. రాష్ట్రాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో చేపల వేటకు ఇతర రాష్ట్రాలకు చెందిన బోట్లు రావడం చట్టవిరుద్ధమని, అక్రమంగా ప్రవేశించే బోట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా స్పష్టం చేశారు. చేపల వేటకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు నెల్లూరులో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అధికారుల అంతర్రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మత్స్యకారుల సమస్యలు, సముద్ర జలాల్లో అక్రమ ప్రవేశాల వల్ల కలుగుతున్న నష్టం తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా 684

0: పురాతన ఆలయాలను 808 కోట్ల రూపాయలతో పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తున్నామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. చేజర్ల మండలం పెరుమాళ్లపాడులో శ్రీ నాగేశ్వరాలయం, చిత్తలూరులో చెన్నకేశ్వరస్వామి ఆలయాల పునర్నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, వందలాది సంవత్సరాల పెన్నానది ఇసుకలో కూరుకుపోయిన శ్రీ నాగేశ్వరాలయాన్ని స్థానికులు వెలికి తీశారని, ప్రస్తుతం నదికి సమీపంలోనే కొత్త ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. అదేవిధంగా రాష్టంలో పురాతన ఆలయాలను గుర్తించి వాటికి పూర్వ వైభవాన్ని తీసుకువస్తామన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి తీరం వెంబడి ఉన్న 52 ఆలయాల పునర్నిర్మాణం మరమ్మతులు వేగంగా చేపడుతున్నామని మంత్రి వివరించారు. యోగాకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం లభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషే కారణమని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టులోని స్వర్ణభారత్ విద్యామందిర్లో విద్యార్థిని విద్యార్థులతో జరిగిన ముఖాముఖి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవ వల్లే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించిందన్నారు. చిన్నతనం నుంచే యోగాను జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. రాష్ట్రంలోని మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ రాష్ట్ర సీఈఓ వాకాటి కరుణ అన్నారు. నెల్లూరులో డిఆర్డీఏ అధికారులు, సిబ్బందితో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల్లోని పారిశ్రామికవేత్తలను గుర్తించి వారికి రుణాలు అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు క్షేత్రస్థాయిలో అధికారులు మరింత చురుగ్గా వ్యవహరించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య ఆదేశించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు 2026పై వివిధ శాఖల అధికారులకు నెల్లూరులో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలను క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. అధికారులు సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని, స్వచ్ఛ గ్రామాలు స్వచ్ఛ పట్టణాల లక్ష్య సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు నెల్లూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. వచ్చే నెల సమాచార లేఖలో మళ్లీ కలుద్దాం. రచన ఎస్ అమర్నారాయణ, వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు శ్రోతలు. మరి ఇప్పుడు వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో వరుణ్ సందేశ్ నటించిన చిత్రగీత కదంబం వింటారు.

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది యువ కథానాయకులు తమ తొలి చిత్రంతోనే ప్రేక్షకుల మనస్సుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ఒకరు వరుణ్ సందేశ్. సహజమైన నటన, అమాయకమైన చిరునవ్వు, పక్కింటి అబ్బాయిలా కనిపించే వ్యక్తిత్వంతో యువ హృదయాలను గెలుచుకున్న నటుడు ఈయన. 1989 జులై 21 ఒడిశాలోని రాయ్గఢ్లో జన్మించిన వరుణ్ సందేశ్ అమెరికాలో పెరిగారు. తెలుగు కుటుంబంలో జన్మించిన ఈయనకు సినిమాలపై ఆసక్తి చిన్నప్పటి నుండే ఉండేది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దృష్టిలో పడ్డంతో 2007 వచ్చిన హ్యాపీ డేస్ చిత్రంలో చందు పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా వరుణ్ సందేశ్కు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. మరి ఈ చిత్రం నుండి ఓ చక్కని పాట వినేద్దాం.

శ్రోతలు, మీరిప్పుడు వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో వరుణ్ సందేశ్ నటించిన చిత్రగీత కదంబం వింటున్నారు. హ్యాపీ డేస్ విజయం తర్వాత వరుణ్ సందేశ్ నటించిన కొత్త బంగారు లోకం మరో ఘన విజయం సాధించింది. కాలేజీ జీవితం, తొలి ప్రేమ, కుటుంబ విలువలను హృదయంగా ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో వరుణ్ యువ కథానాయకుడిగా తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నారు. మరి ఇప్పుడు ఈ చిత్రం నుండి మరో చక్కని పాట మీకోసం.

శ్రోతలు, మీరింతవరకు వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో వరుణ్ సందేశ్ నటించిన చిత్రగీత కదమ్మ వింటూ ఉన్నారు. యువతలో ఆత్మవిశ్వాసం ఉంటే జీవితంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవచ్చని చెప్పిన చిత్రాల్లో కుర్రాడు ఒకటి. 2009 విడుదలైన ఈ చిత్రానికి సందీష్ గున్నం దర్శకత్వం వహించగా వరుణ్ సందేశ్, నేహా శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం తమిళంలో విజయం సాధించిన పల్లా ధవన్ చిత్రానికి తెలుగు రీమేక్గా రూపొందింది. మరి ఈ చిత్రం నుండి మరో చక్కని పాట మీకోసం.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
5: శ్రోతలు, మీరు వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో వరుణ్ సందేశ్ నటించిన చిత్రగీత కదంబం వింటున్నారు. కుర్రాడు చిత్రం తర్వాత ఏమైంది ఈవేళ, హ్యాపీ హ్యాపీగా, కుదిరితే కప్ కాఫీ, బ్రహ్మిగాడి కథ వంటి చిత్రాల్లో నటిస్తూ వరుస అవకాశాలను అందిపుచ్చుకున్నారు. అంతేకాకుండా సినిమాలతో పాటు టెలివిజన్లో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. మరి వీరి చిత్రం నుండి మరో అందమైన పాట మీకోసం

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: శ్రోతలు, మీరిప్పుడు వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో వరుణ్ సందేశ్ నటించిన చిత్రగీత కదంబ వింటూ ఉన్నారు. కొన్ని విజయాలు చప్పట్లను సంపాదిస్తాయి, కొన్ని ప్రయాణాలు గౌరవాన్ని సంపాదిస్తాయి. వరుణ్ సందేశ్ సినీ ప్రస్థానం అలాంటి ప్రయాణమే. హ్యాపీడేస్తో చిరునవ్వులను పంచి కొత్త బంగారు లోకంతో యువ హృదయాల్లో నిలిచిపోయిన ఆయన విజయాలు వచ్చినప్పుడు వినయంతో, ఎదురుదెబ్బలు తగిలినప్పుడు ధైర్యంతో ముందుకు సాగారు. మరి వీరు మరిన్ని మంచి పాత్రలతో, మరుపురాని చిత్రాలతో తెలుగు సినీ అభిమానులను అలరించాలని ఆకాంక్షిస్తూ వరుణ్ సందేశ్ సినీ ప్రస్థానానికి మా ఆకాశవాణి తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము.

శ్రోతలు, మీరింతవరకు వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో వరుణ్ సందేశ్ నటించిన చిత్రగీత కదంబం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

శ్రోతలు, మరి ఇప్పుడు చిత్రలేఖ కార్యక్రమం వింటారు. చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాలు వింటారు. శ్రోతలు, చిత్రలేఖలో మీకు ఇష్టమైన పాటలు వినాలి అనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా మీ అభిరుచిని మాతో పంచుకోండి. మీకు ఎంతో నచ్చిన పాట, ఆ పాటకు సంబంధించిన సినిమా పేరు, గాయకులు, అలాగే మీ పేరు, పూర్తి చిరునామాతో మాకు లేఖ రాయండి. మా చిరునామా చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి. 517501 చిరునామాకు పంపించండి. ప్రతి మంగళ శుక్రవారాల్లో ఉదయం 9 గంటల నుండి 10 గంటల మధ్య మీరు కోరిన పాటను మేం ప్రసారం చేస్తాము. మరి ఈనాటి చిత్రలేఖ కార్యక్రమంలో మూగనోము చిత్రం నుండి తల్లివి నీవే తండ్రివి నీవే అనే పాటను ప్రసారం చేయండి అంటూ చిలుక నారాయణ, అనసూయ, యమున వారు జక్కంపేట, మేడ్పల్లి, నిజామాబాద్ నుండి మనకు ఉత్తరం రాశారండి. తప్పకుండా అండి నారాయణ గారు, మరి మీరు కోరిన ఈ పాటను వినేయండి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది
1: స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల గజ్జా
3: బొబ్బలా
2: కామరా
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: శ్రోతలు, చిత్రలేఖలు ఇప్పుడు గుండమ్మ కథ చిత్రం నుండి ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము లేలనోయ్ అను పాటను ప్రసారం చేయండి అంటూ ఎం రాణాప్రతాప్, కార్తిక్, మను, మామిని, భవ్యశ్రీ, లాస్యశ్రీ, ఎం రామయ్య, ఎం సుధారామయ్య చైత్రశ్రి కోరుతున్నారండి. తప్పకుండా అండి రామయ్య గారు, మరి మీరు కోరుతున్న ఈ పాటను వినేయండి.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వావ్,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
4: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: శ్రోతలు, చిత్రలేఖలో మీకు ఇష్టమైన పాటలు వినాలి అనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా మీ అభిరుచిని మాతో పంచుకోండి. మీకు ఎంతో నచ్చిన పాట, ఆ పాటకు సంబంధించిన సినిమా పేరు, గాయకులు, అలాగే మీ పేరు, పూర్తి చిరునామాతో మాకు లేఖ రాయండి. మా చిరునామా చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501 చిరునామాకు పంపించండి. ప్రతి మంగళ శుక్రవారాల్లో ఉదయం 9 నుండి 10 మధ్య మీరు కోరిన పాటను మేం ప్రసారం చేస్తాము. మరి ఇప్పుడు ఠాగూర్ చిత్రంలో చిన్నగా చిన్నగా అను పాటను ప్రసారం చేయండి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి మనకు ఉత్తరం రాశారండి వీరు. కోరుతున్న శ్రోతలు కట్లా సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్లా రమేశం, సరోజిని, మాయా. తప్పకుండా అండి, మరి మీకోసం ఈ పాట.

శ్రోతలు, చిత్రలేఖలు ఇప్పుడు. సుప్రసిద్ధ గాయని ఎస్ జానకమ్మ గారి ఆత్మశాంతి కోరుతూ వారు పాడిన అమృత గీతం 16 ఏళ్ల వయసు చిత్రం నుండి సిరిమల్లెపూవా సిరిమల్లెపూవా అను పాటను ప్రసారం చేయండి అంటూ చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామం నన్నూరు వారిపల్లె నుండి మనకు ఉత్తరం రాశారండి వీరు. కోరుతున్న శ్రోతలు జి నాగార్జున, జి ద్రాక్షాయిని, జి గిరిసాత్విక్, జి తోజేష్, సాకేత్ అలాగే ఆకాశవాణి శ్రోతలందరి కోసం అంటున్నారు. తప్పకుండా అండి, మరి మీకోసం ఈ పాటను ప్రసారం చేస్తున్నాము, వినేయండి.

0: లేదు, ధరలో సాటిరాదు, నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు. విజయ వంట నూనెలు.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
2: 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, చిత్రలేఖలు మీకు ఇష్టమైన పాటలు వినాలి అనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా మీ అభిరుచిని మాతో పంచుకోండి. మీకు ఎంతో నచ్చిన పాట, ఆ పాటకు సంబంధించిన సినిమా పేరు, గాయకులు, అలాగే మీ పేరు పూర్తి చిరునామాతో మాకు లేఖ రాయండి. మా చిరునామా చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501 517501. చిరునామాకు పంపించండి. ప్రతి మంగళ శుక్రవారాల్లో ఉదయం 9 గంటల నుండి 10 గంటల మధ్య మీరు కోరిన పాటను మేం ప్రసారం చేస్తాం. శ్రోతలు, మరి ఇప్పుడు గీతా గోవిందం చిత్రం నుండి ఇంకేమింకేం కావాలే అను పాటను ప్రసారం చేయండి అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి మనకు ఉత్తరం రాశారండి వీరు. కోరుతున్న శ్రోతలు ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్. తప్పకుండా అండి ప్రకాష్ గారు, మరి మీకోసం ఈ పాట.

శ్రోతలు, చిత్రకుసుమాలలో చిత్రలేఖలు. ఇప్పుడు డాడీ చిత్రం నుండి నా ప్రాణమా సుస్వాగతం అను పాటను ప్రసారం చేయండి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి మనకు ఉత్తరం రాశారండి వీరు. కోరుతున్న శ్రోతలు కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రమేశం, సరోజిని, మాయా. తప్పకుండా అండి సతీష్ గారు, మీరు కోరుతున్న ఈ పాటను ప్రసారం చేస్తున్నాము, వినేయండి.

0: వినండి, ఒక మంచి ఇన్సూరెన్స్,
1: ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ.
2: ఒక మంచి పాలసీ అంటే దాంట్లో ప్రీమియం పేమెంట్ ఉండాలి, లిమిటెడ్ కానీ ఇన్కమ్ లైఫ్ టైం వచ్చేది.
3: ఎల్ఐసి యొక్క జీవనోత్సవం.
4: వావ్, లైఫ్ టైం సెలబ్రేషన్ చేసుకోండి. ఎల్ఐసి యొక్క జీవనోత్సవం తో ఫ్యూచర్ సెట్ అవుతుంది.
5: 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, చిత్రలేఖలు మీకు ఇష్టమైన పాటలు వినాలి అనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా మీ అభిరుచిని మాతో పంచుకోండి. మీకు ఎంతో నచ్చిన పాట, ఆ పాటకు సంబంధించిన సినిమా పేరు, గాయకులు, అలాగే మీ పేరు, పూర్తి చిరునామాతో మాకు లేఖ రాయండి. మా చిరునామా చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి అన్నమయ్య సర్కిల్, తిరుపతి, 517501 517501 చిరునామాకు పంపించండి. ప్రతి మంగళ శుక్రవారాల్లో ఉదయం 9 గంటల నుండి 10 గంటల మధ్య మీరు కోరిన పాటను మేం ప్రసారం చేస్తాం. ఇప్పుడు అతడు చిత్రం నుండి నీతో చెప్పనా నీకు కూడా తెలుసా అను పాటను ప్రసారం చేయండి అంటూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుండి మనకు ఉత్తరం రాశారండి వీరు. కోరుతున్న శ్రోతలు అప్పలారెడ్డి, దుర్గాదేవి, అభినయ్, నిత్యానంద్. తప్పకుండా అండి, అప్పలారెడ్డి గారు, మీకోసం ఈ పాటను ప్రసారం చేస్తున్నాము, వినేయండి.

శ్రోతలు, చిత్రలేఖలు ఇప్పుడు మిర్చి చిత్రం నుండి ఇదేదో బాగుంది అను పాటను ప్రసారం చేయండి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి మనకు ఉత్తరం రాశారండి వీరు. కోరుతున్న శ్రోతలు కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రామేశం, సరోజిని, మాయ. తప్పకుండా అండి. సతీష్ గారు, మీరు కోరుతున్న ఈ పాటను ప్రసారం చేస్తున్నాము, వినేయండి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, చిత్రలేఖలో ఇప్పుడు మరో లేఖ. శ్రీ వెంకటేశ్వర వైభవం చిత్రం నుండి తెరతీయగ రాధా తిరుపతి దేవరా అను పాటను ప్రసారం చేయండి అంటూ అన్నమయ్య జిల్లా మహాత్మాగాంధీ రోడ్డు రైల్వే కోడూరు నుండి మనకు ఉత్తరం రాశారండి వీరు. కోరుతున్న శ్రోతలు, అరటిపాముల సిద్ధయ్య ఆచారి, సోముశేఖర్ ఆచారి, రజిని, దక్షశ్రీ, హరిహరన్, జయంతి, రాధ, రమయ్య, సారథి. తప్పకుండా అండి, మరి సిద్ధయ్య గారు మీరు కోరిన ఈ పాటను ప్రసారం చేస్తున్నాము, వినేయండి.

103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, చిత్రలేఖలో మీకు ఇష్టమైన పాటలు వినాలి అనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా మీ అభిరుచిని మాతో పంచుకోండి. మీకు ఎంతో నచ్చిన పాట, ఆ పాటకు సంబంధించిన సినిమా పేరు, గాయకులు, అలాగే మీ పేరు పూర్తి చిరునామాతో మాకు లేఖ రాయండి. మా చిరునామా చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి అన్నమయ్య సర్కిల్, తిరుపతి, 517-501-517-501 చిరునామాకు పంపించండి. ప్రతి మంగళ శుక్రవారాల్లో ఉదయం 9 గంటల నుండి 10 గంటల మధ్య మీరు కోరిన పాటను మేం ప్రసారం చేస్తాం. మరి ఇప్పుడు దశావతారం సినిమా నుండి ముకుందా ముకుందా అను పాటను ప్రసారం చేయండి అంటూ ఏలూరు నుండి మనకు ఉత్తరం రాశారండి వీరు. కోరుతున్న శ్రోతలు ఆర్ రఘుబీర్ సింగ్, ఆర్ సుగుణాభాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్. తప్పకుండా అండి రఘుబీర్ సింగ్ గారు, మీకోసం ఈ పాటను ప్రసారం చేస్తున్నాము, వినేయండి.

0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన,
0: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుపుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
1: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
0: జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి.

0: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, మీరింతవరకు చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం విన్నారు.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా
1: బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు,
2: పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
1: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
2: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
1: జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
4: ప్రతి సంవత్సరం జులై నెలను సార్కోమా క్యాన్సర్ అవగాహన మాసంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఎముకలు, కండరాలు, కొవ్వు కణజాలం, రక్తనాళాలు వంటి మృదు కణజాలాల్లో వచ్చే అరుదైన క్యాన్సర్ రకమైన సార్కోమాపై ప్రజల్లో అవగాహన పెంచడం, ముందస్తు గుర్తింపు, సకాలంలో చికిత్స యొక్క ప్రాముఖ్యతను తెలియచేయటం ఈ అవగాహన మాసం ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలో క్యాన్సర్ లక్షణాలు, ప్రమాద కారకాలు, నివారణ మార్గాలు, ఆధునిక చికిత్సా విధానాలు వంటి అంశాలపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ కృష్ణారెడ్డి గారు ఈరోజు ఆకాశవాణి స్టూడియోలో మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ కృష్ణారెడ్డి గారు.
5: నమస్తే మేడం, ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం.
4: సార్, అసలు క్యాన్సర్ అంటే ఏమిటి? యాక్చువల్గా క్యాన్సర్ పేరు చెప్పగానే అందరు భయపడుతూ ఉంటారు కదా, సో అసలు ముందుగా మనం దీని గురించి కొంచెం సేపు మాట్లాడుకుందాం. అసలు క్యాన్సర్ అంటే ఏంటి?
5: సీ, క్యాన్సర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన శరీరం అంతా చాలా కణాలతో నిర్మించబడి ఉంటుంది. ఈ కణాల పుట్టుకుదలలో కానీ, ఈ కణాలు పెరిగిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత అవి చనిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఒక రెగ్యులేటెడ్ ప్రాసెస్, అంటే ఇది ఒక నియంత్రణమైన పద్ధతిలో ఈ కణ పుట్టుదల, చనిపోయిన తర్వాత, దాని వయసు అయిపోయిన తర్వాత చనిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ కణం పుట్టేటప్పుడు కానీ, కణ విభజన జరిగే సమయంలో కానీ, ఆ కణ విభజన అదుపు తప్పినా, లేదా వయసు మెళ్ళిన కణాలు చనిపోవాల్సిన అప్పుడు చనిపోకుండా అలాగ ఉండటం వల్ల అవి పెరిగిపోయి మనకి క్యాన్సర్గా రూపాంతరం చెంది మనకి బాడీలో వేరే పార్ట్స్కి, వీటికన్నిటికీ పాకటానికి అవకాశం ఉంటుంది. సో స్థూలంగా ఏంటంటే, అదుపు లేని కణ విభజన వలన కానీ, వయసు మళ్ళిన కణాలు చనిపోకపోవటం వల్ల కానీ, ఆ కణాలు మనకి క్యాన్సర్ కణాలుగా మారి మనల్ని ఇబ్బంది పెడటం జరుగుతుంటుంది.
4: ఓకే డాక్టర్ గారు, అసలు క్యాన్సర్లో అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అని, లంగ్ క్యాన్సర్ అని, బ్లడ్ క్యాన్సర్ అని ఇలా చెప్తూ ఉంటారు కదా, అసలు క్యాన్సర్లో ఎన్ని రకాలు ఉంటుంది?
5: సీ, మనం స్థూలంగా క్యాన్సర్స్ని ఏంటంటే 2 రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి ఈ సాలిడ్ క్యాన్సర్స్, రెండోది బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్. సాలిడ్ క్యాన్సర్స్ అంటే ఏంటంటే, ఇంతకుముందు మీరు అన్నట్టుగా రొమ్ము క్యాన్సర్ కానీ, ఊపిరితిత్తుల క్యాన్సరు, లేకపోతే పొట్ట క్యాన్సరు, ఆహార నాళం, వీటన్నిటినీ కూడా మనం సాలిడ్ క్యాన్సర్స్ కింద పరిగణిస్తాం. బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ అంటే మనం సైన్స్ పరంగా అయితే హిమటలాజికల్ క్యాన్సర్స్ అంటాం. ఈ రక్తము, రక్త కణాలకు సంబంధించిన క్యాన్సర్స్ని, వాటిని మనం ఈ హిమటలాజికల్ క్యాన్సర్స్ అంటాం. వాటిలో ముఖ్యంగా ఏంటంటే బ్లడ్ క్యాన్సర్స్. బ్లడ్ క్యాన్సర్స్ మళ్ళీ అక్యూట్ బ్లడ్ క్యాన్సర్స్, క్రానిక్ బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయి. అలాగే లింఫోమా, హాడ్జ్కిన్స్ లింఫోమా అని, నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా అని, మల్టిపుల్ మైలోమా అని, ఇలాగా బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ని మనం హిమటలాజికల్ క్యాన్సర్స్ అని, మిగతా వాటిని అన్నింటినీ సాలిడ్ క్యాన్సర్స్ అని అంటాం మనం.
4: డాక్టర్ గారు, అసలు సుమారు మన దేశ జనాభాను పరిశీలిస్తే ఎంతమంది ఈ క్యాన్సర్ వ్యాధిని బారిన పడుతూ ఉంటారు?
5: సీ, మనం గణాంకాలను గనక పరిశీలించినట్టయితే, సుమారుగా మన భారతదేశం

0: ప్రతి లక్ష మందిలో 100 మంది సంవత్సరానికి క్యాన్సర్ బారిన పడటం జరుగుతూ ఉంటుంది. అంటే దాదాపుగా ప్రతి 1000 మందిలో ఒకరు ఒక సంవత్సరంలో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందన్నమాట. సో మన పాపులేషన్ చాలా పెద్దది కాబట్టి మనకి ఉన్న ఈ 140 కోట్ల జనాభాలో మనం 100,000 మంది వేసుకున్నా కూడా మన దేశంలో చాలామంది క్యాన్సర్ బారిన పడటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కామన్గా ఏ క్యాన్సర్స్ వస్తాయి ఏంటి అనేది మనం కనుక పరిశీలించినట్టయితే మహిళల్లో కనుక చూసుకుంటే రొమ్ము క్యాన్సర్ ప్రథమ స్థానంలో ఉంటుంది. సో తర్వాత గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ లేదా సర్వీక్స్ క్యాన్సర్ అంటాం. సో మహిళల్లో రొమ్ము క్యాన్సరు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ రెండు క్యాన్సర్స్ కలిపి దాదాపుగా 40 నుంచి 45% క్యాన్సర్స్ ఈ రెండే ఉంటాయి. ఇక పురుషుల్లో చూసుకున్నట్టయితే ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే మనకి మన ఏరియాలో ఈ నోటికి సంబంధించిన క్యాన్సర్స్ ఇవన్నీ చాలా కామన్గా ఉంటాయి. ఇవి స్టమక్ క్యాన్సర్ ఇవి కామన్గా ఉంటాయి. అదే మనం చిన్నపిల్లల్లో చూసుకుంటే మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్స్ వాళ్ళల్లో లుకీమియాస్, బ్రెయిన్ క్యాన్సర్ మోస్ట్ కామన్గా రావడం జరుగుతూ ఉంటుంది.
1: డాక్టర్ గారు, అసలు క్యాన్సర్ రావడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి?
0: సి, క్యాన్సర్ రావటానికి మనం స్థూలంగా చూసుకున్నట్టయితే అన్ని క్యాన్సర్స్కి పలానా కారణాల వల్ల మనకి క్యాన్సర్ వచ్చిందని మనం చెప్పలేము. కానీ దాదాపుగా 35% క్యాన్సర్ చూసుకున్నట్టయితే పలానా కారణం వల్ల ఈ క్యాన్సర్ వచ్చి ఉండొచ్చని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కారణాలలో మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే పొగాకు రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైనా సరే ఏ రూపంలో తీసుకున్నా కూడా ఈ పొగాకు అనేది మంచిది కాదు. ఈరోజు మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి క్యాన్సర్ గురించి చెప్తున్నాము. బట్ ఇన్ జనరల్గా ఈ పొగాకుతోటి శరీరంలో చాలా భాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాటిలో ప్రధానంగా క్యాన్సర్ ఒకటి. ఈ పొగాకులో దాదాపుగా మనకు 4000 కెమికల్స్ ఉంటాయి. ఈ 4000 కెమికల్స్లో సుమారుగా 40 కెమికల్స్ క్యాన్సర్ కారణమైన కెమికల్స్ ఉంటాయి. సో ఇది ఏ రూపంలో తీసుకున్నా కూడా ఇది చాలా ముఖ్యమైన కారణం క్యాన్సర్ రావటానికి. ఉదాహరణకు కొన్ని క్యాన్సర్స్ అంటే ఊపిరితిత్తుల క్యాన్సరు, నోటి క్యాన్సరు, గొంతు క్యాన్సరు, ఆహార నాళం క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, కిడ్నీ క్యాన్సరు, బ్లాడర్ క్యాన్సరు, బ్లడ్ క్యాన్సరు, ఇట్లాగా ఈ లిస్టు చాలా పెద్ద లిస్టు. పొగాకు కాకుండా రెండవది ఏంటంటే ఆల్కహాల్. ఆల్కహాల్ కూడా మన శరీరానికి మంచిది కాదు, దానివల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి పొగాకు అలవాటు కనుక ఉన్నట్టయితే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది.
1: అంటే ఈ రెండు అలవాట్లు ఎక్కువగా,
0: ఈ రెండు అలవాట్లు ఎక్కువగా ఉంటే ఈ రెండు అలవాట్లు ఉన్న వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు 1+1 2 కాకుండా ఓన్లీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఒక రిస్క్ ఉంటే, ఓన్లీ పొగాకు తీసుకునే వాళ్ళకి ఒక రకమైన రిస్క్ ఉంటే, ఈ రెండు అలవాట్లు ఉన్న వాళ్ళకి ఈ రెండు ఇండివిజువల్గా ఉండే వాళ్ళ రిస్క్ కన్నా కూడా ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో అది చాలా ముఖ్యంగా ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే 100% మంది ఈ ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి పొగాకు అలవాటు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనది. మిగతా కారణాలు కనుక మనం చూసుకుంటే ఒకటి ఇన్ఫెక్షన్స్. మనకి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వలన క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటిలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన ఇన్ఫెక్షన్ ఏంటంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్. ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ అనేది ఏంటంటే మనకి గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ రావడానికి అవకాశం ఉన్న ఇన్ఫెక్షన్ ఇది. ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల దాదాపుగా 70% గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ అంటే సర్వీక్స్ క్యాన్సర్స్ ఈ వైరస్ వల్ల వస్తుంది. కాకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఇప్పుడు దీనికి టీకా అందుబాటులో ఉంది. సో ఈ టీకా కనుక మనం తీసుకోగలిగితే, మన పిల్లలకు కనుక మనం ఇవ్వగలిగితే, వాళ్ళని ఈ వైరస్ వల్ల వచ్చే ఈ క్యాన్సర్ బారి నుంచి మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. సో ఇక హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ కాకుండా మిగతా రకాల వైరస్లు చాలా ఉన్నాయి. ఉదాహరణకు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్, మిగతా కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే మనకి టీకాలు అందుబాటులో ఉన్న ఇంకొక వైరస్ ఏంటంటే హెపటైటిస్ బి వైరస్. సో ఈ హెపటైటిస్ బి వైరస్ కూడా ఏంటంటే లివర్ డ్యామేజ్ని కలుగజేసి దానివల్ల లివర్ క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు 40 సంవత్సరాల వయసు అంతకన్నా ఎక్కువ వయసు ఉన్నోళ్ళు వీళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వీళ్ళకి ఆ వ్యాక్సిన్ అందుబాటులో ఉండుండకపోవచ్చు. ఈ వయసులో ఉన్నోళ్ళు ఈ రోజైనా సరే చూసుకొని

0: దానికి వ్యాక్సినేషన్ చేసుకోవచ్చు. బట్ ఈ గత 15-20 పాతిక సంవత్సరాల్లో పిల్లలకి మటుకు ఇది యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా అందరికీ తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ జరుగుతుంది. ఇక ఇవి కాకుండా మనం వేరే ఇతర కారణాలు చూసుకున్నట్టయితే హెరిడిటరీ క్యాన్సర్స్ అంటే వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్, దాదాపుగా 5 నుంచి 10% క్యాన్సర్స్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్లో ముఖ్యంగా మనం గమనించదగ్గ క్యాన్సర్స్ ఏంటంటే, ఒకటి రొమ్ము క్యాన్సరు, రెండోది ఓవరీ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ అంటాం, తర్వాత పెద్దపేక క్యాన్సర్స్ కోలాన్ క్యాన్సర్స్. ఇవి కామన్గా ఎక్కువ శాతం మందిలో ఈ క్యాన్సర్స్ హెరిడిటరీగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు వీళ్ళకి హెరిడిటరీ అని మనం గుర్తిస్తాము అంటే, ఒకే సైడ్ ఫ్యామిలీలో ఈ క్యాన్సర్ సిండ్రోమ్స్ అసోసియేటెడ్ ఉన్న క్యాన్సర్స్ మోర్ దాన్ 1 జనరేషన్లో ఉన్నా, లేదా తక్కువ వయసులో ఈ రొమ్ము క్యాన్సర్ బారిన పడటం కానీ ఓవరీ క్యాన్సర్ బారిన పడటం కానీ, లేదా ఒక మనిషిలోనే 2 క్యాన్సర్స్ ఉండటం, లేదా ఒక మనిషిలోనే 2 రొమ్ములకి క్యాన్సర్ రావటం, ఇట్లాంటి హిస్టరీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి మేము ఖచ్చితంగా ఈ హెరిడిటరీ టెస్టులు, జీన్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి ఈ రోజున, అవి చేయించుకోమని చెప్తాము. అవి చేయించుకొని ఒకవేళ వాళ్ళకి పొరపాటున అది పాజిటివ్ కనుక వచ్చుంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనం చేసే అవకాశం ఉంది ఈరోజు. ఈ విధంగా టెస్టులు చేయటం ద్వారా మనం క్యాన్సర్ బారిన పడకుండానే ముందుగానే ఈ జన్యుపరమైన లోపం ఉన్నది అనేది మనం గుర్తించగలిగితే వాళ్ళకి సపరేట్గా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే కొన్ని రకాల క్యాన్సర్స్కి క్యాన్సర్ రాకుండా సర్జరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి, రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అంటాం. ఉదాహరణకి రొమ్ము క్యాన్సర్ను, ఓవరీ క్యాన్సర్ ఇట్లాంటి వాటికి మనం క్యాన్సర్ రాకుండా ముందుగానే సర్జరీలు చేసుకునే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇక్కడ ఒక ప్రశ్న, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు మిగిలిన వాళ్ళతో పోలిస్తే అంటే యాజ్డీస్గా వాళ్ళలాగానే ఉంటారా, లేదు అంటే వాళ్ళలో ఏమన్నా కొంచెం లక్షణాలు ఏమన్నా మనకి వెరైటీగా కనిపిస్తాయా, లేదంటే అసలు క్యాన్సర్ ఈయనకు వచ్చింది అని మనం ఎలా నిర్ధారిస్తాం?
0: సీ, ఇప్పుడు వాళ్ళు వేరుగా ఉండటం అనేది ఉండదు. సో అట్లా అని చెప్పేసి మనం ఇప్పుడు కొన్ని రకాల క్యాన్సర్స్, కొన్ని రకాల లక్షణాల వల్ల క్యాన్సర్ ఖచ్చితంగా ఉందని కానీ అసలు లేదని కానీ మనం చెప్పలేము. కానీ కొన్ని కామన్ లక్షణాలు అయితే ఉన్నాయి, ఆ లక్షణాలు క్యాన్సర్ రిలేటెడ్ సిమ్టమ్స్ అంటాము. అలాంటివి ఉన్నప్పుడు మటుకు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. వాటిలో ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మనకి నోట్లో ఎర్ర మచ్చలు, తెల్లటి మచ్చలు, నొప్పి లేని పుండ్లు రావటం, శరీరంలో ఎక్కడైనా నొప్పి లేకుండా కణుతులు రావటం, రొమ్ము చర్మం దలసరవ్వటం, రొమ్ము చనుమన నుంచి రక్తస్రావం లాంటిది రావటం, లేకపోతే దాంట్లో గడ్డ తగలటం, లేదా గొంతు బొంగురు పోవటం, దగ్గు కళ్ళె దాంట్లో రక్తపుచారలు కనబడటం, ఒక్కొక్కసారి మనకి ఈ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అంటే మెన్స్ట్రువల్ సైకిల్కి మెన్స్ట్రువల్ సైకిల్కి మధ్యలో అసహజంగా రావటం, లేదా ఒక్కొక్కసారి మనకి రెగ్యులర్గా అంటే మనకి ఈ మోషన్ అంటే మన విరోచనం అలవాట్లు సడన్గా మారిపోవటం, రోజు వెళ్ళేవాళ్ళు రోజుకు ఒకసారి వెళ్ళేవాళ్ళు రోజుకు 5-6 సార్లు వెళ్ళటం, లేదా అసలు వెళ్లకుండా కాన్స్టిపేషన్ రావటం, మలబద్ధకం రావటం, ఇట్లా వాళ్ళ లక్షణాలు సడన్గా మారటం, లేదా యూరిన్లో రక్తపుచారాలు రావటం, కారణం లేకుండా బరువు తగ్గటం మోర్ దాన్ 10%, అంటే మన బరువులో 10% కన్నా ఎక్కువ బరువుని మనం గత 6 నెలల్లో కనుక కోల్పోయామంటే మన ప్రమేయం లేకుండా, అది కారణం లేకుండా బరువు తగ్గటం, కారణం కనుక్కోలేని జ్వరాలు, ఇట్లాంటి లక్షణాలు ఏవైనా ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన క్యాన్సర్ అని మనం ఖచ్చితంగా లక్షణం ఉంది కాబట్టి చెప్పలేము, బట్ క్యాన్సర్ ఉండటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అందుకని ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించడం, వాళ్ళకి తగిన టెస్టులు చేసుకొని జబ్బు ఉందో లేదో అన్నది నిర్ధారణ చేసుకోవటం చాలా అవసరమైన విషయం.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్నిటిలోకి మనం స్టార్టింగ్ స్టేజ్లోనే కనుక గుర్తిస్తే దానికి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే అది మనం మొదట్లోనే క్యాన్సర్ని నివారించవచ్చంటారా, లేదంటే స్టెప్ బై స్టెప్ మళ్ళీ మనం ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా?
0: సీ, ఇప్పుడు 2 ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఒకటి, మనం ఈ లక్షణాలు ఉన్నాయి అంటే ఆ లక్షణాలు క్యాన్సర్ వల్ల వచ్చినాయా లేదా అని తెలుసుకోవడానికి మనం పరీక్షలు చేసుకుంటాము. ఒకవేళ ఈ క్యాన్సర్ వల్ల వచ్చినాయి అంటే వాళ్ళకి ఏ దశలో ఉన్నారు ఏంటి అన్నది జబ్బు నిర్ధారణ చేసుకుని దానికి తగ్గట్టుగా చికిత్స చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా

0: లక్షణం వచ్చిన వాళ్ళల్లో మనం నివారించడం అంటూ ఏమి ఉండదు. లక్షణాలు ఉన్న వాళ్ళల్లో ఈ లక్షణం క్యాన్సర్ వల్ల వచ్చిందా లేదా, క్యాన్సర్ వల్ల వచ్చిందంటే ఆ పర్టికులర్ క్యాన్సర్ ఏ దశలో ఉంది, దాని వ్యాధి నిర్ధారణ, తర్వాత చికిత్స, ఇవన్నీ ఉంటాయి. సో బట్ మీరు అడిగిన దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే, నివారించుకోవటం అంటే ఒకటి మనకి ముందే పసిగట్టడానికి కొన్ని పరీక్షలు దోహదపడతాయి, వాటిని స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం. స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఏంటంటే మనం పేషెంట్స్లో చేయం. ఆరోగ్యవంతులైన వాళ్ళల్లో జబ్బు లక్షణాలు ఎవరు లేని వాళ్ళల్లో చేసే పరీక్షలనే స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం. మనకి ఒకసారి ఏదైనా ఇబ్బంది కలగజేసిన తర్వాత చేసే టెస్టులు మనం స్క్రీనింగ్ టెస్ట్లు అనం.
1: ఓకే.
0: సో ఆ విధంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళల్లో జబ్బు లక్షణం ఎటువంటి లేని వాళ్ళల్లో మనకి టెస్టులు కొన్ని చేస్తాము. ఈ స్క్రీనింగ్ వీటిని స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం. ఈ స్క్రీనింగ్ టెస్టులు కూడా అన్ని క్యాన్సర్స్కి మనం చేయం. మనం కామన్గా ఏ క్యాన్సర్స్ అయితే మనకి సొసైటీలో ఎక్కువగా వాటి బారిన పడుతూ ఉంటారో వాటికే స్క్రీనింగ్ టెస్టులు చేస్తాం. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మహిళల్లో రొమ్ము క్యాన్సరు, గర్భాశయ ముఖద్వార క్యాన్సరు చాలా కామన్ క్యాన్సర్స్, ఎక్కువ మంది రెండింటి బారిన పడతారనుకున్నాం. ఆ రెండింటికి స్క్రీనింగ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. అట్లాగే మనకి పెద్దపే క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్ట్ అందుబాటులో ఉన్నాయి, ప్రోస్టేట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి. బాగా హెవీగా స్మోక్ చేసే వాళ్ళకి, హెవీ స్మోకర్స్కి, ఊపిరితిత్తుల క్యాన్సర్కి స్క్రీనింగ్ చేసే అవకాశం ఉంటుంది మనకి. ఇప్పుడు మనం ఇవన్నీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళల్లో చేసే టెస్టులు ఇవి. సో ఇవి అంటే జబ్బు లక్షణం లేకుండానే మనం వాటిలో టెస్టులు చేసి అవి కనుక మనం ముందే కనుక అంటే త్వరితగతిన వాళ్ళని మనం పసిగట్టి వాటిని నిర్ధారణ చేయగలిగినప్పుడు ఏంటంటే వాటిని మనం మొదటి దశల్లోనే పట్టుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే ఎర్లీ స్టేజెస్ అంటే 1-2 దశలని ఎర్లీ స్టేజ్ అంటాము, 3 వచ్చే వరకు లోకల్ అడ్వాన్స్డ్ అంటాం, 4 చివరి స్టేజ్ 4th అంటాం. సో ఈ ఎర్లీ స్టేజెస్ క్యాన్సర్స్ అంటే 1-2 దశల్లో కనుక మనం ఈ స్క్రీనింగ్ టెస్టుల ద్వారా కనుక మనం పట్టుకోగలిగితే వాళ్ళకి చికిత్స చేయటం సులభం అవుతుంది, ఖర్చు తక్కువగా ఉంటుంది, అట్లానే క్యాన్సర్ని జయించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇంతకుముందు మీరు స్క్రీనింగ్ టెస్ట్ అన్నారు కదా, సో అసలు ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఎవరెవరికి చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్ ఇలా వచ్చిన వ్యక్తుల్లో వాళ్ళకి ఎంత కాలంలో ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేస్తారు?
0: యా, సో మొట్టమొదటి ఏంటంటే మనం ఇంతకుముందు అన్నట్టుగా స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళల్లో, జబ్బు లక్షణాలు లేని వాళ్ళల్లో చేయించుకునేది. సో మీరు ఉదాహరణకి తీసుకుంటే ఇప్పుడు రొమ్ము క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్కి మనకి స్క్రీనింగ్ టెస్టులు చూస్తే మనకి వేరియస్ రికమెండేషన్స్ ఉంటాయి. వాటి ప్రకారం 40-45 లోపల ఉన్నోళ్ళు, బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ టెస్ట్ అనేది ఉంటుంది, అది చేయించుకోవాలనుకున్న వాళ్ళు చేయించుకోవచ్చు. 45-55 వయసులో సంవత్సరానికి ఒకసారి ఈ మ్యామోగ్రామ్ టెస్ట్ అంటే రొమ్ము ఎక్స్రే అంటాం, ఇది చేయించుకోవాల్సి ఉంటుంది. అట్లానే సంవత్సరానికి ఒకసారి డాక్టర్ చేత పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత 55 దాటిన తర్వాత ప్రతి 2 ఒకసారి ఈ మ్యామోగ్రామ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి రొటీన్గా ఉండే క్యాన్సర్ స్క్రీనింగ్ గైడ్లైన్స్. అంటే ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ లేనోళ్ళల్లో కామన్ పీపుల్కి మనకి ఈ రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ గైడ్లైన్స్. ఇది కాకుండా అతి ముఖ్యమైన విషయం అంటే మనకి గైడ్లైన్స్లో లేకపోయినా కూడా ఒకటి ముఖ్యంగా మనం అందరం మాట్లాడుకోవాల్సింది, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. వీటిల్లో ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ మెన్స్ట్రుల్ సైకిల్ నెలసరి అవుతున్న వాళ్ళు, నెలసరి బ్లీడింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రతి నెల ఒకసారి వాళ్ళ రొమ్ము ఎగ్జామిన్ చేసుకోవచ్చు. సో దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళు 2 పరిమాణం ఎలా ఉంది, అది పరిమాణంలో ఏమైనా తేడా ఉన్నాయా, చనుమన 2 ఒకే లెవెల్లో ఉన్నాయా, ఒకవైపు పైకి వెళ్ళినాయా లేదా, చర్మం ఎలా ఉంది, ఇట్లాంటివి వాళ్ళు పరీక్ష చూసుకోవచ్చు. అట్లానే ఎగ్జామినేషన్ సొంతగా అంటే రొమ్ముని ఫ్లాట్ ఫింగర్స్ తోటి అంటే చేతి వేళ్ళని పొడుగ్గా సాచి మనం సర్క్యులర్గా అంటే గుండ్రంగా తిప్పుతూ మన రొమ్ముని అన్ని పార్ట్స్ని, కుడి రొమ్ముని ఎడమ చేతితో, ఎడమ రొమ్ముని కుడి చేతితోటి గుండ్రంగా తిప్పుకుంటూ అన్ని పార్ట్స్లో రొమ్ము పార్ట్స్ అన్నింటినీ పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రతి నెల చేసుకోవాల్సిన ఇది. పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళు అయితే మర్చిపోకుండా ప్రతి నెల 1వ తారీఖు పరీక్ష చేసుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళ బ్రెస్ట్ గురించి వాళ్ళకి అవగాహన ఉన్నప్పుడు ఏదైనా మార్పు ఏమాత్రం చిన్న

మార్పు ఉన్నా కూడా వాళ్ళు పసికట్టే అవకాశం ఉంటుంది, వెంటనే వాళ్ళు డాక్టర్ని సంప్రదించవచ్చు. ఇది స్థూలంగా రొమ్ము గురించి. ఇక రెండో అతి ముఖ్యమైన క్యాన్సర్ ఏంటంటే సర్వెక్స్ క్యాన్సర్. ఎక్కువ మంది మహిళలు ఈ జబ్బు బారిన పడుతూ ఉంటారు. ఇది చాలా సింపుల్ టెస్ట్. మనకి ప్యాప్స్మీర్ టెస్ట్ అనేది ఒకటి అందుబాటులో ఉంది. ప్రతి మారుమూల గ్రామంలో మనకి ప్రతి గైనకాలజిస్టు చేయగలిగే టెస్ట్. ఈ టెస్ట్ అనేది 21 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ఈ ప్యాప్స్మీర్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. 30 సంవత్సరాలు

0: అనేది 21 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ఈ ప్యాప్ స్మీర్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్ స్మీర్ టెస్ట్ కానీ లేదా హెచ్పీవీ టెస్ట్ అనేది కూడా చేయవచ్చు. మనం హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ని కూడా ఆ ప్యాప్ స్మీర్లో టెస్ట్ బాగా చెక్ చేస్తారు. అది ఏదో ఒకటి అంటే రెండు కలిపి చేసుకోవచ్చు, లేకపోతే విడివిడిగా చేసుకుంటే ప్రతి 3 సంవత్సరాలకి ప్యాప్ స్మీరు, ప్రతి 5 సంవత్సరాలకి హెచ్పీవీ టెస్ట్, రెండు కలిపి చేసుకున్నట్టయితే రెండు కలిపి 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ టెస్ట్, అందరికీ అందుబాటులో ఉండేది. ఇకపోతే పెద్దపేట క్యాన్సర్ కూడా మనకి ఎక్కువ మంది దాని బారిన పడే అవకాశం ఉంది. సో దీంట్లో భాగంగా ఏంటంటే 45 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మనకి మలంలో రక్తము లీక్ అవుతుందా లేదా తెలుసుకోవటానికి ఒక టెస్ట్ చేస్తాం, స్టూల్ అక్కల్డ్ బ్లడ్ టెస్ట్ అంటాం. అది సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. అలాగే డాక్టర్ చేత ఎగ్జామిన్ చేయించుకోవాల్సి ఉంటుంది, డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటారు. వాళ్ళు రక్తం ఎలా ఉంది ఏంటి అనేది పరీక్ష చేస్తారు. అలాగే కొలనోస్కోపీ అనే టెస్ట్, అంటే ఇది గొట్టం పరీక్ష, ఇది మొత్తం పెద్ద పేగు మొత్తం వాళ్ళు చూసి ఆ దారి మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది చూసే అవకాశం ఉంటుంది. సో ఈ పెద్ద పేగు కొలనోస్కోపీ టెస్ట్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాలి. ఇవి కామన్గా వచ్చే క్యాన్సర్స్. ఇవి కాకుండా ఈ నోటి క్యాన్సర్స్ ఎవరిలో ఎక్కువ కామన్గా ఉంటాయంటే ఈ గుట్కాలు, పాన్పరాగు ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఈ అలవాటు ఉన్నవాళ్ళు డాక్టర్ని సంప్రదించి నీ నోటి పరీక్ష చేయించుకోవచ్చు. అలాగే హెవీ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో లంగ్ క్యాన్సర్ గురించి స్క్రీనింగ్ అందుబాటులో ఉంది. ప్రతి 6 నెలలకు ఒకసారి లోడోస్ సిటీ స్కాన్ అని చెప్పి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ టెస్టులన్నీ ఏంటంటే ఇప్పటివరకు నేను చెప్పిన టెస్టులన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా ఉన్న వాళ్ళల్లో ఉండేది. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి సపరేట్ గైడ్ లైన్స్ ఉంటాయి, అవి పర్టికులర్ డాక్టర్స్ని సంప్రదించి దానికి తగ్గ సలహా పొందాల్సి ఉంటుంది.
1: సార్, ఇంతకుముందు మీరు మహిళల రొమ్ము క్యాన్సర్ గురించి చెప్పారు కదా, ఆ రొమ్ము క్యాన్సర్ అంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందా, లేదు అంటే జనరల్గా కూడా వస్తుందా? ఒకసారి అంటే అది వచ్చాక ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వస్తుందంటారా?
0: ఇది రెండు ఉన్నాయి మీ ప్రశ్నలో. మొదటిది ఏంటంటే మనకి జన్యుపరంగా వస్తుందా రాదా అన్నది. ఎస్, రొమ్ము క్యాన్సరు జన్యుపరంగా వచ్చే అవకాశం ఉన్న జబ్బు. సో వీటిలలో అంటే ఇంత ముందు అనుకున్నట్టుగా ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుంది అంటే చిన్న వయసులో రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డ వాళ్ళు కానీ, లేదా ఫ్యామిలీలో ఒక సైడే మోర్ దాన్ 1 జనరేషన్లో సేమ్ క్యాన్సర్ బారిన, రొమ్ము క్యాన్సర్ బారిన పడి ఉండటం కానీ, లేకపోతే ఒకే వ్యక్తిలో 2 రొమ్ము క్యాన్సర్స్ రావటం కానీ, లేదా మేల్స్లో రొమ్ము క్యాన్సర్ రావటం కానీ, లేదా ఒక వ్యక్తిలోనే రొమ్ము క్యాన్సరు, ఓవరి క్యాన్సరు ఇట్లా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇది జన్యుపరమైన లోపం వల్ల వచ్చే అవకాశం ఉంది అని వాళ్ళకి టెస్టులు చేస్తాం.
1: ఓకే.
0: సో పర్టికులర్గా మనం కామన్గా మాట్లాడుకునే టెస్టులు BRCA1, BRCA2 అనే జీన్ టెస్ట్ చేస్తాం. అది చేసిన తర్వాత మనం పేషెంట్లో అది గుర్తించిన తర్వాత, అది ఆ పర్టికులర్ పేషెంట్లో మనం అది గుర్తించిన తర్వాత వాళ్ళ తోబుట్టువుల్లో వాళ్ళ పిల్లల్లో మళ్ళీ ఈ టెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ తోబుట్టువుల్లో ఆ జన్యుపరమైన టెస్ట్ లోపం ఉందని తెలిసిన, పిల్లలకి లోపం ఉందని తెలిసిన వాళ్ళకి సపరేట్గా మళ్ళీ వాళ్ళకి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్, గైడ్ లైన్స్ ఇవ్వటం, అలాగే వాళ్ళకి క్యాన్సర్ రాకుండా ఉండటానికి కూడా కొన్ని సలహాలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇది మొదటి ప్రశ్న. ఇక రెండవది, మనకి జన్యుపరమైన క్యాన్సర్ అయినా జన్యుపరమైన క్యాన్సర్ రాకపోయినా తిరగబెట్టే అవకాశం ఉందా అనేది మనం చూసుకున్నట్టయితే, మనం ఏ స్టేజ్లో వాళ్ళని నిర్ధారించాము, ఏ స్టేజ్లో పేషెంట్కి మనం చికిత్స చేసాము అనే దాన్ని బట్టి, స్టేజ్ని బట్టి ఈ వాళ్ళు సక్సెస్ అయ్యే పర్సంటేజ్ మారిపోతూ ఉంటుంది. ఎర్లీ దశలో కనుక మనం నిర్ధారణ చేయగలిగి వాళ్ళకి చికిత్స చేయగలిగితే ఎక్కువ శాతం మంది, మోర్ దాన్ 90% పూర్తిగా దాని నుంచి విముక్తులయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే మనం ఈ స్క్రీనింగ్ టెస్ట్ల గురించి, వీటి గురించి స్ట్రెస్ చేసేది.
1: డాక్టర్ గారు, అసలు క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ ఏ విధంగా చేస్తారు?
0: క్యాన్సర్ నిర్ధారణ చేయటం అనేది ఏంటంటే మనం అది బయాప్సీ ద్వారా. సో ఎక్కువ శాతం మంది ఏంటంటే ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ చేసి మన క్యాన్సర్ ఉందని అడగటం జరుగుతూ ఉంటుంది. క్యాన్సర్ని ఎప్పుడూ కూడా బయాప్సీ

0: టెస్ట్ ద్వారా కానీ, సూది పరీక్ష ద్వారా కానీ, ఏదో ఒక పరీక్ష ద్వారా నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే అది క్యాన్సర్ నిర్ధారణ అయినట్టు, కానీ కేవలం స్కాన్లో పట్టిన దాన్ని బట్టి అది క్యాన్సర్ ఉండటానికి అవకాశం ఉందంటాం కానీ అది నిర్ధారణ చేయడానికి ఖచ్చితంగా మనం చెప్పలేము. అసలు మనం క్యాన్సర్ గురించి ఎందుకు తెలుసుకోవాలి, ఈ ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఒకటి చెడు అలవాట్లు. ఈ అలవాట్లు ద్వారా మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా పొగాకు, ఆల్కహాల్ ఈ రెండు మంచివి కాదు, వీటి వల్ల మనకు క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అలవాట్లు ఉన్న వాళ్ళు అలవాట్లు మార్చుకోవాలి, మానుకోవాలి. ఈ అలవాట్లు లేని వాళ్ళకి మన బాధ్యతగా పిల్లలకి వీళ్ళందరికీ మనం ఎడ్యుకేట్ చేసి ఈ అలవాటు బారిన పడకుండా కాపాడాల్సిన అవసరం ఉంటుంది. రెండవది వ్యాక్సినేషను. సో హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే దానికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. 9 నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి మనం ఈ వ్యాక్సిన్ సజెస్ట్ చేస్తాము. ఒక్కొక్కసారి మనకు వాళ్ళు ఆ 9 నుంచి 14 సంవత్సరాల వయసులో మనం చేయలేకపోయినా, ఈవెన్ అప్ టు 25-26 ఇయర్స్ వరకు కూడా ఈ వ్యాక్సినేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అధిక బరువు వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని మనం సాధ్యమైనంత వరకు మన ఎత్తుకు తగ్గట్టుగా బరువుని మనం చూసుకోవటం ద్వారా, అధిక బరువు లేకుండా ఉండటం ద్వారా కొంతవరకు మనకి ఈ అధిక బరువు వల్ల వచ్చే క్యాన్సర్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. తర్వాత ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఇది చాలా ముఖ్యం. ప్రతిరోజు కనీసం 1-30 నిమిషాల పాటు వ్యాయామం అనేది తప్పనిసరి. ఇది చేసుకోవటం ద్వారా మనం యాక్టివ్గా ఉంటాము, మన రోజు చురుగ్గా ఉంటుంది, అట్లనే మనం క్యాన్సర్ బారిన పడకుండా ఉంటాం. ఇక ఆహారానికి వస్తే, ఆహారంలో తాజా పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవటం చాలా మంచిది. సమతుల్యమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు రెడ్ మీట్ని మనం అవాయిడ్ చేసుకోవటం మంచిది. రెడ్ మీట్ వల్ల మనకి పెద్ద పే క్యాన్సర్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ గుర్తుంచుకొని ఇలాంటి పాటించడం ద్వారా కొంతవరకైనా మనల్ని మనం ఈ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: క్యాన్సర్ గురించి, దాని లక్షణాలు, అలాగే క్యాన్సర్ వల్ల కలిగే పరిణామాలు తదితర ఎన్నో విషయాల గురించి డాక్టర్ కృష్ణారెడ్డి గారు చాలా చక్కగా మా శ్రోతలకు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం తరపున ధన్యవాదాలు డాక్టర్ కృష్ణారెడ్డి గారు. సార్కోమా క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. అతిథి డాక్టర్ జి కృష్ణారెడ్డి, క్యాన్సర్ వ్యాధి నిపుణులు. పరిచయకర్త కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: तरफों का लो ये खुला भालू जस्ट पक्का क्लिक लो नैना वाह
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: నాణ్యతలో రాజీ లేదు,
4: ధరలో సాటి రాదు.
3: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
4: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
3: విజయ వంట నూనెలు.

10:31 దాటి 32 నిమిషాలు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం హారివిల్లులో. మరి క్వశ్చన్ ఏంటి అంటే గనక నీళ్లు పోసి ట్రైన్ నడిపించేయచ్చు, అదే హైడ్రోజన్ ట్రైన్ని భారతదేశంలోని ఏ నగరాల మధ్య నడిపారు? మరి ఈ క్వశ్చన్కి చూద్దాం ఎవరెవరు మెసేజెస్ చేశారు. పెడన నుంచి భాస్కర్ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అబ్దుల్ కలాం గారు పెదపరిమి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆరాధ్య మెసేజ్ చేస్తున్నారు నంద్యాల నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి. ఆన్సర్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సరా? థర్డ్ క్వశ్చన్ కూడా అడిగాను. నెక్స్ట్ ఇంకా మెసేజ్ మల్లికార్జున గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. చండిక వరలక్ష్మీ వాసు గారు మెసేజ్ చేశారు గంటలమ్మపాలెం మచిలీపట్నం మండలం నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేశారు, హర్యానాలోని సంధ్యా గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. కనకారావు గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సత్య భార్గవి గారు తాడిపత్రి అనంతపురం జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ పాలెంపోలియా గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఉపేంద్ర గారు పాలమూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎస్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్.

ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ వేటపాలెం. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మెకానిక్ వెంకట చలపతి గారు, రమేష్ గారు మెసేజ్ చేశారు అనంతపురం నుంచి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి ఈ హైడ్రోజన్ రైల్ను ఏ నగరాల మధ్య నడిపారు అని చెప్పాను కదా, జింద్, ఇంకా సోనిపట్. హర్యానాలోని ఈ రెండు నగరాల మధ్య హైడ్రోజన్, మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ని నడిపించడం జరిగిందనమాట. సో ఇంకా ఇది సక్సెస్ అయితే కనుక ప్రతి ఒక్క ఇంజిన్ కనుక మనకి హైడ్రోజన్గా మారిపోతుంది, అప్పుడు ఇంకా ఎటువంటి పొల్యూషన్ కూడా ఉండదు, ఎకానమీ కూడా అందరికీ సులువుగా ఉంటుందన్నమాట. సో ఇంకా మన హరివిలులో ఇప్పుడు ప్రశ్న వచ్చేసి ఏంటంటే, దక్షిణ భారత పరిధిలో పొడవైన ఆర్ఓఆర్ రైల్ ఓవర్, రైల్ వంతెన ఏ జిల్లాలో ఉంది? అంటే ఇప్పుడు రోడ్డు పైన రోడ్డు ఉంటుంది కదా, దాన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అంటాం. అలాగా ఒక రైలు వంతెన, అదే రైలు పట్టాలపైన ఇంకొక రైలు వంతెన ఉంటే దాన్ని రైల్ ఓవర్ రైల్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇంతకీ ఇది ఎక్కడ ఉంది? సో తెలిస్తే కనుక 8662 4111 4కి మెసేజ్ చేసేయచ్చు. మన రాష్ట్రంలోనే ఉంది, అది ఏ జిల్లాలో ఉంది?

పది గంటల 43 నిమిషాలు దాటి 15 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం హరివిల్లులో. మరి అడిగిన ప్రశ్న ఏంటంటే, దక్షిణ భారతదేశ పరిధిలో పొడవైన ఆర్ఓఆర్ రైల్ ఓవర్ రైల్ వంతెన ఏ జిల్లాలో ఉంది? మరి ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అన్న కదా, మరి ఇంతకీ ఏ జిల్లా? పాట అయితే విన్నారా, హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాటకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో ఏఎం రతన్ శివ గణేష్ గారు లిరిక్స్ అందించారు. ఓకే ఒక్కడు మూవీ నుంచి. మరి ఇంకా పాట వింటే

ఆన్సర్ వచ్చేస్తుంది మరి. సరే వచ్చేసింది ఆన్సర్ చాలా మంది నుంచి. చూద్దాం ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు ఈ ప్రశ్నకు. పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు. అంటే అతి పెద్దది అని చెప్పి అన్నాను, పాట విన్నారా అని చెప్పి అందుకనే అడిగాను, పాటలోనే ఉంది ఆన్సర్. హంపాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారా? కాదు కాదు, వగ్గ శివయ్య గారు ముంత పెద్దన్న గారు మెసేజ్ చేస్తున్నారు. ఆన్సర్ వచ్చేసి హంపాపురం గ్రామం. ఓకే. రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు. ఎస్. నెక్స్ట్ ఇంకా రంపిచర్ల నుంచి మెసేజ్ చేస్తున్నారు. గురుస్వామి నాయుడు గారు గోదావరి, రైలు వంతెన అడగట్లేదు. ఇక్కడ ఏంటంటే రైలు పట్టాల మీద ఇంకొక రైలు పట్టాలు వెళ్తుంది. ఇంకొక రైలు పట్టా ఎలా వెళ్తుంది? అది కూడా ఒక బ్రిడ్జ్ మీద వెళ్తుంది కదా, అందుకని దీన్ని ROR, రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ అని చెప్పేసి అంటారనమాట. సో రోడ్డు మీద రోడ్డు ఉంటే దాన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అంటారే, అలాగా ROR అనేది ఎక్కువగా పెద్దగా ఉంటుంది. అది ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతున్నాను అనమాట క్వశ్చన్. అది అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. రాజమహేంద్రవరం అంటున్నారేంటి, అక్కడ కూడా ఉందా? అయితే నాకైతే తెలియదు. మరి ఇదైతే ఇప్పుడు నేను చెప్పేది చాలా అతి పెద్దదనమాట. మెసేజ్ ఇంకెవరు చేస్తున్నారు? అజిత్ సింగ్ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఆన్సర్ ధవళేశ్వరం బ్రిడ్జ్. అయ్యో, ధవళేశ్వరం బ్యారేజ్ కదా, సారీ, అది రైలు వందన అయితే కాదనుకుంటా. ధవళేశ్వరం బ్యారేజ్ అది, ప్రకాశం బ్యారేజ్ లాగా. గూడూరు మనుబోలు భాస్కర్ గారు పెడన నుంచి. నెక్స్ట్ ఇంకా ప్రొద్దుటూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు దస్తగిరి సంధ్యా గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మే నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం నుంచి బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. దీపిక గారు హైదరాబాద్ నుండి మెసేజ్ చేస్తున్నారా? ఓకే, మరి ఎక్కడ ఏ జిల్లాలో ఉంది? ఎన్టీఆర్ జిల్లాలో అయితే కాదు. ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ ఆదిత్య సార్ అంటూ పాలెం పోలియా గారు ఆళ్లగడ్డ నుంచి, కరెక్ట్ ఆన్సర్. బంగారాజు గారు ఆదోని నుండి మెసేజ్ చేశారు. హైదరాబాద్లో ఉందా? కాదు, ఆంధ్రప్రదేశ్లోనే అని చెప్పి అన్న కదా. గుడ్ మార్నింగ్ సార్ అంటూ గుంతకల్ల నుంచి మెసేజ్ చేస్తున్నారు కోటగిరి మల్లికార్జున్ గారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. మోహిత్ రావు గారు బెంగళూరు నుండి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. చండికా వరలక్ష్మి వాసు గారు గంటలమ్మపాలెం మచిలీపట్నం మండలం నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. వడియంపేట అనంతపూర్ నుంచి నాగార్జున లక్ష్మి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఉపేంద్ర గారు మహబూబ్ నగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రమేష్ వెంకట చలపతి గారు మెసేజ్ చేస్తున్నారు అనంతపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. నందం జగదీశ్వరరావు గారు లక్ష్మీ గారు కలకత్తా కాదండి. అభిరామ్ గారు ధర్మవరం నుండి మెసేజ్ చేస్తున్నారు. మల్లికార్జున గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, ఎస్, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి భార్గవి గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య గారు అంటూ మెసేజ్ చేస్తున్నారు సత్య భార్గవి గారు. కొంకణ్ రైల్వేస్ అయితే కాదు, సౌత్ సెంట్రల్ రైల్వేసే అది. అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు నవోదయ కాలనీ నుంచి అక్తర్ గారు, వర్లి బాషా గారు, ఇమాంబి. ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మిర్యాలగూడ నుంచి మెసేజ్ చేస్తున్నారు నాని. భాస్కర్ గారు పెడన నుంచి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా మెసేజెస్ అయితే చాలామంది చేస్తున్నారు, ఆల్రెడీ వస్తుంది కదా అని అనుకుంటున్నాను. ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఏమైనా వెదర్ ప్రాబ్లం, అందుకనే రాకపోయి ఉండొచ్చు అనుకుంటా. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక దక్షిణ భారతదేశ పరిధిలో పొడవైన ROR రైల్ ఓవర్ రైల్ వంతెన అతి పెద్దదైంది ఏ జిల్లాలో ఉంది అన్న కదా. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంది. మరి ఇంకా హరివిలిలో ఇప్పుడు అడగబోయే ప్రశ్న, ట్రైన్స్ రక్షణకు కొలిజన్ నివారణకు భారత రైల్వే అమలు చేసే పద్ధతి పేరేమిటి? ట్రైన్స్ రక్షణ కోసం ఇంకా కొలిజన్ నివారణకు భారత రైల్వే అమలు చేసే పద్ధతి, అంటే యాక్సిడెంట్స్ కాకుండా, ఎదురుబెదురు యాక్సిడెంట్స్ కాకుండా రైల్వేస్ ఒక నెట్వర్క్ అనేది ఒక సిస్టమ్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుందన్నమాట. మరి ఆ సిస్టమ్ పేరేమిటో తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8662488114కి.

0: చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్కి వెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

పది గంటల 53 నిమిషాలు దాటి 43 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి FM 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మనం ఉన్నాం హరివిలులో. మరి

అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ట్రైన్స్ రక్షణ కోసం అనలాగే కొలిజన్ నివారణ కోసం భారత రైల్వే వాళ్ళు అమలు చేసే పద్ధతి ఒక సిస్టమ్ అయితే ఉందన్నమాట. మరి ఇంతకీ ఏమిటా సిస్టమ్ తెలిస్తే కనుక మెసేజ్ చేసామన్నా కదా, చూద్దాం ఎవరెవరు మెసేజెస్ చేశారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి కనకారావు గారు, కరెక్ట్ ఆన్సర్. ఉపేంద్ర గారు పాలమూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ప్రియా గారు అనంతపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. చిరంజీవి నాగభూషణ శివయ్య గారు మెసేజ్ చేశారు హంపాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి రమేష్ గారు, వెంకట సలపతి గారు మెసేజ్ చేశారు. పెడన నుంచి భాస్కర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. ముందు ప్రశ్నను ఏమనుకున్నాను అంటే రోడ్ కమ్ రైలు వందనని చెప్పి రాజమండ్రి అని చెప్పాను అని చెప్పి మెసేజ్ చేస్తున్నారు. అవునా? ఎస్, రోడ్ కమ్ రైలు వందన అయితే రాజమండ్రిలోనే చాలా పెద్దది. ఎస్, ఇక్కడ రైల్ ఓవర్ రైల్ అడిగాను. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. నెక్స్ట్ ఇంకా కొనకండ్ల రమణారావు గారు మెసేజ్ చేస్తున్నారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. విఆర్ బాబు గారు అజిత్ సింగ్ నగర్ నుండి మెసేజ్ చేస్తున్నారు, సెన్సార్ సిస్టమ్ ఉంది, ఆ సెన్సార్ సిస్టమ్కి ఒక పేరు అయితే పెట్టారు రైల్వే వాళ్ళు, ఆ పేరేంటి అని చెప్పి అడుగుతున్నారు. పాలెంపోలియా గారు ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బంగారు రాజు గారు ఆదోర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు, కరెక్ట్ ఆన్సర్. దీపికా గారు హైదరాబాద్ నుండి, ఎస్, కరెక్ట్ ఆన్సర్. మరి ఆన్సర్ ఎస్, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటో తెలుసా? కవచ్. సో దీన్ని ఏంటంటే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్, ATP అని కూడా పిలుస్తారనమాట. అలాగే కొలిజన్ ప్రివెన్షన్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. మొత్తానికి కవచ్ అని చెప్పేసి పిలుస్తారనమాట. నిరంతరం రద్దీ ప్రాంతాల్లో ట్రైన్ రాకపోకల్ని గమనించడం, మానవ తప్పిదాలను సరిచేయడం, ప్రమాదవశాత్తు ఏదైనా రెండు ట్రైన్లు ఎదురుబదురు వస్తుంటే గనక ఆటోమేటిక్గా ఆ ట్రైన్స్లో బ్రేక్స్ వేసేసి ఆ ట్రైన్స్ని ఆపి రక్షించడం ఈ కవచ్ యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. సో ఇంకా దీంతో పాటు కొన్ని ట్రైన్స్ అనేవి 100 KMPH, 120 KMPH ఇలాంటి స్పీడ్ పైన కూడా వెళ్తూ ఉంటాయన్నమాట. అటువంటి ట్రైన్స్లో లోకో పైలట్స్కి రియల్ టైంలో సిగ్నల్స్ అందించడం, వార్నింగ్ సైన్స్ అందించడం ఈ కవచ్ యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. సో మొత్తంగా చెప్పాలంటే ప్రయాణం అనేది సులువుగా, రైలు ప్రయాణం అనేది సులువుగా చేయడం, అండ్ అలాగే సిగ్నలింగ్ వ్యవస్థ ఎక్కడ కూడా స్తంభించకుండా ఇంకా కొలిజన్ రాకుండా చూసుకోవడం అనేది ఈ కవచ్ యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. దీన్ని 2016 నుంచి అమలు చేస్తున్నారు. మరి ఇవి ఈనాటి సంగతులు అయితే హరివిల్లులో. మరి ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వస్తుంది, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి FM. నేనైతే సైనింగ్ ఆఫ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. విత్ దిస్ యువర్ RJ ఆదిత్య సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. మూడు దేశాల పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర మాసిడోనియాకు చేరుకున్నారు. ఆ దేశ అధ్యకులు రిగోర్డానా సిల్జనోవస్కా దావుకోవాతో రాష్టపతి ముర్ము ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కాగా ఒక భారత రాష్టపతి ఉత్తర మాసిడోనియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. రిజిస్టేషన్ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్టేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి రాష్ట సచివాలయంలో వివిధ శాఖల పనితీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్తో కలిసి ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. మునిగూడలి నమూనాతో మిగిలిన పుష్కర పంచాయతీలను తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా పుష్కర పంచాయతీల అభివృద్ది పనులపై మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా రాష్ట పోలీసును మరింత సన్నద్దం చేయడమే రిట్రీట్ ముఖ్య లక్ష్యమని హోంమంత్రి అనిత తెలిపారు. విజయవాడ అంబేద్కర్ కన్వెన్షన్ హాల్లో ఈ రోజు రేపు రెండు రోజుల పాటు ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ రిట్రీట్ 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాజస్థాన్లోని జైపూర్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్లో రాష్ట పర్యాటక రంగానికి బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డు లభించింది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిన్న ఈ అవార్డును అందుకున్నారు. మన ఇల్లు మన లోకేష్ రెండవ విడత కార్యక్రమంలో భాగంగా మంగళగిరి తాడేపల్లి మండలాల్లోని 3000 మందికి మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో ఈ రోజు రేపు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నారు. కొండవాలు అటవీ దేవాదాయ సహా వివిధ ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఏళ్లుగా నివాసముంటున్న వారు ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారు. దేశంలో డెంగీ వ్యాధి నివారణకు గాను జపాన్కు చెందిన తకేడా బయోఫార్మా అనుబంధ సంస్థ తకేడా బయోఫార్మాస్యూటికల్స్ ఇండియా అభివృద్ది చేసిన క్యుడెంగా వ్యాక్సిన్ను భారత్లో విడుదల చేసేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ అనుమతి ఇచ్చింది. గతంలో డెంగీ సోకిందా లేదా అన్న విషయంతో సంబంధం లేకుండా ఎలాంటి ముందస్తు పరీక్షలు లేకుండానే దీనిని తీసుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటల వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్.

0: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ సినిమా ప్రేమికులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మన సినిమా ప్రపంచంలో ప్రస్తుతం ఏం జరుగుతోంది అండ్ ఇవాళ బర్త్డే స్టార్స్ ఎవరు, కొత్త కొత్త అప్డేట్స్ ఏంటి, అసలు ఇలాంటి డీటెయిల్స్ అన్ని షార్ట్ అండ్ కూల్ గా మీకోసం రెడీగా ఉన్నాయి. మరి అన్ని మాట్లాడేసుకుందాం. బట్ అంతకన్నా ముందు మరి మీ ఆర్జే శృతి వచ్చింది అంటే నాని పాట రావాలి కాబట్టి నాని పాట వచ్చేస్తుంది. మరి మీరేం చేయాలి, జస్ట్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీ అందరి కోసం ఎంసీఏ మూవీ నుంచి సాగర్ ప్రియా హిమేష్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. దిలీప్ బందారి మ్యూజిక్ కంపోజిషన్, శ్రీమణి లిరిక్. ఈ సాంగ్ వింటూ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
1: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ అర్జున్ శృతి అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మన డార్లింగ్ ప్రభాస్ యాక్ట్ చేస్తున్న కాప్ డ్రామా మూవీ స్పిరిట్ ఆల్రెడీ 40% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది బాస్, అండ్ అనుకున్న డేట్ కే మూవీ రిలీజ్ చేసేస్తామని అంటున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఓకే, అదే కదా మన ఫ్యాన్స్ కి కావాల్సింది. ఏమంటారు, అనుకున్న టైంకి అనుకున్నట్టుగా అనుకున్న టైంకి అంటే ఆ డేట్కి సినిమాలు రిలీజ్ అయిపోతే ఫ్యాన్స్కి అంతకన్నా కావాల్సింది ఏమంటుంది చెప్పండి, ఏమంటారు? సో ఇది పక్కన పెట్టేస్తే, ఈ సినిమా ఇంటర్వెల్ ట్విస్ట్ గురించి, ఫస్ట్ హాఫ్ స్టోరీ గురించి చాలా జోరుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. వెల్, అది నిజమా లేక నిజంగానే రూమరా అనేది మనకి తెలియదు, కానీ సినిమా మాత్రం 2027 మార్చి 5న రిలీజ్ కాబోతోంది. ఇదైతే 100% కన్ఫర్మ్ ప్రస్తుతానికి, అది మ్యాటర్. ఓకే, సో మరి నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకుందాం అప్డేట్స్, బట్ రైట్ నో మీ అందరి కోసం కపుల్ ఫ్రెండ్లీ మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఖైదీ నెంబర్ 150 సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. 11:25 క్రాస్ అయిపోయి 32 సెకండ్స్ అయిపోయింది మన టైం. అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. రామ్ చరణ్ పెద్ది మూవీ సక్సెస్ తర్వాత ఇంకా నెక్స్ట్ ఏ సినిమా చేయబోతున్నారు అని మనం వెయిట్ చేశాం కదా. ఆల్రెడీ సుకుమార్ కాంబినేషన్ లో మూవీ ప్లాన్ అయితే ఉంది, దాన్ని రెడీ చేసే ప్లాన్ లో ఉన్నట్ట. స్టైలిష్ అండ్ హై యాక్షన్ సీన్స్ తో ఫుల్ పవర్ ప్యాక్డ్ గా తీస్తున్నారని టాక్ కూడా వినిపిస్తోంది. అదే మ్యాటర్. సో మై డియర్ రామ్ చరణ్ ఫ్యాన్స్, రెడీ అయిపోండి మీరు. అండ్ ఇంకో సర్ప్రైజ్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమాలో మ్యూజిక్ డిఎస్పీ కాదని కూడా టాక్ వస్తోంది. మరి ఎవరై ఉంటారు అంటే, మ్యాటర్ ఏంటంటే, లేదు ఇప్పుడు చెప్పను, కొంచెం బాగా చెప్తా. బట్ రైట్ నా మీ అందరి కోసం పెద్ద మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో విశాల్ మిశ్రా పాడిన సాంగ్ అయితే వినేశారు పెద్ద సినిమా నుంచి. సో మరి మ్యాటర్ ఏంటంటే, సుకుమార్ గారండి ఇప్పటిదాకా 9 సినిమాలు డైరెక్ట్ చేశారు. ఓకే, మన తెలుగులో స్టార్టింగ్ జగడం నుంచి లేటెస్ట్ పుష్ప 2 దాకా అన్నిటికీ కూడా అన్ని సినిమాలకి డిఎస్పీఏ మ్యూజిక్. బట్ నెక్స్ట్ మూవీ మాత్రం, అంటే ఇప్పుడు రామ్ చరణ్ తో ప్లాన్ చేస్తున్న సినిమాలో మాత్రం డిఎస్పీ కాకుండా బాలీవుడ్ లో ఒక లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్ తో వర్క్ చేస్తారని టాక్ అయితే వినిపిస్తోంది. అఫ్కోర్స్ ఇది రూమర్ కూడా అవ్వచ్చు, ఒకవేళ నిజమైతే మాత్రం డిఎస్పీ అండ్ సుకుమార్ గారి కాంబినేషన్ మ్యూజిక్ ని పక్కా మిస్ అయిపోతారు ఫ్యాన్స్. ఏమంటారు అంతే కదా. సో ప్రతి సినిమా హిట్ అయినండి వీళ్ళ కాంబినేషన్ లో, అసలు ఆల్బమ్స్ అన్ని కూడా అదిరిపోతాయి. వెల్, సుకుమార్ గారు ఏం ఆలోచిస్తున్నారో, మరి మరి చెర్రీ ఫ్యాన్స్ కోసం ఎలాంటి సర్ప్రైజులు ప్లాన్ చేశారో నెక్స్ట్ వెయిట్ చేద్దాం అప్పటిదాకా. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సాంగ్స్, అంటే సుకుమార్ గారు అండ్ డిఎస్పీ కాంబినేషన్ లో వచ్చిన సాంగ్స్ ప్లే చేస్తున్నారు మీకోసం. అండ్ ఫస్ట్ అయితే పుష్ప 2 సినిమా నుంచి వచ్చేస్తుంది. అండ్ ఆ తర్వాత బ్రేక్ తర్వాత మనం బర్త్డే స్టార్స్, ఇవాళ బర్త్డే స్టార్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: కొంచెం క్రాఫ్ట్ మార్చి ఆ షర్ట్ మీద టీ షర్ట్ వేసావు అనుకో, అద్దిరిపోద్ది. అచ్చ మహేష్ బాబులా ఉంటావు తెలుసా.
1: ఇంకేం చేస్తాం,
2: నువ్వా నువ్వు ముక్కుపో గెట్టేసి పొట్టిగా వేసుకున్నావు అనుకో, తడదళ్ళ ఆడిపోద్ది. టిట్టో సారీ అభిరుసలో ఉంటావు తెలుసా.

டிப்பு அண்ட் பிரியா பாடின பியூட்டிஃபுல் சாங் இது வின சார் டிஎஸ்பி மியூசிக் கம்போசிஷன் அண்ட் சந்திரபோஸ் கார் லிரிக் ஜெகடம் சிர்மா நிச்சி சாங் வின தர்வாத 11:40 கிராஸ் அப்பை 45 செகண்ட்ஸ் அப்பைந்தே மன விவித் பாரதி ஸ்டுடியோஸ் லோ டைம் சோ மாரி ஈ ரோஜு ஹாப்பி டேஸ் சினிமா தோ யூத் ஹார்ட் த்ரோப் கா மாறிப்பைன ஹீரோ வருண் சந்தேஷ் பர்த்டே அன்மாட சாலா நேச்சுரல் கா சாலா சிம்பிள் கா உண்டு தன ஆக்டிங் சோ மாரி கொத்த பங்காரு லோகம் ஏமைந்து ஈவேளா மரோ சரித்ர இலாண்டி மஞ்சி மஞ்சி மியூசிக்கல் ஹிட்ஸ் அய்யா అన్నమాట తన సినిమాలన్ని అండ్ మరి లేటెస్ట్ గా కొత్త కొత్త స్టోరీస్ తో ఆడియన్స్ కి మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు మరి లవ్లీ హీరో సో మరి తనకైతే ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ బర్త్డే విషెస్ కూడా చెప్పేస్తున్నాను మరి నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరంటే హీరోయిన్ మధుశాలిని బర్త్డే కూడా ఈరోజు ఓకే సో మరి నెక్స్ట్ హ్యాపీ డేస్ సినిమా నుంచి కార్తీక్ పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ అండ్ వనమాలి గారి లిరిక్ అనమాట ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ 11:47 క్రాస్ అయిపోయి 33 సెకండ్స్ అయిపోయింది మన టైం. అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. తన అసాధారణ నటనతో ప్రతి క్యారెక్టర్ కి జీవం పోసిన శివాజీ గణేశన్ గారి వర్ధంతి అనమాట ఈరోజు. మరి అటు తమిళ ఇండస్ట్రీకే కాదండి, భారతీయ సినిమాకే ఆయన పేరు, ఆయన చాలా ప్రత్యేకం. అటు హిస్టరీకి సంబంధించిన క్యారెక్టర్స్ ఇవ్వనివ్వండి, ఇటు పురాణాలకు సంబంధించిన క్యారెక్టర్స్ ఇవ్వనివ్వండి, అండ్ సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు, ఇలా ఏ పాత్ర అయినా సరే తనదైన ఎక్స్ప్రెషన్తో డైలాగ్ డెలివరీతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసేస్తారు. దాదాపు 300 సినిమాలకి పైగా ఆయన యాక్ట్ చేశారనమాట. నటిగర్ తిలగం అనే బిరుదుని సంపాదించారు. అలాగే మన ఇండియన్ సినిమాలకి ఆయన చేసిన సేవకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ కూడా అందుకున్నారు. సో శివాజీ గణేష్ గారు వర్ధంతి సందర్భంగా ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను మీకోసం. ఎస్పీ బాలు గారు అండ్ ఎస్ జానకి పాడిన పాట ఆత్రి గారి లిరిక్ లో. ఈ సాంగ్ ఆత్మబంధు సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూనివర్ విత్ భారత్ ఎఫ్ఎం 101.3.

విష్ణు విన్యాసం సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి ఒక్క నెలలో మూడు సినిమాలు, ఎవరికండి ఇలాంటి లక్ దొరికే దశలో. సో ప్రెసెంట్ బ్యూటిఫుల్ హీరోయిన్ మమితాకి దక్కిందనమాట. ఈ మంత్ 23 విజయ్తో యాక్ట్ చేసిన జననాయకన్ సినిమా రిలీజ్ అవబోతోంది. అండ్ ఆగస్ట్ 14th వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్యతో యాక్ట్ చేసిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా రిలీజ్ కాబోతోంది. అండ్ ఆ తర్వాత జస్ట్ 1 week లోనే ఆగస్ట్ 21st మలయాళం మూవీ బెల్లహం కుటుంబ యూనిట్ రిలీజ్ కాబోతోంది. సో బిజీ అయిపోతుంది మన మమిత. ఎనీవేస్ మరి సూపర్ కదా. నెక్స్ట్ మన తెలుగులో తెలుగు హీరోలతో చేయడమే ఆలస్యం, వెయిట్ చేద్దాం ఆ రోజు కోసం. ఓకే సో మరి టాక్సిక్ సినిమా నుంచి అయితే ఆల్రెడీ తబాహి సాంగ్ రిలీజ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకొక రొమాంటిక్ సాంగ్ రాబోతోంది, అది కూడా ఈ రోజే. తారా సుత్తారియా అండ్ మన రాకీ భాయ్ లీడ్స్ లో ఆ సాంగ్ లో కనిపించబోతున్నారు. అండ్ మూవీ అయితే ఆగస్ట్ 26th రిలీజ్ కాబోతుంది. ఓకే మరి నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే, మహాభారతం స్ఫూర్తితో మన శర్వానంద్ నెక్స్ట్ సినిమా ఉండబోతోందిట. ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఎస్, మ్యాటర్ ఏంటంటే మన శర్వ ఒక కొత్త ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారు. మహాభారతంలోని ఒక ఇంపార్టెంట్ సీన్ నుంచి ఆ మూవీ స్టోరీ ఉంటుందని టాక్ అనమాట. సో ప్రెసెంట్ అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతోందట. ఓకే సో మరి నారి నారి, నడుమ మురారి అండ్ బైకర్ వీటి సక్సెస్ తర్వాత రాబోతున్న సినిమా, వెయిట్ చేద్దాం దానికోసం కూడా. ఓకే సో మరి నెక్స్ట్ టైం అయితే 12:00 కి రీచ్ అయిపోతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో మీ ముందుకు వచ్చేసి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్, మళ్ళీ మనం మీకు తెలుసాలో కలుసుకుందాం. అంటే దానికి ప్లీజ్ నీకు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేయండి.

0: చేస్తూ మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై
1: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
2: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:00 ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. మంగళ్ మిలన్ గా పిలువబడే జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వారాంతపు వ్యూహాత్మక సమావేశం పార్లమెంట్ హౌస్ లో ఈ ఉదయం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ నీట్ పరీక్షాపత్రం లీకుకు కారణమైన వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత రైలు ప్రారంభోత్సవం సుస్థిర స్వయం సమృద్ది భవిష్యత్ సన్నాహక రవాణాలో కీలక మైలురాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రశంసించారు. రాష్టంలో విద్యారంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పయ్యావుల కేశవ తెలిపారు. షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమంలో భాగంగా జేఎన్టీయూ ఎన్టీఆర్ ఆడిటోరియంలో 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. మాజీ మంత్రి గాంధీవాది మండలి వెంకటకృష్ణారావు జయంతిని ప్రతి సంవత్సరం రాష్ట పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 4న వెంకటకృష్ణారావు జయంతోత్సవాలని అధికారికంగా నిర్వహించాల్సిందిగా వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లకు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు వీలుగా పొలాలకు అనుసంధానంగా గ్రావెల్ రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీబీజీ రామ్జీ మెటీరియల్ నిధులను ఈ పనులకు కేటాయించనున్నారు. అధికారులు ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ను రూపొందించారు. రాష్టంలో 2026-27 విద్యా సంవత్సరంలో పీజీ వైద్య విద్య కోర్సులో ప్రవేశానికి గత విద్యా సంవత్సరంలో అమలు చేసిన తాత్కాలిక విధానమే కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నిర్దేశిత పదేళ్లు గడువు ముగియడంతో 2025-26 విద్యా సంవత్సరానికి పీజీ ప్రవేశాల నిబంధనల్లో అమలు చేసిన తాత్కాలిక సవరణలే ఇప్పుడు వర్తిస్తాయని పేర్కొంది. ఈ నెల 26వ తేదీ ఆదివారం ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను 1800117 టోల్ ఫ్రీ నంబర్కు పంపవచ్చు, లేదా MyGOV.in వెబ్సైట్కు గానీ, లేదా నరేంద్ర మోదీ యాప్కు గానీ, లేదా 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వచ్చే సంక్షిప్త సందేశం లింక్ ద్వారా ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంట వింటారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

నారీ నారి నడుమ మురారి సినిమా నుంచి హరిచరణ్ పాడిన సూపర్ సాంగ్ అయితే వినేశారు. సో మరి బ్యారల్ ఐ ఫిష్, ఈ ఫిష్ స్పెషల్ ఏంటంటే దీని తల భాగం కంప్లీట్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా అండి, ఈ చేప కళ్ళు కూడా ఈ తల లోపలే ఉంటాయట. అంత స్పెషల్ చేప అనమాట ఇది. చాలా రకం సముద్ర జీవుల్ని లోతైన సముద్రాల్లో 1930s లోనే అంటే 1930లలోనే కనిపెట్టారు శాస్త్రవేత్తలు ఎన్నో రకాల సముద్ర జీవుల్ని. బట్ ఈ ఫిష్ ని మాత్రం కొన్ని సంవత్సరాల క్రితమే కనుక్కున్నారు. డ్రమ్ లాంటి ఆకారం అండ్ దానిలో కన్ను ఉండడంతో దీనికి బ్యారల్ ఐ ఫిష్ అని పేరు వచ్చిందనమాట. చాలా లోతైన సముద్రంలో 600 మీటర్ల నుంచి 800 మీటర్ల లోతులో ఒక స్పెషల్ జోన్ లో ఇది ఈదుతూ కనపడిందితే మన సైంటిస్టులకి అది మ్యాటర్. ఓకే, సో మరి నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుందాం మనం విషయాలు బోలెడని. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ప్రేమ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. సో మరి లవ్లీ సాంగ్ పాడింది ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర గారు అనమాట. ఆత్రి గారి లవ్లీ లిరిక్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మీరు జాయిన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, యాక్చువల్ గా అండి మనకి ఇంట్లో గీజర్ స్విచ్ వేసుకుంటే వేడి నీళ్ళు వస్తాయి కదా, కానీ సముద్ర అడుగున భూమి నుంచి సహజంగానే వేడి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయట. వాటిని హైడ్రోథర్మల్ వెంట్ ఫీల్డ్స్ అని పిలుస్తూ ఉంటారనమాట. అక్కడ ఆల్మోస్ట్ 350 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 400 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్ అనేది ఉంటుంది, ఉష్ణోగ్రత. అయితే మ్యాటర్ ఏంటంటే, అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఇప్పటి వరకు రికార్డ్ చేయని 2 కొత్త హైడ్రోథర్మల్ వెంట్ ఫీల్డ్స్ ని డిస్కవర్ చేశారట. స్పెషల్ ఏంటో తెలుసా, అక్కడ అంత ఉష్ణోగ్రత, అంత హై టెంపరేచర్ ఉన్నా కూడా, అంత వేడున్నా కూడా చాలా చిన్న చిన్న సముద్ర జీవులన్నీ కూడా అక్కడ చాలా హ్యాపీగా బతికేస్తున్నాయట. అసలు ఇమాజిన్ చేయండి, మనం చంద్రుడి గురించి, అంతరిక్షం గురించి తెలుసుకుంటున్నాము అనుకుంటున్నాం కదా, కానీ మన భూమి పైన ఇలాంటి మహాసముద్రాల్లో ఇంకా కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేయని ఒక కొత్త ప్రపంచం ఇంకా ఉంది. అది మ్యాటర్. సో నేచర్ సర్ప్రైజెస్ అంటే అంతే కదా, ఎప్పటికీ స్పెషల్ అనమాట. సో మాట్లాడుకుందాం ఇంకా కొన్ని విషయాలు. బట్ రైట్ నౌ మీ అందరికోసం మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో కృష్ణ పాడిన పాట ప్లే చేస్తున్నాను. కొత్త బంగారు లోకం సినిమా నుంచి శ్రీకాంత్ అడ్డాల లిరిక్స్ అనమాట ఈ సాంగ్ కి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: నేచర్ సర్ప్రైజెస్ అంటే అండి, నాకు ఇంకొక విషయం గుర్తొచ్చిందనమాట. ఒక పువ్వు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఉన్నప్పుడు పూసిందట, మళ్ళీ ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు కనిపించింది, అది కూడా మన ఇండియాలో. సో అమేజింగ్ డిస్కవరీ గురించి మనం న్యూస్ బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ఎగ్జాక్ట్గా 12:30కి హైదరాబాద్ కేంద్రం నుంచి అయితే తెలుగులో వార్తలు వచ్చేస్తాయి కదా, మరి దాని తర్వాత మళ్ళీ మనం మీకు తెలుసాలో మన డిస్కవరీ గురించి మాట్లాడుకుందాం. ఓకే, రైట్ నా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. భవిష్యత్తులో దేశంలో జరిగే ఏ పరీక్షలో కూడా పేపర్ లీకేజీ లేకుండా అన్ని వర్గాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ పేపర్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సిక్కింలోని నామ్చి జిల్లాలో నిర్మాణంలో ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులో కూలిపోయిన సొరంగం నుంచి కార్మికులను కాపాడేందుకు సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దేశవ్యాప్తంగా భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో పేపర్ లీక్లను నివారించేందుకు అన్ని వర్గాలు సమన్వయంతో కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజ్తో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి దేశ యువత ప్రయోజనాలు పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. పార్లమెంట్ భవన్ సముదాయంలో ఈరోజు జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమాపేశంలో ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళ్ మిలన్ అని పిలిచే ఈ సమాపేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ గురించి సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి మోదీ సమాపేశంలో పేర్కొన్నట్లు చెప్పారు. పేపర్ లీక్ కేసులో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్టు చేశామని, ప్రస్తుతం 13 మంది నిందితులు జైల్లో ఉన్నారని మోదీ చెప్పారు. బాధ్యులకు వీలైనంత కఠినమైన శిక్ష పడేలా చూడాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీక్లు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకున్నట్లు కూడా ప్రధానమంత్రి సమావేశంలో తెలియజేశారు.
1: पेपर लीक का खबर आए तुरंत सरकार ने कार्रवाई किया.
2: As soon as reports of paper leak emerged, the government took swift action. 13 individuals were arrested and sent to jail. To ensure that the future of students was not affected, the NEET re-examination was conducted on priority and the results were declared in a timely manner. Strict measures have also been put in place to prevent such incidents from recurring.
1: दोबारा इस तरह का पेपर लीक ना हो इसके लिए सख्ती से कदम उठाया गया है.
0: భారత్ పలు దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించినట్లు రిజిజు చెప్పారు. ప్రతి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలోను భారతీయ రైతుల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. రైతుల సంక్షేమం జాతీయ ప్రయోజనాల ధ్యేయంగా ఈ ఒప్పందాలన్నీ కుదిరాయని ఆయన ఉద్ఘాటించారు. పార్లమెంట్ ప్రస్తుత వర్షాకాల సమాపేశాలను ప్రస్తావిస్తూ బిల్లుల ఆమోదానికి ఎన్డీఏ నిర్మాణాత్మకమైన సానుకూలమైన పాత్ర పోషిస్తుందని మోదీ చెప్పారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు సహకరించాలని రిజిజు విజ్ఞప్తి చేశారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఉండవచ్చు కానీ దేశానికి సేవ చేయడానికి, దేశ భవిష్యత్తు కాపాడడానికి, యువత సంక్షేమం కోసం పనిచేయడానికి పార్లమెంట్ సభ్యులందరూ ఎన్నికై పార్లమెంట్కు వచ్చారని ఆయన అన్నారు. విశాల జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజకీయ పార్టీ అన్ని కలిసి పట్టుకట్టుగా పనిచేయాలని కూడా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భారత్లో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన నరేంద్ర మోదీని సత్కరిస్తూ ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు అభినందన తీర్మానాన్ని ఆమోదించాయి. నీట్ పేపర్ లీక్ కేసుతో పాటు పలు ఇతర అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం కారణంగా పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అంశాన్ని ప్రస్తావించారు. సభ నిర్వహణలో సహకరించాలని ప్రతిపక్షాలను ఓం బిర్లా కోరినప్పటికీ సభ్యులు నిరసన కొనసాగించడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. రాజ్యసభలో కూడా అనేక మార్లు సభాధిపతి వాయిదాలు వేశారు. కేంద్ర మంత్రులు పత్రాలను సమర్పించిన తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను మాట్లాడేందుకు అనుమతించారు. నీట్ అంశంపై నిన్న న్యూఢిల్లీలో జరిగిన విద్యార్థి నిరసనల గురించి ఖర్గే ప్రస్తావించారు. ఆ తర్వాత ప్రతిపక్ష అధికార పక్షాల గందరగోళం కారణంగా ఎగువ సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని మరింత సమగ్రంగా, సురక్షితంగా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియపై చర్చించేందుకు ఎన్నికల కమిషన్ ఈరోజు కోల్కతాలో ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ ఐడియా సంస్థలు సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లోని మొత్తం 24 ఎన్నికల జిల్లాల నుంచి ఎన్నికల అధికారులు, అలాగే దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఎన్నికల నిర్వాహకులు, విధాన రూపకర్తలు, విద్యావేత్తలు, ఎన్నికల నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పోస్టల్ బ్యాలెట్లు, ప్రత్యేక ఓటింగ్ ఏర్పాట్లను మరింత సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావడం, సురక్షితం చేయడంపైనా

ఈ సదస్సులో ప్రధానంగా చర్చలు జరుగుతాయి. సిక్కింలోని నామ్చే జిల్లా సమర్థంలో ఉన్న ఎన్హెచ్పీసీ తీస్తా స్టేజ్ 6 జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకురావడానికి సహాయ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. నామ్చి జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం రక్షణ బృందాలు ఇప్పటి వరకు 9 మృతదేహాలను వెలికి తీశాయి. కొండ చర్యలు విరిగిపడడం వల్ల దెబ్బతిన్నట్లు భావిస్తున్న సొరంగంలో సుమారు 25 మంది చిక్కుకుని ఉన్నారని అనుమానిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిక్ ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగోలేతో ఫోన్లో మాట్లాడారు. ఈ పరిస్థితిని సహాయక చర్యలను ప్రధానమంత్రి సమీక్షించారు. నామ్చి జిల్లా యంత్రాంగం ఎన్హెచ్పీసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రాష్ట విపత్తు నిర్వహణ దళం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, సిక్కిం పోలీసులు, అగ్నిమాపక అత్యవసర సేవల విభాగం, ఆరోగ్య శాఖ, ఇతర శాఖల సహకారంతో సహాయ చర్యలు జరుగుతున్నాయి. సిక్కిం నామ్చి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగం వద్ద కొండ చర్యలు విరిగిపడిన ఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్తో మాట్లాడారు. జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్ కింద 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని సాధించాలనే అత్యంత ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే తెలియజేశారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ మంత్రి ఇప్పటివరకు సుమారు 22.6 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యం అందుబాటులో ఉందని వెల్లడించారు. జాతీయ లక్ష్యాన్ని సాధించే దిశగా మరింత ముందుకు వెళ్లడానికి ప్రభుత్వం 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ అండ్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం మరో పథకాన్ని కూడా ఆమోదించిందని చెప్పారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. లోకమాన్య తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా 1 ఆగస్టున పూణేలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ అధ్యకుడు డాక్టర్ రోహిత్ తిలక్ ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. ఈ అవార్డు ప్రదానోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునేత్ర పవార్ తదితరులు హాజరవుతారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశాలలోని కొన్ని భాగాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. అలాగే రేపు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కర్ణాటక, తెలంగాణ, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అసోంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నదులు పొంగి ప్రవహిస్తుండటంతో వరద పరిస్థితి మరింతగా క్షీణించింది. మృతుల సంఖ్య 10కి పెరిగింది. జోర్హాట్, చరైదేవ్, దిబ్రూగఢ్, శివసాగర్, ధీమాజీ, తిన్సుఖియా, గోలాఘాట్లతో సహా రాష్ట్రంలో 16 జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. దీనివల్ల 3 లక్షల మందికి పైగా ప్రజా ప్రభావితమయ్యారు. 19,000కు పైగా హెక్టర్లలో పంట పొలాలు నీట మునిగాయని అంచనా వేస్తున్నారు. నిన్న 5 వరద సంబంధిత మరణాలు సంభవించడంతో రాష్ట్రంలో మొత్తం వరదల వల్ల మరణాల సంఖ్య 10కి చేరుకుంది. 101 సహాయ శిబిరాలు, పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసి 9,600 మందికి పైగా ఆశ్రయం కల్పించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, ఇతర సంస్థలు 6,700 మందిని వరద ప్రాంతాల నుంచి రక్షించాయి. విశేషాలు మరొకసారి. భవిష్యత్తులో దేశంలో జరిగే పరీక్షల్లో పేపర్ లీకేజీలు లేకుండా అన్ని వర్గాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ పేపర్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సిక్కింలోని నామ్చే జిల్లాలో నిర్మాణంలో ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులో కూలిపోయిన సొరంగం నుంచి కార్మికులను కాపాడేందుకు సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అర్జశ్రుతి అండ్ మనము మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి 12:40 క్రాస్ అయిపోయి 35 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో యాక్చువల్ గా అండి, ఇంతాక నేను చెప్పాను కదా నేచర్ సర్ప్రైజ్ అంటే నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది. ఒక పువ్వు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఉన్నప్పుడు పోసింది, మళ్ళీ ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మనకు కనిపించింది మన ఇండియాలో అని చెప్పి. సో అది ఏంటంటే ఒక రేర్ హిమాలయన్ ఆల్పైన్ ఫ్లవర్ ఒకటనమాట, ఏకంగా 158 సంవత్సరాల తర్వాత కనిపించింది మన సైంటిస్టులకి. సో ఆల్పైన్ అంటే మీకు తెలుసు కదా, ఎత్తైన పర్వత ప్రాంతాలకు సంబంధించిన అని అర్థం అనమాట. సో హిమాలయన్ ఆల్పైన్ ఫ్లవర్ లాస్ట్ టైం ఆ పువ్వుని 1867లో అండి బ్రిటిష్ పీరియడ్ లో రికార్డ్ చేశారట. సో ఆ తర్వాత మళ్ళీ అది కనిపించకపోయేసరికి ఇంకా ఆ పువ్వు అంతరించిపోయిందిలే అనుకున్నారు చాలా మంది. బట్ మన నేచర్ దగ్గర అయితే కొత్త ప్లాన్ అయితే ఉందన్నమాట. సో మళ్ళీ రీసెంట్ గా బొటానికల్ సర్వే చేసిన రీసెర్చర్స్ కి ఈ పువ్వు మళ్ళీ కనిపించింది. ఒక పెద్ద సైంటిఫిక్ వెరిఫికేషన్ తర్వాత ఎస్, ఇది 1867లో ఉన్న ఆ పువ్వే అని చెప్పి కన్ఫర్మ్ చేశారనమాట. సో మరి ఇంతకీ హిమాలయన్ ఆల్పైన్ ఫ్లవర్స్ అన్నాను, మరి ఇప్పుడు ఎక్కడ కనిపించింది ఇది ఆలోచిస్తూ ఉండండి, బ్రేక్ తర్వాత చెప్తా. రైట్ నో మీ అందరి కోసం అద్భుతం సాంగ్ అయితే వచ్చేస్తుంది, లవర్స్ మూవీ నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

పేటూరి గారి బ్యూటిఫుల్ లిరిక్ అండ్ మన చిత్ర గారు పాడిన పాట, ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్. అసలు గీతాంజలి సినిమా నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 12:50 రీచ్ అయిపోతుందనమాట. అండ్ మనం ఉన్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, సో మరి ఇందాక న్యూస్ లో చెప్పారు కదా మన దేశంలో మొత్తం భారీ వర్షాలు పడబోతున్నాయని. సరే అవి పడినా పడకపోయినా అవి మూడ్ మార్చుకున్నా సరే మనం ఈ పాటతోటి పడేసేలా చేద్దాం అనమాట. ఓకే, వర్షం పడేలా చేద్దాం. ఎనీవేస్

మరి ఇంతకీ మన ఆల్పైన్ ఫ్లవర్స్ గురించి వచ్చేస్తే, ఎక్కడ హిమాలయన్ ఆల్పైన్ ఫ్లవర్స్ అన్నాను, మరి ఇప్పుడు ఎక్కడ కనిపించాయి? 158 సంవత్సరాల తర్వాత అంటే అరుణాచల్ ప్రదేశ్ లోని చునా వ్యాలీలో అనమాట. అసలు ఊహించండి, ఒక్క పువ్వు ఆల్మోస్ట్ 1.5 సెంచరీ వరకు దూరంగా ఉండడం, మళ్ళీ మనకి కనిపించడం, ఎంత పెద్ద సర్ప్రైజ్ కదా. సో దీనివల్ల ఒక మెసేజ్ అయితే క్లియర్, మన అడవుల్లో, మన సముద్రాల్లో, మన హిమాలయాల్లో, అసలు మన నేచర్ లో ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఇంకా ఉన్నాయి, ఎన్నో మిస్టరీస్ ఉన్నాయన్నమాట, అంతే కదా. సో మరి చాలా చాలా చాలా అలా అలా దాక్కొని ఉన్నాయి మనకు కనపడకుండా. సో మన ప్రకృతిని కాపాడుకుంటూ ఉంటే ఇలాంటి వండర్ఫుల్ డిస్కవరీస్ మనం ఇంకా చాలా చూడొచ్చు, చాలా చేయొచ్చు, ఏమంటారు, అంతే కదా. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే ఉంది, మాట్లాడుకుందాం ఒక బ్రేక్ తర్వాత. బట్ రైట్ నా మీ అందుకోసం ఎస్పి చరణ్ పాడిన ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను, చిరునవ్వుతో సినిమా నుంచి సిరివెన్లు గారి లిరిక్ అనమాట. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్, అలా వెళ్ళాలి మనం సరదాగా అంటే మనం తినేది జాగ్రత్తగా తినాలి. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, ఆరోగ్యం మహాభాగ్యం, ఇవన్నీ మనం చాలాసార్లు విన్నాం కదా. అండ్ మీకు విషయం తెలుసా, ఈరోజు వరల్డ్ జంక్ ఫుడ్ డే అన్నాం కదా అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్, డిన్నర్ అన్ని జంక్తో నింపేశారే అనుకోండి, చాలా కష్టం. యాక్చువల్గా ఈ వరల్డ్ జంక్ ఫుడ్ డే పర్పస్ ఏంటో తెలుసా అండి? మన ఫేవరెట్ స్నాక్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనం అప్పుడప్పుడు తీసుకునే స్నాక్స్ ఏవైతే ఉంటాయో, వాటిని మనం ఇబ్బంది పడేలా కాకుండా లిమిట్ గా ఎంజాయ్ చేయమని చెప్పడం ఉద్దేశం అనమాట. మనం ఎంజాయ్ చేసే చాలా ఫేవరెట్ స్నాక్స్ మనకి యాక్సిడెంటల్ గా డిస్కవర్ అయ్యాయి, మనకి తెలుసు కదా, మన చిప్స్ కానీ ఏవైనా సరే, ఇదైతే తెలుసు కదా మనకి. అయితే ఇవాళ వరల్డ్ ఫేమస్ ఫుడ్స్ అయిపోయినాయి అవన్నీ. అయితే ఈ మ్యాటర్ ఏంటంటే, జంక్ ఫుడ్ అనేది మనకి అప్పటికప్పుడు హ్యాపీనెస్ ఇస్తుంది, చాలా హ్యాపీగా మన స్టమక్ ఫుల్ గా, అరే ఏముంది అసలు టేస్ట్, ఇలాంటివన్నీ అనిపిస్తాయి అప్పటికప్పుడే. కానీ హెల్దీ ఫుడ్ ఎలా ఉంటుంది, మనం చాలా కాలం హ్యాపీగా ఉండేలా చేస్తుంది. ఇదొక్క తేడా తెలిస్తే చాలు, ఓకేనా? సో తినండి, బట్ లిమిట్ గా ఎప్పుడైనా, ఓకేనా? సో మనం హ్యాపీ వరల్డ్ జంక్ ఫుడ్ డేని హ్యాపీగా చేసుకోవాలని నేనైతే విష్ చేస్తున్నాను. ఓకే, సో మరి రైట్ నౌ స్టూడియోలో టైం 1:00 రీచ్ అయిపోతుంది కాబట్టి మరి కొద్దిసేపట్లో మీ ముందుకు వచ్చేస్తాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. మంగళ్ మిలన్ గా పిలువబడే జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వారాంతపు వ్యూహాత్మక సమావేశం పార్లమెంట్ హౌస్ లో ఈ ఉదయం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ నీట్ పరీక్షల పారదర్శక నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఏడాది ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. లోకమాన్య తిలక్ 106వ వర్ధంతి సందర్బంగా ఆగస్టు 1న పుణెలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ది సంక్షేమాన్ని సమంగా అమలు చేస్తున్నామని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో మన ఇల్లు మన లోకేష్ రెండవ విడత కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయన 3000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. దేశీయ అంతర్జాతీయ వివాహ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రదేశంగా ఉండేలా కృషి చేస్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజస్థాన్లోని జైపూర్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్ లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డును మంత్రి నిన్న నిర్వాహకుల నుంచి అందుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ తెలిపారు. ఈ రోజు అనంతపురంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. విశాఖ పోర్టును శిక్షణలో ఉన్న 22 మంది ఐపీఎస్ అధికారులు ఈ రోజు సందర్శించారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి చెందిన ఇద్దరు విదేశీ అధికారులతో కూడిన ఈ 22 మంది అధికారుల బృందం తమ శిక్షణలో భాగంగా మారిటైమ్ సెక్యూరిటీ మాడ్యూల్పై అవగాహన కోసం విశాఖ పోర్టును ఈ రోజు సందర్శించింది. ఈ నెల 26వ తేదీ ఆదివారం ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు పంపవచ్చు, లేదా mygov.in వెబ్సైట్కు గానీ, లేదా నరేంద్ర మోదీ యాప్కు గానీ, లేదా 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వచ్చే సంక్షిప్త సందేశం లింక్ ద్వారా ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆయుష్ ఆసుపత్రులు వైద్య కళాశాలల అభివృద్దికి ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ పరిపాలన ఆమోదం తెలిపింది. ఈ మేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 1:03 క్రాస్ అయిపోయి 29 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మనం వెంటపోయాం ధీరా ప్రోగ్రామ్ లెక్కి. సో ఇవాల్టి షో మనం ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? గెలుపంటే టాలెంటా లేక ఎప్పటికీ ఓటమిని ఒప్పుకొని తత్వమా? ఇలా ఎవరైనా క్వశ్చన్ వేస్తారనుకోండి, ఆన్సర్ ఎవరి దగ్గర ఉన్నా లేకపోయినా ఈ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం మన ఛాంపియన్ పివి సింధు ఇచ్చేసిందనే చెప్పాలి. జపాన్ ఓపెన్ హిస్టరీలోనే ఇప్పటి వరకు ఒక ఇండియన్ కూడా ఉమెన్స్ టైటిల్ గెలవలేకపోయారన్నమాట. సో కానీ మన పివి సింధు ఆ హిస్టరీని మార్చి జపాన్ ప్లేయర్ని ఓడించి జపాన్ ఓపెన్ టైటిల్ని గెలిచిన మొదటి భారతీయ క్రీడాకారిణిగా హిస్టరీ క్రియేట్ చేసింది. 2022 తర్వాత తనకి ఇదే బిగ్గెస్ట్ టైటిల్ అనమాట, అలాగే ఫస్ట్ సూపర్ 750 కూడా. సో మాట్లాడుకుందాం కొన్ని విషయాలు, ఓకే? సో మరి రైట్ నౌ మీ అందరి కోసం సఖీ సినిమా నుంచి అయితే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో హరిహరన్ క్లింటన్ పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను. వెయిటర్ గారి లిరిక్ లో ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

Yes, beautiful song అయితే వినేశారు సఖీ సినిమా నుంచి. సో మరి జనరల్ గా అంటే ఛాంపియన్స్ అంటే ఎప్పుడు కంటిన్యూస్ గా గెలిచే వాళ్లేమో అనుకుంటూ ఉంటాం కదా, కానీ ఓడిపోయిన ప్రతిసారి మళ్లీ లేచి నిలబడే వాళ్లే అసలైన ఛాంపియన్స్. సింధు జర్నీ మనకి నేర్పించేది అదే కదా. ఇప్పుడు కొన్ని రోజులు క్రిటిసిజం వచ్చింది, కొన్ని రోజులు ఇంజురీస్ అయ్యాయి, ఇంకొన్నిసార్లు ఫెయిల్యూర్స్ వచ్చాయి, కానీ ఒక రోజు ఒక గట్టి కంబ్యాక్ ఇచ్చింది. సో సక్సెస్ కావాలంటే కావాల్సింది కూడా అదే కదా, ఎన్నిసార్లు గెలిచామో కాదు, ఎన్నిసార్లు ఓడినా మళ్లీ ప్రయత్నిస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్, అంతే కదా. సో కొన్నిసార్లు మన లైఫ్ చాలా ఛాలెంజెస్ విసురుతూ ఉంటుంది, దాన్ని ఫేస్ చేసి ధైర్యంగా అడుగేస్తేనే మనం ఆటలో అయినా లైఫ్ లో అయినా గెలిచేది. ఇదే పాయింట్ బేస్ చేసుకుని మీకు ఇంకొక బ్యూటిఫుల్ ప్లేయర్ అమేజింగ్ జర్నీ గురించి చెప్తాను, ఓకేనా? సో బట్ రైట్ నౌ మీ అందరి కోసం మిస్ ఇండియా సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

Yes, 115 క్రాస్ అయిపోయి 16 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి ఒడిశాకి చెందిన పాయల్ నాగ్ చిన్నప్పుడండి ఒక హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ యాక్సిడెంట్ వల్ల తన రెండు చేతులు రెండు కాళ్ళు కోల్పోయింది. అయితే చాలా మంది ఏంటంటే ఈ యాక్సిడెంట్ వల్ల తన లైఫ్ ఇంకా అయిపోయింది అనుకున్నారట. కానీ అందరూ అనుకున్నట్టు అది తన ఎండింగ్ అయితే కాదు, అదే తన అసలైన స్టార్ట్ పాయింట్. మరి ఆ ఇన్స్పైరింగ్ జర్నీ గురించి అయితే మన న్యూస్ బ్రేక్ తర్వాత చెప్తాను. బట్ రైట్ నౌ మీ అందరి కోసం కేడీ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

మీరు చూచేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:30 రీచ్ అయిపోతుంది. మరికొద్ది సేపట్లో 1:20 రీచ్ అయిపోతుంది. మరికొద్ది సేపట్లో మీ ముందుకు వచ్చేస్తాయి రీజనల్ న్యూస్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. మన ఇల్లు మన లోకేష్ రెండో విడత కార్యక్రమంలో భాగంగా 3,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నారా లోకేష్. ముడి పొగాకుపై అమలులో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర

0: ఆంధ్రకు మణిహారంగా నిలుస్తుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్టంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేయటమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. మన ఇల్లు మన లోకేష్ రెండో విడత కార్యక్రమంలో భాగంగా 3,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నారా లోకేష్. ముడి పొగాకుపై అమలులో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని కేంద్రాన్ని కోరిన రాష్ట ప్రభుత్వం. వార్తల వివరాలు. భోగాపురంలో నిర్మించిన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1వ తేదీన ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో అమరావతి సచివాలయంలో నిన్న సమీక్షించారు. విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులు యజమానులను గౌరవించేలా వారికి ఒకసారి ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. 1వ తేదీన విమానాశ్రయ పాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించడంతో పాటు జీఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్ యూనివర్సిటీతో పాటు జీఎంఆర్ మన్సాస్ ఎడ్యుకేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ఆవిష్కరిస్తారని అధికారులు తెలిపారు. రాష్టంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తూ అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈరోజు అనంతపురంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన ప్రతి అర్జీని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపించడం జరుగుతుందని, తక్కువ సమయంలోనే ప్రజల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు 72% పూర్తి చేశామని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. అమరావతి సచివాలయంలో ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో మందగించిన పనులు ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తున్నాయని మంత్రి చెప్పారు. 2019లోనే తమ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ పాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేదని మంత్రి రామానాయుడు చెప్తూ,
1: బట్టర్స్ డ్యామ్ ని 100% కూడా మనం ఫస్ట్ ఇయర్ లోనే మనం నిర్మాణం పూర్తి చేయడం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కూడా అనుకున్నటువంటి లక్ష్యం ప్రకారం పూర్తి చేయడం కూడా జరిగింది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ వైబ్రో కాంపాక్షన్ పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇటువంటి పోలవరం ప్రాజెక్టు రైట్ అండ్ లెఫ్ట్ కనెక్టివిటీస్, ఈ టన్నెల్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి క్లిష్టమైనటువంటి టన్నెల్స్ ను కూడా 100% పూర్తి చేయడం జరిగింది. ఏదైతే లెఫ్ట్ కనెక్టివిటీ సంబంధించి టన్నెల్ ఈ 2026 నవంబర్ కల్లా పూర్తి చేయబోతూ ఉన్నాం.
0: దేశీయ అంతర్జాతీయ వివాహ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రదేశంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. రాజస్థాన్లోని జైపూర్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట పర్యాటక రంగానికి మరో అరుదైన గౌరవం దక్కింది. పర్యాటక రంగ అభివృద్దికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలకు గాను రాష్ట్రానికి లభించిన బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డును మంత్రి నిన్న నిర్వాహకుల నుంచి అందుకున్నారు. కేంద్ర సహకారంతో రాష్ట ప్రభుత్వం పర్యాటకాభివృద్ది కోసం చేస్తున్న కృషికి ఈ అవార్డు నిదర్శనమని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో అభివృద్ది సంక్షేమాన్ని సమానంగా అమలు చేస్తున్నామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో మన ఇల్లు మన లోకేష్ రెండో విడత కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయన 3,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో పేదల సొంతింటి కల సాకారం చేస్తామని అన్నారు. కొండవాలు, దేవాదాయ, అటవీ భూములతో సహా వివిధ ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని కొన్ని ఏళ్లుగా నివాసం ఉంటున్న వారు ఈ పట్టాల ద్వారా లబ్ది పొందారని, మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేస్తానని మంత్రి లోకేష్ చెబుతూ,
2: ఈరోజు 2వ విడత కింద 3,000 కుటుంబాలకి శాశ్వత భూహక్కు కల్పిస్తున్నారు. సుమారుగా 1,000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఈ రోజు మీకు అందిస్తున్నాం. అది మీరు తాకట్టు పెట్టుకోవచ్చు, లేదంటే వేరే అవసరాలకు వాడుకోవచ్చు. నియోజకవర్గంలో ఇప్పుడు భూగర్భ డ్రైనేజ్ పనులు ప్రారంభించాం. 24 గంటలు నీరు అందించే కార్యక్రమం మేము స్వీకారం

0: చుట్టాం, పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం కానివ్వండి. ఇంకో పక్కన పెన్షన్, తల్లికి వందనం, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించేదానికి స్త్రీ శక్తి కూడా మేము తీసుకొచ్చాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం.
1: ముడి పొగాకుపై ప్రస్తుతం అమల్లో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని రాష్ట ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహచర మంత్రులు పార్లమెంట్ సభ్యులతో కలిసి ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ని పార్లమెంట్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఇది కేవలం ముడి పొగాకు సంబంధించిన అంశమని, తయారైన పొగాకు ఉత్పత్తులకు దీనికి ఎలాంటి సంబంధం లేదని వారు వివరించారు. జీఎస్టీ పెంపు కారణంగా రాష్టంలో ఉత్పత్తి అవుతున్న పొగాకు విలువపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీఎస్టీని 40% నుంచి 28% తగ్గించాలని మంత్రులు కోరారు. రాష్టంలో కొత్తగా సిద్దం చేసిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగిన కార్యక్రమంలో వాహనాల రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, తల్లి శిశువులకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలు, వారి నవజాత శిశువులు, సహాయకులను ఉచితంగా వారి ఇళ్లకు చేర్చడంతో పాటు అవసరమైన గర్భిణులకు ఈ వాహనాలతో రవాణా సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 500 ప్రత్యేక వాహనాలను వినియోగించనున్నారు. ప్రతి ఏటా సుమారు 2,75,000 మంది బాలింతలు ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవల ద్వారా ప్రయోజనం పొందనున్నారు. దేశంలోనే సాంస్కృతిక రాజధానిగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట సృజనాత్మకత సాంస్కృతిక సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి తెలిపారు. విజయవాడలో నిన్న జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్టంలో తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతికి పునర్వైభవం తీసుకురావడమే లక్ష్యంగా 2 కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా జులై 25-26 తేదీలలో ఉండవల్లి గుహల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 8-9 తేదీలలో గుంటూరు విద్యానగర్ రింగ్ రోడ్లో అమరావతి చిత్రకళ వీధి పేరుతో ఓపెన్ ఎయిర్ ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాకు మంజూరైన రోడ్లను 15 రోజుల్లో ప్రారంభించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిన్న జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాను వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగానూ అభివృద్ది చేస్తామని చెప్పారు. ఆగస్టు 14 తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లిలో పోలవరం ఎడమ కాలువ వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారని, అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాంబిల్లి మండలం పంచదార్లలో మైనింగ్పై కమిటీ వేసి ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తామని మంత్రి రవీంద్ర తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు కలిగే పంట నష్టాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. ఫసల్ బీమా యోజనకు సంబంధించిన గోడపత్రికను ఆమె నిన్న భీమవరంలో సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ప్రాంతీయ వార్తలను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్టంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. మన ఇల్లు మన లోకేష్ 2వ విడత కార్యక్రమంలో భాగంగా 3,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నారా లోకేష్. ముడి పొగాకుపై అమలులో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని కేంద్రాన్ని కోరిన రాష్ట ప్రభుత్వం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఒక బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: भारती एफएम 101.3
1: ఎగ్జాక్ట్లీ అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. మన స్టూడియోలో టైం 1:32 క్రాస్ అయిపోయి 12 సెకండ్స్ అయిపోయింది అండ్ నేను మీ ఆర్జే శృతి. సో మరి ఈ రోజు ధీరా షోలో పారా ఆర్చరీ అథ్లెట్ పాయల్ నాగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా అండి మనకు వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కే మనం ఇబ్బంది పడిపోయి బాధపడిపోయి భయపడిపోతూ ఉంటాం, కానీ పాయల్ లైఫ్ లో అంత మేజర్ యాక్సిడెంట్. మరి ఇంతాక నేను చెప్పాను కదా, న్యూస్ బ్రేక్ కన్నా ముందు మనకి పాయల్ నాగ్ కి యాక్చువల్గా ఒక హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ యాక్సిడెంట్ వల్ల తన రెండు చేతులు రెండు కాళ్లు కోల్పోయింది అని చెప్పేసి. సో అంత మేజర్ యాక్సిడెంట్ అయినా కూడా తన లైఫ్ లో తన రెండు కాళ్లు చేతులు కూడా కోల్పోయినా తన ధైర్యం మాత్రం కోల్పోలేదు, ఎక్కడా కూడా తన పట్టుదల కోల్పోలేదు. ఫస్ట్ తను తన నోటితో డ్రాయింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిందట, అండ్ తర్వాత తన లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటే పారా ఆర్చరీ వైపు తన అడుగులే. సో మరి ఈ గేమ్ ని టీవీలో చూసి స్పెషల్ గా స్టార్ అథ్లెట్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి, తన గేమ్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఆర్చర్ అవ్వాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకుందిట. మరి అనుకోగానే కాదు కదా, దానికి తగ్గ ట్రైనింగ్ కూడా కావాలి కదా. సో దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఓకే, మరి పాయల్ నాగ్ ట్రైనింగ్ గురించి రైట్ నా మీ అందరి కోసం భాగ్మతి సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్, శ్రేయ ఘోషల్ పాడిన పాట అండ్ శ్రీజో లిరిక్ లో ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఎస్ మరి పారా ఆర్చరీలో షైన్ అవ్వాలని డిసైడ్ చేసుకుంది మన పాయల్ నాగ్. అయితే దానికైతే చాలా కష్టపడాలి, అదైతే కన్ఫర్మ్ కదా మనకు కూడా తెలుసు. ఒక స్పోర్ట్స్లో రాణించాలి అంటే దానికి విపరీతమైన ప్రాక్టీస్ ఉండాలి, ప్రతిరోజు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి అండ్ ఎంతో కృషి కావాలి, ఎంతో పట్టుదల కావాలి. సో ఇవన్నీ కూడా ఉండాలి కదా. అయితే ఇక్కడ తనకి కోచ్ కూడా హెల్ప్ చేశారట. స్పెషల్గా డిజైన్ చేసిన పరికరాన్ని యూజ్ చేసి ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేదట మరి పాయల్ నాగ్. సో మరి స్పెషల్లీ పాయల్కైతే ప్రాక్టీస్ ఒక్కటే సరిపోదు కదా, ప్రాక్టీస్, దానికి తగ్గ పేషెన్స్, దానికి తగ్గ పట్టుదల, ఇవన్నీ కూడా ఉండాలి. ఆ మూడు ఉన్నాయి కాబట్టే రీసెంట్గా బ్యాంకాక్లో జరిగిన పారా ఆర్చరీలో వరల్డ్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో పాయల్ తన ఇన్స్పిరేషన్ అయిన శీతల్ దేవిని ఫైనల్లో ఓడించి గోల్డ్ మెడల్ గెలిచింది. నిజంగా అద్భుతం కదండి. పాయల్ నాగ్ స్టోరీలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది, దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందుకోసం ఒక్కటి సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. సో మరి మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో ఉదిత్ నారాయణ అండ్ సుజాత పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్ సాంగ్ వింటూ ఎంచు చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్పీ బాలు గారు ఆయన చిత్రపడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. నిజనే ఇష్టపడ్డాను సినిమా నుంచి సిరివెన్ల గారు లిరిక్ అనమాట. ఇది 149 క్రాస్ అయిపోయి 46 సెకండ్స్ అయిపోయింది మన ధీర టైం. సో ఈ రోజు మనం పారా ఆర్చరీ అథ్లెట్ పాయల్ నాగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా అండి, ఒక మంచి మాట లైఫ్ ని మార్చేస్తుంది అంటారు, కానీ కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా, ఒక మనిషి జీవితం కూడా వేరొక మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. పాయల్ లైఫ్ లో ఎగ్జాక్ట్ గా ఇదే జరిగింది. తను ఎంచుకున్న ఆటలో తన ఇన్స్పిరేషన్ ఎవరు? సీతల దేవి. అయితే సీతల ఆటని టీవీలో చూసినప్పుడు నేనెందుకు ఆడలేను తను ఆడగలిగినప్పుడు అని అనుకుందంట. సో అదే థాట్ పాయల్ లైఫ్ ని పూర్తిగా మార్చేసింది, ఒక కొత్త డైరెక్షన్ ఇచ్చింది తనకి. సో మరి ఇన్స్పిరేషన్ అంటే పెద్ద పెద్ద లెక్చరర్స్ ఇవ్వాల్సిన పని అయితే

లేదు కదా, మనం చేసే చిన్న చిన్న యాక్షన్స్ ఇంకోళ్ళ లైఫ్ కి ఒక హోప్ ఇస్తే అంతకు మించి ఏముంటుంది చెప్పండి కదా. ఇక్కడ శీతల్ వల్ల ఇంకొక అమ్మాయి ఇన్స్పైర్ అయ్యిందనమాట. శీతల్ వల్ల, శీతల్ ఆట వల్ల. ఒక విషయం ఏంటంటే, ఒక సింధు కానివ్వండి, ఒక పివి సింధు కానివ్వండి, ఒక పాయల్ నాగ్ కానివ్వండి, ఒక శీతల్ దేవి కానివ్వండి, ఆర్ ఏదైనా ఒక పర్సన్, ఏదైనా ఒక ప్లేయర్ కానివ్వండి, నాకైతే అర్థమైంది ఒకటే అనమాట వీళ్ళ జర్నీస్ చూస్తే. చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం నరసింహ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ కదా. నరసింహ సినిమా నుంచి శ్రీరామ్ అండ్ కోరస్ బ్యాండ్ పాట, ఎర్ రహమాన్ మ్యూజిక్ కంపోజిషన్, ఏఎం రత్నం అండ్ శివ గణేష్ లిరిక్స్ అనమాట. సో మరి జీవితం అంటే పోరాటం, పోరాటంలోనే ఉంది జయం, ఏమన్నా లిరిక్ అసలు. యాక్చువల్గా అండి ఈ స్టేట్మెంట్ వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, అండ్ ఆల్సో పివి సింధు వల్ల నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే, కంబ్యాక్ ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. పాయల్ నాగ్ స్టోరీతో నాకు అర్థమైంది ఏంటంటే, మన శరీరానికి లిమిట్స్ ఉండొచ్చు కానీ మన గోల్స్కి అయితే కాదనమాట. యాక్చువల్గా మనందరం కూడా ఒక రేస్లో ఉంటాం. లైఫ్ అనే ఒక రేస్ అంతే కదా. కొంతమంది ఫాస్ట్గా గెలిచేస్తారు, కొంతమంది నెమ్మదిగా చేరుకుంటారు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఆపకుండా నడవడం, అంటే ప్రయత్నం ఆపకపోవడం అనమాట. సో అలా ప్రయత్నించిన వాళ్ళే సక్సెస్ అవుతారు. సో లైఫ్లో కష్టాలు కాదు, ధైర్యంగా ఉండడం పర్మనెంట్ అవ్వాలన్నమాట, అది నేర్చుకోవాలి. ఓకేనా? సో స్టే స్ట్రాంగ్ అండ్ స్టే ఇన్స్పైర్డ్. ఓకే, సో మన వల్ల మనం ఇంకొకరికి కూడా ఇన్స్పైర్ అవుతున్నాం అంటే అంతకు మించి కావాల్సింది, అంతకు మించిన కావాల్సిన సక్సెస్ మనకి ఇంకేదైనా కావాలా చెప్పండి. సో అలా ఉండడానికి ప్రయత్నించండి. ఓకే, సో ఇది వాటి ధీర. మళ్ళీ మనం నెక్స్ట్ ఎగ్జాక్ట్ 2:30 సండే సండేలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

అండ్ మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 2:31 క్రాస్ అయిపోయి 18 సెకండ్స్ అయిపోయింది. సో మనం ఎంటర్ అయిపోయాం మన బ్యూటిఫుల్ గేమ్ షో సండే సండేలోకి. మరి అందరికీ కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను. మరి ఇక్కడైతే మరి నా కోసం చాలా మెసేజెస్ అయితే వెయిట్ చేస్తున్నాయి. ఒకసారి ఎవరెవరు పంపించారో చూసేద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, హాయ్ శృతి గారు, ఎలా ఉన్నారు, భోజనం చేశారా, వెల్కమ్ టు సండే సండే. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ ఎంఎస్ దుర్గారావు గారు, వెల్కమ్ నవ్వుల హాహా శృతి హాసిని గారికి. మొత్తాన్ని నా పేరు మార్చేశారనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ నంద్యాల పర్షా, హలో వెల్కమ్ టు యూ ప్రోగ్రామ్ అక్క అంటూ మెసేజ్ చేశారు. హాయ్ హాయ్ హాయ్, ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ శుభ మధ్యాహ్నం కాదరి వీరేష్ రాజోలి మండలం నుంచి మెసేజ్ చేశారు, విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, సందరే సందరికి స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడు నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భానుజైనుద్దీన్ మెసేజ్. సో అందరికీ కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను ఈ బ్యూటిఫుల్ గేమ్ షోలోకి. సో మరి ఏంటి మ్యాటర్ అంటే క్వశ్చన్ ఒకటి అడుగుతా అనమాట స్ట్రైట్ గా, దాని ఆన్సర్ ఆలోచించి నాకు మెసేజ్ చేయండి. అండ్ మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8662488 14, 8662488 14, ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి. ఓకే, సో మరి ఏంటంటే 7 ఏళ్ల క్రితం మీ వయసు 8 ఏళ్ళు అయితే 8 ఏళ్ల తర్వాత మీ వయసు ఎంత? 7 ఏళ్ల క్రితం మీ వయసు 8 ఏళ్ళు అయితే 8 ఏళ్ల తర్వాత మీ వయసు ఎంత? దీనికి ఆన్సర్ ఎగ్జాక్ట్ గా నాకు మన వాట్సాప్ నెంబర్కి పంపించేసేయండి. ఓకేనా? సో మరి నెక్స్ట్ ఇంకా చాలా చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మరి అవన్నీ తెలుసుకోవాలి, ఆన్సర్ చేయాలంటే మీరేం చేయాలి, జస్ట్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి రైట్ నౌ మరి శృతి వస్తే నాని పాట రావాలి కదా, వచ్చేస్తుంది గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

అనంత శ్రీరామ్ గారి లిరిక్ అనమాట. అండ్ రాహుల్ నంబియార్ అండ్ శ్వేత పండిట్ పైన శుభహిత్ సాంగ్ అయితే వినేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా నుంచి 243 క్రాస్ అయిపోయి 8 సెకండ్స్ అయిపోయింది మన సందడి టైం అనమాట. అండ్ నేను మీ ఆర్జ శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఫస్ట్ ఆన్సర్ ఆన్సర్ కాదు విష్ అయితే వచ్చింది. శుభ మధ్యాహ్నం శృతి మేడం, ఎలా ఉన్నారు? క్షేమమైన సందేశందరికి స్వాగతం అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారనమాట. హలో అండి, ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్, నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాం. ఓకే, సో మరి నెక్స్ట్ క్యాదర్ వీరేష్ రాజౌలి మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఫస్ట్ రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్ వీరేష్ గారు. అండ్ నెక్స్ట్ చైతన్య, రమాదేవి, పునీత అండ్ వాయల్పాడ్. ఓకే, వాయల్పాడ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. రాంగ్ ఆన్సర్. అజ్జజ్జో, 13 అయితే కాదు, 13 ఇయర్స్ కాదనమాట. నెక్స్ట్ కోనేరు విష్ణు, అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ శృతి గారు, బీబీ తెలుగు విజయవాడ నాట్ వర్కింగ్ ఇన్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ అని చెప్పైతే మెసేజ్ వచ్చింది. ఎవరు ఇంతకీ పేరు ఊరు అయితే లేదు, బట్ అప్పుడప్పుడు మనకి సిగ్నల్ ప్రాబ్లమ్ తోటి కొంచెం అటు ఇటు అవ్వచ్చు, బట్ వచ్చేస్తుందని అనుకుంటున్నాను. మరి ఇక్కడైతే చాలా మెసేజెస్ వచ్చాయి చాలా ఊర్ల నుంచి, సో వస్తుందని నేను అనుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ ఎం కొండారెడ్డి, సిద్దిపేట మండలం కడప జిల్లా నుంచి 16 అని మెసేజ్ చేశారు, 16 కూడా కాదు. అండ్ నెక్స్ట్ శుభ మధ్యాహ్నం అంటే గీతారెడ్డి విస్తన్నపేట నుంచి 7 ఇయర్స్ కింద 39, 8 ఇయర్స్ తర్వాత 46 అంటూ మెసేజ్ చేశారు. గీతారెడ్డి గారు కొమ్మదేసి మీ ఏజ్ ఏమైనా పంపించారా ఏమిటండి? అయ్యయ్యో, కాదు కాదు ఇది. అండ్ నెక్స్ట్ మెసేజ్ బంగారరాజు ఫ్రమ్ ఆదోని. ఓకే, సో 8 అన్వర్ గారు, బంగారరాజు ఫ్రమ్ ఆదోని అన్వర్ అని పంపించారు ఏమిటో 8 అని చెప్పేసి. ఓకే, సో నెక్స్ట్ 15 ఇయర్స్ అంటూ ఇమ్రాన్ ఖాన్, సీమ విజయవాడ నుంచి పంపించారు. నో రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ 33 అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మాము జైనిద్దరు, ఇంకా స్నేహ భాను జైనిద్దరు మెసేజ్, రాంగ్ ఆన్సర్ మీది కూడా. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ 15 ఇయర్స్ అంటున్నారు. అండ్ భాస్కర్ పెడన్ నుంచి 23. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, సో డిలీట్ అయిపోయింది, ఎవరు ఏమిటి మనకి తెలియదు అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్, ఐఆమ్ అక్తర్ అండ్ వాలిభాష. ఓకే వాలిభాష, ఓకే 15 ఆర్ అని చెప్పేసి ఇంకొక ఆన్సర్ పంపించారు కదా, అది రైట్ ఆన్సర్. ఓకే, సో వర్ నెక్స్ట్ గోపి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆన్సర్ కూడా వచ్చింది, బట్ అదైతే కాదు గోపి గారు, ఫస్ట్ ఆన్సర్ రైట్. ఓకే, సో నెక్స్ట్ జోగానంద్రా కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మంగళగిరి నుంచి దామల్ల చిన్మస్థానం, ఇంకా దామల్ల పెద్దమస్థానరావు గారు నమస్తే అండి అంటూ ఎగ్జాక్ట్ గా రైట్.

0: పంపించేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ చిలక నారాయణ గారు, అనసూయ గారు యమునా జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి అజ్జో దగ్గర దాకా వచ్చారు. ఒక్కటే ఒక్కటే 1 ఇయర్ తేడాతో పంపించేశారు. అరే రే, రాంగ్ ఆన్సర్ అయిపోయింది అందుకే. సో ట్రై చేయండి నెక్స్ట్. ఓకేనా? నెక్స్ట్ దీపిక హైదరాబాద్ నుంచి కూడా 15 ఇయర్స్ అంటున్నారు, బట్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి గారు అండ్ ఆదోని మండలం అనమాట. శృతి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ 16 అని పంపించారు. నో, 16 అయితే కాదండి. నెక్స్ట్ హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ్ వగ్గ శివయ్య ముంత పెద్దన్న, ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. వై వెంకటరెడ్డి లక్కవరం నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే రైట్ ఆన్సర్ అయితే వచ్చింది వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి. ఓకే, రెండు రెండు నెంబర్లలో వచ్చింది ఒకటి మీ మెసేజ్. ఎనీవేజ్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి గారు, యశోదా జానకి రాజు గారు, అర్రే రే, మీరు కూడా చాలా దగ్గరకు వచ్చారు. ఒకటే ఒక నెంబర్ తేడా అనమాట. సో ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ తోటి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామ్ల పంపించారు. నెక్స్ట్ మెసేజ్, ఓకే అయ్యో థ్యాంక్ యూ సో మచ్ ఎంఎంఎస్ నివాస్ గారు, నా వాయిస్ నచ్చినందుకు. అండ్ ఓకే, నల్లపాడు గుంటూరు నుంచి మీ ఆన్సర్ ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ పాలెం పోలే ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ దేవకుమారి ఆకుతోటపల్లి అనంతపురం నుంచి 2 ఆన్సర్స్ లో ఒకటి రైట్ అండి, 16 అయితే మాత్రం కాదు. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ చైతన్య, రమాదేవి, పునీత, ఓకే మళ్ళీ ట్రై చేశారా మీరు ఈ గ్యాప్ లో? ఓకే, సో 21 కూడా కాదు, ఇంకొంచెం వెళ్ళాలి మీరు. ఓకే, నెక్స్ట్ కాకర్ నుంచి శేఖర్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ శేఖర్ గారు. నెక్స్ట్ అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ, నో నో నో నో, మీరు కూడా ఒక్క నెంబర్, ఒకే ఒక్కటి. నెక్స్ట్ హాయ్ శృతి గారు, ఐఎమ్ బ్యాక్, మీ వీరాభిమ అని బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఓకే, సో రైట్ ఆన్సర్ పంపించారు. అక్కర్పాక నుంచి రమా గారు, ఇంకా సుధాకర్ రైట్ ఆన్సర్, సుధీకర్ ఫ్రమ్ కర్నూల్. ఓకే ఓకే ఓకే, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వర్క్ చేయట్లేదు అన్నది మీరా? ఓకే, అదేదో ఇంతకే పెట్టచ్చు కదండి మీ పేరు. ఎనీవేస్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. పెడదు జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు, ఓకే సో రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, శ్రీ విశాఖపట్నం నుంచి 3 రోజుల నుంచి మాకు కూడా సిగ్నల్ రావడం లేదు మేడం అంటున్నారు. ఓకే, మరి ఈ కొంచెం అప్పుడప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, చూడాలి మరి, నాకు కూడా ఐడియా లేదు యాక్చువల్గా అయితే. నెక్స్ట్ నాగలక్ష్మి గారు, నంది వెలుగు తెనాలి మండలం. ఓకే, క్వశ్చన్ వినలేదు మేడం అంటూ మెసేజ్ చేశారు. ఓకే, నో ప్రాబ్లం, మళ్ళీ ఎలాగో రిపీట్ చేస్తాను. సో మ్యాటర్ ఏంటంటే, 7 సంవత్సరాల క్రితం మీ వయస్సు 8 ఏళ్ళు అయితే 8 ఏళ్ల తర్వాత మీ వయసు ఎంత? ఇది నా క్వశ్చన్. ఓకే, 7 ఏళ్ల క్రితం మీ వయసు 8 ఏళ్ళు అయితే 8 ఏళ్ల తర్వాత మీ వయసు ఎంత? ఓకే, సో మన 8662488114 ఈ నెంబర్కి అయితే పంపించేసాయండి రైట్ ఆన్సర్ని. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుని అయితే చెప్పేస్తాను, బట్ రైట్ నౌ సాయి కార్తీక్ పాడిన పాట వచ్చేస్తుంది. సాయి కార్తీక్ మ్యూజిక్ కంపోజిషన్లో, ఖాసర్లో శ్యామ్ లిరిక్ అనమాట. రాజా ది గ్రేట్ సినిమా నుంచి ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఫ్లాష్ బ్యాక్ లో నన్ను ఇడియట్ని తిట్టిన సోదరులారా, చూసుకోండి నా జూలియట్ నీ కన్నులారా.
2: ఏట్రా, మనకు అమ్మాయి పడుతున్నారు, ఇప్పుడు ఏమైంది?

yes, beautiful song at the winner 254 cross up 9 seconds I pende mana time and my next message maniki. ఓకే కోల నాగలక్ష్మి గారు నంది వెలుగు నుంచి 15 ఇయర్స్ మేడం అంటున్నారు. లేదు కాదు. ఓకే సో మా నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాకినాడ జిల్లా వెంకటేష్ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఇప్పటికే మూడు సార్లు రిపీట్ చేశాను వెంకటేష్ గారు. ఓకే సో మరి నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ బడియంపేట అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం ఎన్ఎంటీ క్వశ్చన్ మేడం అజ్జో. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ లోకి వచ్చేసారు. మొత్తానికి పట్టేశారు నేను ఇచ్చిన క్లూ. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ చిల్క నారాయణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గజ్వేల్ నుంచి శైల వెంకటేష్ సుగుణ రామ్ ప్రసాద్ అండ్ రామ్ చరణ్ రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ 9 or 8 అంటున్నారు అన్నమాట. గీతారెడ్డి గారు విసనపేట నుంచి కాదు. నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి మస్తానిక భాష రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు అండ్ నెక్స్ట్ మెసేజ్ నేతాజీ రూపేష్ ప్రేమ్ కుమార్ సత్యవీడి నుంచి తిరుపతి డిస్ట్రిక్ట్ అనమాట. ఒకటా హౌ అయ్యయ్యో నేను అసలు 7 సంవత్సరాల క్రితం మీ వయసు 8 అన్నప్పుడైనా మీరు 1 అని ఎలా పంపించారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎనీవేస్ నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చైతన్య గారు ఓకే రైట్ ఆన్సర్ పంపించారు అనమాట వాయల్పాడు నుంచి అండ్ సుందరి పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ 9 అని వచ్చింది పెద్దకాకా నుంచి పద్మ భవ్య. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి 9 అయితే కాదు, 9 అస్సలు కాదు. ఓకే నెక్స్ట్ జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి కూడా రైట్ ఆన్సర్ అండ్ ఎంవి సుబ్బారావు గారు కోలనుకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు అండ్ నెక్స్ట్

0: message, Lata from Uyur, right answer. And next message, okay. Tambavaram Pedakurapadu, Palanadu district. Okay. So Kelam Sita Ramanjineyulu garu 9 years antunnaru kadandi 9 aithe kaadu. Next message ippude tune chesanu antunnaru Devasena Tirupati nunchi. Okay, so enni 16 samvatsarala, no wrong answer andi. And next message Deepika Hyderabad nunchi 15 nunchi 17 ki 17 nunchi 18 ki vachara. Okay, inkoncha raavali meeru ee lekkalo chuste o 4 5 6 7 తర్వాత వస్తారు. ఓకేనా? నెక్స్ట్ అక్క ఎఫ్ఎం ఆడియోనా అంటూ మెసేజ్ ఒకటి, ఏజ్ 8 అని ఒకటి, ఏమిటో మరిది. ఓకే సో ఓకే పార్షానా ఓకే సో ఏమిటో మరి నాకు అర్థం కాలే తమ్ముడు. సో ఏంటి ఇంతకి ఏజ్ 8 అయితే కాదు ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ హలో శృతి గారు అంటూ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దునూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ అనంతపురం పాపంపేట బాలరాజు గారు, ఇంకా అనురాధ 15 ఇయర్స్ అన్నారు, రాంగ్ ఆన్సర్ అండి. వేదాంత జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. ఓకే, రెండిట్లో ఒకటి రైట్, 30 అయితే కాదు. ఓకేనా? ఎంఎస్ దుర్గారావు గారు, ఓకే సో రైట్ ఆన్సర్ నోనో, యాప్ డిలీట్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేయండి అప్పుడు ఓకే అయ్యింది అంటూ ఒక మనకి సలహా చెప్పారనమాట. సో మరి ఇలా ట్రై చేయండి ఎవరైనా రాని వాళ్ళు. ఓకేనా? సో కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుంచి శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే సో రావట్లేదు యాప్ అన్నట్లు. ఓకే, నమస్తే మేడం, నంద్యాల నుంచి ఇస్మాయిల్, ఆన్సర్ తెలియదు అంటున్నారు. ఆహా, ఎంత పద్ధతిగా ఒప్పుకున్నారు మీరు. నెక్స్ట్ నంద్యాల నుంచి పాషా, ఏజ్ 21, నో నో నో నో. నెక్స్ట్ అయితే ఎవరింతకి వివి రెడ్డి గారు, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూర్బాబు గారు 65 ఇయర్స్ అంటున్నారు. అయ్యో బోయ్, వెళ్ళిపోయారు చాలా దూరం. నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నో నో నో ఆశా, మీరు కూడా కొంచెం దాటారు. ఓకేనా? నెక్స్ట్ మెసేజ్ ఏజ్ 19 అంటున్నారు. నో నో, ఏజ్ 19 కూడా కాదు. సో మొత్తానికి అలా అలా అలా ట్రై చేసేస్తున్నారు. సో ఇంతకి ఏమై ఉండొచ్చు, న్యూస్ బ్రేక్ తర్వాత చెప్తాను. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చెప్పేస్తున్నాను. 7 ఏళ్ల క్రితం మీ వయసు 8 ఏళ్ళు అయితే 8 ఏళ్ల తర్వాత మీ వయసు ఎంత? ఓకే, సో ట్రై చేయండి. ఇక్కడ చాలా మంది ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు. వాళ్ళ కోసమే ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం, స్టే ట్యూన్డ్.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి అమరావతిలోని సచివాలయంలో నిన్న సమీక్షించారు. రాష్టంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తూ అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్టంలో అభివృద్ది సంక్షేమాన్ని సమానంగా అమలు చేస్తున్నామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో మన ఇల్లు మన లోకేష్ 2వ విడత కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయన 3000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను 72% పూర్తి చేశామని

నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. దేశీయ అంతర్జాతీయ వివాహ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రదేశంగా ఉండేలా కృషి చేస్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. రాజస్థాన్లోని జైపూర్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాంక్లేవ్లో రాష్ట్రానికి లభించిన బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డును మంత్రి నిన్న నిర్వాహకుల నుంచి అందుకున్నారు. ముడి పొగాకుపై ప్రస్తుతం అమల్లో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని రాష్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు కలిగే పంట నష్టాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. అనకాపల్లి జిల్లాకు మంజూరైన రోడ్లను 15 రోజుల్లో ప్రారంభించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. దేశంలోనే సాంస్కృతిక రాజధానిగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలని సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట సృజనాత్మకత సాంస్కృతిక సమితి చైర్పర్సన్ తేజస్వి పోడపాటి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 780 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: ఎక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి. फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
3: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
4: మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అజయ్ శృతి. మన స్టూడియోలో టైం 3:04 26 seconds దాటిపోయిందన్నమాట. సో రైట్ నౌ మనం ఉన్నాం సందడి సందడి గేమ్ షోలో. సో మరి ఏంటంటే, 7 ఏళ్ల క్రితం మీ వయసు 8 ఏళ్ళు అయితే 8 ఏళ్ల తర్వాత మీ వయసు ఎంత, అసలు ఏ రేంజ్ లో ట్రై చేస్తున్నారంటే, ఇక్కడ చాలా మెసేజెస్ వచ్చాయి ఈ గ్యాప్ లో కూడా నాకు. ఓకే సో మరి ఎవరు పంపించారు అంటే, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ హాయ్ అంటూ 20 అనే ఆన్సర్ అయితే వచ్చింది మనకి. ఓకే చిత్తూరు నుంచి పేరైతే లేదు మరి. ఓకే సో మరి రాంగ్ ఆన్సర్ అదైతే. నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న. ఓకే విజయవాడ రేడియో రావట్లేదు అని మెసేజ్. నెక్స్ట్ విజయవాడ తిరు 15 ఇయర్స్ అంటూ పంపించారు. అండ్ కుంచనపల్లి నుంచి శ్రీనివాసరావు గారు, సురేష్ ఆన్సర్ 8 అంటున్నారు. దీపిక హైదరాబాద్ నుంచి 24 to 25 ఇయర్స్ అని పంపించారు. నెక్స్ట్ మెసేజ్ 16 ఇయర్స్ అంటూ నరేంద్ర బాబు కృష్ణలంక.
5: దిస్ ఇస్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్. Both houses of parliament have been adjourned for the day following opposition protest over various issues, including the NEET paper leak case. The Lok Sabha and Rajya Sabha faced 3 adjournments each due to the opposition uproar. When the Lok Sabha assembled for the day at 11 a.m, Speaker Om Birla tried to take up the question hour, but the opposition members raised the issue of the paper leak of the NEET examination. Mr. Birla urged the opposition to cooperate in running the house, but the opposition members continued with their protest, which led to a

SSW Music Composition Lo Kartik and Advaita Panna beautiful song at the 311 cross up 26 seconds mana time. So Marina get the messages chala uche kadar Veeresh Rajul Mandal nunchi exact ka right answer pamicharu and next message Avanigadda nunchi anamata. So JV Satyanarayan garu ఇంతకటి క్వశ్చన్ కి ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఓకే ఒకడు ఓకే సో రైట్ ఆన్సర్ అండ్ రాజోల్ నుంచి జయన్న మాత్రం 7 అంటున్నారు. 7 అయితే కాదు. సో మరి ఒక ఆస్ట్రోనాట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఎన్ని సూర్యోదయాలు చూస్తారు అన్నదానికి 7 ఆన్సర్ అయితే కాదనమాట. అండ్ నెక్స్ట్ గడ్డం అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. దర్శగిరి సంధ్య ప్రద్దుటూరు కడప జిల్లా నుంచి అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం లక్ష్మీదేవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి అండ్ మోహన్ రావు గారు లీలావతి హేమప్రియ అమృత కప్పలదొడ్డి నుంచి అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే హంపాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఆల్సో అనంతపురం నవ్యోదయ కాలనీ ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు వీళ్ళందరూ కూడా. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎంవి సుబ్బారావు గారు కొలనుకొండ నుంచి ఒకటి అంటున్నారు, ఒకటి కాదండి. నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పెద్దాపురం శెట్టిసూరి బాబు గారు రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడను నుంచి అండ్ ఆల్సో అక్కర్పాక నుంచి రమా గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అనంతపురం నుంచి మస్తాన్ అండ్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుధీకర్ కర్నూలు నుంచి, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ అనమాట. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి అండ్ కాళే శ్రీనివాసరావు గారు కోదాడు నుంచి గోపి గారు ఓకే పట్టి బండ్ల ఓకే నేను కరెక్ట్ గానే చదివాను అనుకుంటున్నా మీ ఊరి పేరు. యాక్చువల్ గా నాకు ఈ ఊరు అసలు ఐడియా లేదు. ఓకేనా, సో మీ స్మైల్ చాలా బాగుంది, నాకు ఆన్సర్ తెలియదు కానీ నా ఓ మై గాడ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే దామర్ల చినమస్తానరావు గారు, దామర్ల పెదమస్తానరావు గారు ఓకే ఈ రోజు మీ ప్రశ్నలు కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయండి అట. అరే రే ఆలోచిస్తే వచ్చేస్తుందండి. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడగమని మీరే అంటారు, అడిగితే ఇలా అంటారు. అచ్చచ్చో. ఎనీవేస్ నెక్స్ట్ జయసుందర్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు అనంతపురం ఎన్ఎంటీ నుంచి. ఓకే నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే రైట్ ఆన్సర్ ఎర్రమెల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ కామారెడ్డి జిల్లా మహమ్మద్ ఇనాయతుల్లా గారు రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. ఓకే ఆన్సర్ ఏంటి, సూర్యోదయం ఉండదేమో అని అనుకుంటున్నాను. అదెలా అండి, అదెలా అసలు పాసిబుల్? ఖచ్చితంగా ఉన్నాయి అండ్ ఒకటి కాదు ఇంకా చాలా చూస్తారు వాళ్ళు. సో అది ఎన్ని అని అడుగుతున్నాను నేను. అండ్ నెక్స్ట్ వీర కనకారావు గారు పార్వతి వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే వేదాంత జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. సూపర్ సూపర్ సూపర్ చాలా చాలా ఎక్స్ప్లెనేషన్తో సైతం పంపించేశారు రైట్ ఆన్సర్ మీదే. నెక్స్ట్ షబీనా 17 అంటున్నారు, నో రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చిల్క నారాయణ అనసూయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు ఓకే. సో అయ్యో బాబోయ్ ఈ ఆన్సర్లో ఎక్కడ నేను వెతుక్కోను రైట్ ఆన్సర్. ఓకే అమ్మాయ ఒక చోట నెంబర్ కనపడింది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ దీపిక హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూర్ రైట్ ఆన్సర్. అండ్ ఎస్ భీమేశ్వరరావు గారు పెడన నుంచి రెండు అంటున్నారు, రెండు కాదు. అండ్ అనంతనాగ్ ముద్దనూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూర్స్ కృష్ణ సంతోష్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే లవ్లీ ఎవర్ స్మైలింగ్ యాంకర్ కడప నుంచి మానస్ కుమార్ శ్రీలతాదేవి మహంత్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నంద్యాల పాషా. అరే రే చాలా దగ్గరగా వచ్చావు పాషా, ఇంకొకటే ఒకటి ఓకే. సో వచ్చేస్తుంది ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి హాయ్ హలో శృతి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. హలో అండి, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. కాస్త లేట్ అయ్యారు మీరు ఈరోజు, కొంచెం మెల్లగా పంపించారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ని. నెక్స్ట్ మెసేజ్ నాసిక వేణు దేశాయిపేట నుంచి ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుంచి దామల్లి చినమస్తానరావు ఇంకా పెదమస్తానరావు గారు రైట్ ఆన్సర్. ఇంకా ఇంకా ఇంకా చాలా చాలా మెసేజెస్ ఉన్నాయి. సో మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నారు, మనకి ఆస్ట్రోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఎన్ని సూర్యోదయాలు చూస్తారు ఒక రోజులో? ఓకే ఇది నా క్వశ్చన్, ఆన్సర్ తెలిస్తే పంపించేసేయండి. రైట్ నా మీ అందరి కోసం రంగరంగ వైభవంగా సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది. ఎంజాయ్ లిస్నింగ్.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మనము ఉన్నాం సందడి సందడి గేమ్ షోలో. మరి నేను అడిగిన క్వశ్చన్ కి నెక్స్ట్ ఆన్సర్ మనకి మంగళగిరి నుంచి దామర్ల చినిమాస్థానరావు గారు, దామర్ల పెదమస్థానరావు గారు పంపించారు రైట్ ఆన్సర్ ఎగ్జాక్ట్ గా. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగార్జున, ఇంకా లక్ష్మీ ప్రేమ్ వడియంపేట రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్. అండ్ మున్నమ్మ పెద్దపరియ అండ్ తిరుపతి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పులిపాటి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్, రవళి రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్ మహబూబ్ నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఈరోజు ఎగ్జామ్ పేపర్ కష్టంగా ఉంది మేడం అంట మోహన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కప్పల్ తోటి నుంచి పంపించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజీగా అడుగుతాను, ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ హంపాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. ఎంవీ సుబ్బారావు గారు కొలనుకొండ నుంచి రైట్ ఆన్సర్. అండ్ బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని 4 అంటున్నారు, 4 అయితే కాదండి రాంగ్ ఆన్సర్. పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ గడ్డం అంకయ్య గారు నెల్లూరు డిస్టిక్ నుంచి 2 అన్నారు, 2 కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ స్వప్న, ఓకే చాలా దగ్గరకు వచ్చేసా బట్ ఒకే ఒక్క నెంబర్ తేడా. ఓకేనా స్వప్న? నెక్స్ట్ మెసేజ్ ప్రమహయ్ గారు కర్నూలు నుంచి. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ వై గోపి గారు అనమాట, పాటిబండ్ల విలేజ్ అండ్ మా ఊరు పల్నాడు డిస్టిక్ పెద్దకూరపాడు మండలం అంటూ పంపించారు. ఓకే, వెరీ నైస్, థ్యాంక్ యూ అండి చెప్పినందుకు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ సులోచన కరీంనగర్ నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓంకార్ రమేష్ చందు ఫ్రమ్ మేడ్చల్ డిస్టిక్ట్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చెన్నై నుంచి రాజీ ఇంకా సాయిరామ్ రైట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. ఓకే, సో మరి ప్రస్తుతానికి వచ్చిన మెసేజెస్ అయితే ఇవి. సో ఇంతకీ ఆన్సర్ ఏంటంటే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఆస్ట్రోనాట్స్ ఒక రోజులో 16 సూర్యోదయాలు చూస్తారు, అదనమాట 16, 16 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో మరి అదే మ్యాటర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా, ఏది కొన్నా ఏది వాడినా ఇది ఫ్రీగా వస్తుందండి, కానీ దీన్ని ఎవ్వరు ఇష్టపడరు, ఏంటి?

మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి. 8662484 ఈ నెంబర్ అనమాట మన వాట్సాప్ నెంబర్. ఏది కొన్నా ఏది వాడినా ఇది ఫ్రీగా వస్తుంది, కానీ దీన్ని ఎవరు ఇష్టపడరు. ఏమై ఉండొచ్చు అది? ఓకే, రైట్. మీ అందరి కోసం నరసింహనాయుడు సినిమా నుంచి కాదు, నరసింహుడు సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. నరసింహుడు సినిమా నుంచి 331 క్రాస్ అప్ 47 సెకండ్స్. అండ్ నేను మీ ఆర్జే శృతి, అండ్ మనమున్నాం సండే సండే గేమ్ షోలో. అండ్ మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మరి నాకైతే ఫస్ట్ ఆన్సర్ కాదర్ వీరేష్ రాజోల్మండల నుంచి పంపించారు. యాక్చువల్గా వీరేష్ ఈ ఆన్సర్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా నేను ఒక ఆన్సర్ అనుకున్నాను, బట్ ఇక్కడ చాలా చాలా మంది వేరొక ఆన్సర్ కూడా పంపిస్తున్నారు. బంపర్ ఆఫర్లో వచ్చిందనమాట నాకు అది. యాక్చువల్గా ఈ రెండు కూడా కరెక్టే, అండ్ కంగ్రాచులేషన్స్, కరెక్ట్గానే పంపించారు మీరు. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి గీతారెడ్డి విసనపేట నుంచి స్క్రాచ్ కార్డు వస్తే హ్యాపీ ఫీల్ అవుతారు కానీ ఎవరైనా, మీరేమిటండి ఇష్టం లేదన్నట్టు చెప్పారు. నెక్స్ట్ బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కూడా రైట్ ఆన్సర్. గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు రైట్ ఆన్సర్. అండ్ డి వెంకటేశ్వరరావు గారు మారుతి టౌన్షిప్ నంద్యాల్ ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్ భీమేశ్వరరావు గారు పెడర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దశగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్. వేదాంత జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. తేజు గారు నా ఆన్సర్ రాంగ్ ఏమో శృతిజీ. ఏంటిది ఏమిటిది, నేను తేజునా శృతినా అండి? ఓకే సో నిద్ర ఇంకా కలలు అంటున్నారు, అస్సలు కాదండి. అండ్ నెక్స్ట్ జేవి సత్యనారాయణ గారు అవనిగడ్డ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడన్ నుంచి, అండ్ హంపాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ తిరుపతి నుంచి ఓకే గౌరీ. అండ్ ఆల్సో మంగళగిరి నుంచి దామల్ల చినమస్తానరావు గారు, పెదమస్తానరావు గారు, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి, అండ్ సీతారామాంజనేయులు గారు తమ్మవరం నుంచి, అండ్ ఐ మీన్ తమ్మవరం పోస్ట్ పాల్నాడు డిస్టిక్ట్ పెదకూరుపాడు మండల్ నుంచి అనమాట. యాక్చువల్గా నెక్స్ట్ మెసేజ్ ఓకే వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ప్రోగ్రామ్ సూపర్ అని చెప్పేసి బి రాంబాబు గారు, టైలర్ కమల, మానస, రచన, ఉదయ్ తేజ్ ఫ్రమ్ బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ట్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో మున్నమ్మ ఇంకా పెద్దపరియ తిరుపతి జిల్లా నుంచి ఓకే మీరు అలా వెళ్ళారా, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే శృతి గారు స్వప్న పంపించారనమాట, పేపర్ రాట్ స్టిక్కర్ అండి అట, ఇజయ్యో అది కాదు. అండ్ నెక్స్ట్ రమాదేవి ఇసుకపల్లి నుంచి హాయ్ శృతి గారు అంటూ పంపించారనమాట రైట్ ఆన్సర్. హాయ్ అండి రమాదేవి గారు. అండ్ నెక్స్ట్ సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే పార్ష డిలీట్ చేసేసి రావట్లేదా ఆన్సర్ రావట్లేదా. అండ్ నెక్స్ట్ బంగారాజు గారు ఆదోన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు అనుకుంటున్నా అంటూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజీ సాయిరామ్ చెన్నై నుంచి చిల్లర ఎవరికండి ఇష్టం ఉండదు, అండ్ చిల్లర్తో చాలా పని ఉంటుంది యాక్చువల్గా. సో మనకి రైత్ బజార్ అట్లా వెళ్ళినప్పుడు చేంజ్ చాలా అవసరం కదా. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి బుర్హరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. జోగానంద్రకాల్ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపోలే ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలాది మాధవరావు గారు పెద్దమోదకపల్లి నుంచి, ఓకే గుడ్ ఈవినింగ్ మై ఎఫ్ఎం లిజనర్స్ అంటూ విషెస్ పంపించారు. ఓకే సో మరి నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట ఓకే రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకట లక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి ఏంటి మర్యాద పూర్వక స్వాగతం, ఇదెవరికండి ఇష్టం ఉండదు, చక్కగా మంచి వెల్కమింగ్ ఉంటే. అయ్యో నేనేమంటున్నా అంటే ఏది కొన్నా ఏది వాడినా మనకి ఫ్రీగా వస్తుంది, దీన్ని మనం ఇష్టపడం అంటున్నా, అదనమాట నా క్వశ్చన్. ఓకే జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఓకే సో మరి ఎవరంటే ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మహబూబ్ నగర్ నుంచి ఉపేంద్ర ఓకే సో ఒక రకంగా రైట్ ఆన్సర్ ఏమో మరి ఇది, ప్యాకింగ్ బాక్స్ అన్నారు మీరు, బాక్స్ కొంచెం ఆలోచించాల్సిన విషయం అనమాట. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ ఇంకా శ్యామల ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. ఓకే సో మరి ఇంతకీ మ్యాటర్ ఏంటంటే చాలా మంది ప్లాస్టిక్ కవర్ అన్నారు. ఎస్ ఎగ్జాక్ట్లీ ప్లాస్టిక్ కవర్ మనం ఇష్టపడకూడదు, ఇష్టపడం కాదు ఇష్టపడకూడదు యాక్చువల్గా. సో ప్లాస్టిక్ని వీలైన

అవాయిడ్ చేయండి. సో మరి యాక్చువల్ ఆన్సర్ ఏంటంటే, ఏది కొన్నా ఏది వాడినా ఇది ఫ్రీగా వస్తుంది, ఇది మనకి ఇష్ట ఉండదు అనే దానికి ఆన్సర్ బిల్ అనమాట. ఓకే, బిల్ అది మ్యాటర్. ఓకే, ఇంతకు అందుకే ప్యాకింగ్ బాక్స్ అంటే నేను కొంచెం ఆగిపోయాను అక్కడ, ఎందుకంటే మనకి అట్టతో వచ్చిన బాక్స్ అయితే దానికి ఏమి ప్రాబ్లం లేదు కాబట్టి. ఎనీవేస్, మరి నెక్స్ట్ క్వశ్చన్ లో కూడా వెళ్ళిపోతాను. శృతి మార్క్ క్వశ్చన్, పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్. ఓకేనా? సో మరి ఏంటంటే మ్యాటర్, ఈ రోజు మనకి వరల్డ్ జంక్ ఫుడ్ డే కదా, సో దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతా. ఊ కొడతావా ఊహు అంటావా అని ఒక పార్క్ ఉందనమాట. ఊ కొడతావా ఊహు అంటావా అని పార్క్ ఏంటండి? డిఫరెంట్ డిఫరెంట్ హోటల్ పేర్లు పెట్టుకున్నప్పుడు మనం పార్కులు పెట్టుకోకూడదే ఏమిటి? సో మన పార్క్ కదే ఇవాళ పేరు. సో అక్కడ బెంచ్ మీద ఎప్పట్లాగానే 5 ప్లేసులు ఉన్నాయి. ఆ 5 ప్లేసుల్లో 4 ప్లేసుల్లో స్నాక్ ఐటమ్స్ ని పెట్టాం. మనం చిరుతిండ్లు తింటాం కదా, ఆ చిరుతిండ్లను పెట్టాం అనమాట. కానీ 5వ ప్లేస్లో ఎలాంటిది పెట్టలేదు. అయితే ఆ ప్లేస్ కోసం 2 చిరుతిండ్లు పోట్లాడుకుంటున్నాయి. అవి ఏంటనేది నేను చెప్తాను. సో అక్కడ ఏది ఉంచాలనేది మీరు ఆలోచించి నాకు చెప్పండి. నేను ఏదైనా ఇలా ఒక పార్క్ బెంచ్ ప్లేసులు అన్నాను అంటే అక్కడ ఖచ్చితంగా ఒక చిన్న లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ని కనిపెట్టి మాత్రమే మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా? సో మరి ఎప్పటిలాగానే మన బెంచ్ మీద ఉన్న 5 ప్లేసుల్లో మొదటి 4 ప్లేసుల్లో ఏమున్నాయంటే, 1వ ప్లేస్లో ఒక పెద్ద సైజ్ పిజ్జా ఉంది, 2వ ప్లేస్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, 3వ ప్లేస్లో బర్గర్ ఉంది, 4వ ప్లేస్లో నూడిల్స్ ఉన్నాయి. మరి 5వ ప్లేస్లో ఖాళీగా ఉందనమాట. సో అక్కడ 2 ఉన్నాయన్నమాట ఆ పక్కనే. ఆ 2 ఏంటంటే, ఒకటి పాప్కార్న్, ఒకటి పుల్లైస్. ఓకే, పాప్కార్న్ అండ్ ఐస్ క్రీమ్ స్టిక్, పుల్లైస్ అనమాట. సో ఈ పాప్కార్న్ ఉంచాలా 5వ ప్లేస్లో, లేకపోతే ఆ పుల్లైస్ని పెట్టాలా? మీరు ఆలోచించి నాకు చెప్పండి. సో ఇవన్నీ కూడా ఒక లిస్ట్ ప్రకారం కూర్చున్నాయి. సో ఆ లిస్ట్ ఏంటో గమనించి మీరు నాకు ఆన్సర్ పంపించండి. ఓకేనా? సో మళ్ళీ ఇంకొకసారి చెప్పేస్తున్నా, మొదటి ప్లేస్లో పెద్ద సైజ్ పిజ్జా ఉంది, 2వ ప్లేస్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, 3వ ప్లేస్లో బర్గర్ ఉంది, 4వ ప్లేస్లో నూడిల్స్ ఉన్నాయి, 5వ ప్లేస్లో ఏమీ లేదు. అక్కడ పాప్కార్న్ ఉండాలా లేకపోతే పుల్లైస్ ఉండాలా? మీరు ఆలోచించి నాకు ఎస్ఎంఎస్ పంపించేసేయండి. ఎస్ఎంఎస్ కాదు, ఐ మీన్ మెసేజ్ పంపించండి. రైట్ నో మీ అందరి కోసం అటక్ మటక్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, లైలా సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టిచ్ యూ ఉంటుంది.

నైనా సినిమా నుంచి టైటిల్ సాంగ్ ఇది వినేశారు కదా. సో మరి నెక్స్ట్ మనకి ఆన్సర్ అయితే వచ్చేసింది కాదు, ఏమని వచ్చిందంటే యాక్చువల్గా గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, మీ యాంకరింగ్ వెరీ గుడ్, వాయిస్ ఈజ్ సో లవ్లీ అంటూ వచ్చేసింది అనమాట. డి వెంకటేశ్వరరావు గారు నంద్యాల నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ ఆన్సర్ కూడా రైట్ ఆన్సర్. ఓకే, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్, కనకారావు గారు పెడన్ నుంచి పాప్కార్న్ అంటున్నారు, నంద్యాల నుంచి పార్ష ఐస్ క్రీమ్ అంటున్నారు, జాన్సన్ విజయవాడ నుంచి ఐస్ అంటున్నారు. నెక్స్ట్ బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం పాప్కార్న్ కే ఓటేశారు. నెక్స్ట్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి పాప్కార్న్ అంటున్నారు. అండ్ రాజోల్ నుంచి జయన్న కూడా పాప్కార్న్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి కూడా సేమ్ ఆన్సర్. నెక్స్ట్ నరసింహారావు గారు సర్వారం గ్రామం, ఓకే ఐస్ అంటున్నారు. నెక్స్ట్ ఉపేంద్ర గారు మాత్రం పాప్కార్న్ అంటున్నారు అనమాట. అండ్ సేమ్ ఆన్సర్ తోటి మనకి దర్శగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ సాయి కుమారి ఫ్రమ్ రమానగర్, రామనగర్ అయి ఉండొచ్చు బహుశా, రామనగర్ ఐస్ అంటున్నారు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్, దీపిక హైదరాబాద్ నుంచి పాప్కార్న్ కే నా ఓటు. ఓకే నెక్స్ట్ మెసేజ్, ఐస్ అనుకుంటున్నాము అంటూ మెసేజ్ చేశారు నేతాజీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మనకి సత్యవేడి నుంచి. అండ్ అన్నిటికన్నా చిన్నది పుల్ ఐస్ కాబట్టి ఆర్డర్ ప్రకారం పుల్ ఐస్ ఉండాలి అంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. కోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి పాప్కార్న్ అంటున్నారు. నెక్స్ట్ మెసేజ్, కేదరి వీరేష్ పుల్ ఐస్ అంటున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి ఇంకా రామ్ చరణ్, ఓకే పాప్కార్న్ ఉండాలి అక్కడ అంటున్నారు. నెక్స్ట్ ఎస్ భీమేశ్వరరావు గారు పెడర్ నుంచి కూడా సేమ్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుంచి కూడా సేమ్ ఆన్సర్. అండ్ జానకి శ్రీనివాస్, వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి, అన్ని నమిలి తినేవి అని ఊహించి ఐస్ క్రీమ్ కాదని పాప్కార్న్ అయి ఉంటుందని నా ఆన్సర్. దేవుడా, అసలు నేను కూడా ఈ వేలో ఆలోచించలేదు జానకి శ్రీనివాస్ గారు, మీరు సూపర్ అండి. అసలు నేను ఇచ్చిన లాజిక్ అది కాదు, కానీ మీరు చెప్పిన లాజిక్ నాకు భలే నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఒక డిఫరెంట్గా ఆలోచించారు మీరు. అండ్ నెక్స్ట్ మెసేజ్, భూదాన్ పోచంపల్లి నుంచి భోగమార్కండయ్య అనిత పాప్కార్న్ అంటున్నారు. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య పులా ఈస్కే ఓట్. నెక్స్ట్ కాళీ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కూడా ఐస్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ శ్రీరామంజనేయులు ఏమంటున్నారు పాల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి, ఓకే పాప్కార్న్ ఎందుకంటే ఇది అందరికీ నచ్చే చిరుతిండి. అవునా, ఐస్ నచ్చదంటారా, పుల్ ఐస్ అది కూడా, ఓ మై గుడ్నెస్. నెక్స్ట్ వై గోపి ఐస్ మేడం అంటే మెసేజ్ చేశారు. పెడితే జోగానందరావు కాలేజ్ అప్పుల రాజు గారు పాప్కార్న్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఫుల్ ఐస్ ఎందుకంటే హాట్ ఐటమ్స్ తిన్న తర్వాత ఐస్ తింటారట. ఓంకార్ రమేష్ చందు మేడ్చల్ డిస్ట్రిక్ట్. నేను ఆర్డర్ ప్రకారం అన్న దాన్ని బట్టి మీరు ఆలోచించి ఇది పంపించారు కదా. ఓకే ఓకే ఓకే, బాగుంది. నా లాజిక్ ఇది కాదు, కానీ మీ లాజిక్ కూడా నాకు నచ్చింది యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి పాప్కార్న్ అనుకుంటా మేడం అంటున్నారు. నెక్స్ట్ గడ్డం అంకయ్య గారు ఐస్ క్రీమ్ అంటున్నారు. నెక్స్ట్ సేమ్ ఆన్సర్ తోటి దామర్ల చిన్నమస్తానరావు గారు పెద్దమస్తానరావు గారు మంగళగిరి నుంచి మెసేజ్ చేశారు. తేజు గారు కాదండి, నేను శృతి. ఓకే నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ పాప్కార్న్, ఎందుకంటే ఇది ఫాస్ట్ ఫుడ్ లేదా స్నాక్, పుల్ ఐస్ అనేది చల్లటి తినుబండారమాట. ఆహా ఓకే. నెక్స్ట్ మెసేజ్, హంపాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పాప్కార్న్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ సేమ్ ఆన్సర్ తోటి పాలెంపోలే ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్. అండ్ నెక్స్ట్ మేడం నా ఓటు పుల్ ఐస్కే అంటున్నారు ఎవరింతకీ, వివి రెడ్డి గారు. ఓకే నెక్స్ట్ మెసేజ్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి అనమాట, బిజిలీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మేము కూడా పాప్కార్న్కే ఓట్ అంటున్నారు. నెక్స్ట్ పుల్లైజ్ అన్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. అండ్ సేమ్ ఆన్సర్ తోటి చిలక నారాయణ గారు నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ బంగారాజు గారు ఆదోన్ నుంచి పుల్లైజ్, ప్రోగ్రామ్ ఫుల్ జోరుగా ఉంది శృతి గారు, స్పెషల్గా మీ వాయిస్ సూపర్ మేడం అంటూ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నర్సన్న ఇంకా శివగంగా ఐస్ అంటున్నారు. అండ్ నెక్స్ట్

పాప్కార్న్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా. నాకు ఇది ఎలా ఉందంటే, వన్ వెంటనే టూ, నెక్స్ట్ మళ్ళీ వన్, నెక్స్ట్ టూ, ఇలా అదొకటి ఇదొకటి అదొకటి ఇదొకటి 50% 50-50 వస్తున్నాయి అనమాట. అంతా కూల్ డ్రింక్ట అది సరిపోయింది. గీతారెడ్డి గారు విసన్నపేట నుంచి. ఇది ఎక్కడండి ఇచ్చా నేను ఆప్షన్లో? నేను ఇచ్చింది పుల్లైస్ ఒకటి, పాప్కార్న్ ఒకటి. మీరు వేదే ఏదో తెచ్చుకుని దాన్ని తీసుకొచ్చి నా ప్లేస్లో పెడతానంటే ఎలా? హౌ హౌ? నెక్స్ట్ జాప భూమేశ్వర్, భూలక్ష్మి వెల్లుల నుంచి పాప్కార్న్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మోహన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, కప్పలదొడ్డ నుంచి. ఓకే, పాప్కార్న్. నెక్స్ట్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, కూడా సేమ్ ఆన్సర్, పాప్కార్న్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, రామలకోట నుంచి పాప్కార్న్. KO2 విజయవాడ తిరు పిజాట అది ఫస్ట్ ప్లేస్ లో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఫిఫ్త్ ప్లేస్ లో కూజోబెట్టేసేయండి తీరు, ఫన్ అయిపోతుంది. అజ్జో, మీరు అసలు క్వశ్చనే వినలేదని నాకు డౌట్ గా ఉంది. నెక్స్ట్ కాజగ్రామ నుంచి నందం జగదీశ్వరరావు గారు లక్ష్మీ పాప్కార్న్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ అన్ని తిన్నాక వాటర్ తాగాలి కాబట్టి ఐస్ అంటూ లక్ష్మి ఫ్రమ్ గుంటూరు మెసేజ్ చేశారు. ఐస్ ఎప్పుడంటే వాటర్ అయింది. సో మనకి దాహం వేసినప్పుడల్లా ఐస్ క్రీమ్ తింటే సరిపోతుంది అంటారు, అంతే కదా. ఓకే, నెక్స్ట్ భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి కూడా ఐస్ అని పంపించేశారు. లతా ఫ్రమ్ ఉయ్యూరు, పుల్లైస్ మేడం అంటూ మెసేజ్ చేశారు. నాకు ఇది నాకు ఆర్డర్ చేసినట్టు అనిపిస్తుంది, అందరూ కూడా పుల్లైస్ పాప్కార్న్ అని. నేను అమ్ముతున్నట్టు కాసేపు, మీరు కొంటున్నట్టు కాసేపు అనిపిస్తుంది. ఓకే, ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి చాలా, బట్ నేను ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను, ఆలోచించి ఆన్సర్ పంపించండి. ఓకే, మన పార్క్కి ఊ కొడతావా ఊహు అంటావా అని పేరు పెట్టుకున్నాం అనమాట ఈరోజు. సో ఆ పార్క్లో 5 ప్లేసెస్లో ఉన్నాయన్నమాట, ఒక బెంచ్ మీద 5 రకాల స్నాక్ ఐటమ్స్ ఉండాలి యాక్చువల్గా. కానీ ఏమైందంటే 5వ ప్లేస్లో ఎప్పటిలాగానే లేదు. సో మొదటి 4 ప్లేసుల్లో ఫస్ట్ ప్లేస్లో ఒక పెద్ద సైజ్ పిజ్జా ఉంది, 2వ ప్లేస్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, 3వ ప్లేస్లో బర్గర్ ఉంది, 4వ ప్లేస్లో నూడిల్స్ ఉన్నాయి, 5వ ప్లేస్లోకి 2 స్నాక్ ఐటమ్స్, 2 తినుబండారాలు కొట్టుకుంటున్నాయి అన్నమాట, ఒకటి పాప్కార్న్ ఒకటి పుల్లైస్. ఈ రెండిట్లో ఏది అక్కడ ఉంచాలి? సో యాక్చువల్గా మీరు కనుక మన లిస్ట్ చూస్తే అంత ఒక పద్ధతి ప్రకారం కూర్చున్నాయి. సో ఆ పద్ధతిని గమనించి మీరు ఆన్సర్ పంపించాలి మనకి. ఓకే, సో రైట్ నా మీ అందరి కోసం యానిమల్ సినిమా నుంచి నా ఫేవరెట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

3:53 క్రాస్ అయిపోయి 52 సెకండ్స్ అయిపోయింది మన సందడే సందడి షో టైమ్. సో మరి నెక్స్ట్ మెసేజ్ లతా ఫ్రమ్ ఉయ్యూర్ పుల్లాయిస్ మ్యామ్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఓకే, సో ఎవరండి, ఐస్ క్యాండీ ఒక స్వీట్ ఐటమ్, మిగతావన్నీ హెవీ ఫుడ్స్ కదా అంటూ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి ఒక లాజిక్ పంపించారు మనకి. ఓకే, నంద్యాల నుంచి పాష ఐస్ క్రీమ్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ పుల్లాయిస్ అంటూ ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్. అండ్ నెక్స్ట్ పాప్కార్న్ అంటూ పల్లీలు ఎక్కడ ఇచ్చానండి నేను, పెదకాకా నుంచి పద్మగారు పల్లీలు అయితే ఇవ్వలేదు, పాప్కార్న్ అయితే ఇచ్చాను డెఫినెట్ గా. సో పాప్కార్న్ అని మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, భాస్కర్ పెడన్ నుంచి కూల్ డ్రింక్, అజ్జో కూల్ డ్రింక్ అనేది లేదు. ఎనీవేస్ రమాదేవి గారు ఇసుకపల్లి నుంచి పుల్లైజ్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ వెంకటేష్ కర్నూలు నుంచి ఐస్ అంటూ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాప్కార్న్ అంటున్నారు మోహన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వెంకట సుబ్బారావు గారు కొలనకొండ నుంచి కూడా సేమ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, మేడం మీరు పిజ్జా పెద్ద సైజు అని రెండుసార్లు అన్నారంటే లాస్ట్ చిన్నదే అనే లాజిక్ తో పుల్లైస్ అని పెట్టాను అని పంపించారు. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కూడా పాప్కార్న్ అంటున్నారు. అండ్ సేమ్ ఆన్సర్ పద్మజ గారు వేమూరు నుంచి పంపించారు. అక్కర్పాక నుంచి రమా సుధాకర్, అక్కడ ఉన్నవన్నీ ఒకే జాతికి చెందినలానే ఉన్నాయి కాబట్టి ఫిఫ్త్ ప్లేస్ లో ఐస్ ఉంచితే బాగుంటుంది అంటున్నారు. ఓకే జాతి దేవుడా, మీరందరికీ నవ్విస్తూ ప్రోగ్రామ్ అంటే ఇలా ఉండాలనిపి. థ్యాంక్ యూ సో మచ్ అండి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కూడా పాప్కార్న్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాప్కార్న్ అన్నారు. అండ్ నెక్స్ట్ హలో అమ్మాయి గారు అంటూ ఐస్ అని చెప్పేసి కున్నూతల సునీల్ పంపించారు అనమాట అన్నమయ్య జిల్లా నుంచి. ఓకే అమ్మయ్య, మొత్తానికి అన్ని అయిపోయినాయి, నాకు చాలా చాలా చాలా క్యాలరీస్ వచ్చేసాయి అనిపిస్తోంది దెబ్బకి ఇన్ని మెసేజ్లతోటి. ఎనీవేస్ ఈ రోజు మన పార్క్ లాజిక్ ఏంటంటే క్యాలరీస్ అనమాట. సో బిగ్ సైజ్ క్యాలరీస్, బిగ్ సైజ్ పిజ్జాలో 2000 క్యాలరీస్ ఉంటాయి. అండ్ తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ క్యాలరీస్ వచ్చేసి 510 కాలరీలు వచ్చేస్తాయి ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే. అండ్ బర్గర్ తింటే 500 మాత్రమే. అండ్ నెక్స్ట్ నూడిల్స్ 380. ఆ లెక్కలో చూసుకుంటే పాప్కార్న్ తింటే 90 వస్తాయి, ఐస్ క్రీమ్ పుల్ ఐస్ కొనుక తింటే 140 క్యాలరీలు అనమాట. సో ఆ లెక్కలో మనకి పుల్ ఐస్

ఇంకా వస్తుంది. ఓకేనా? ఎందుకంటే పెద్దదాని నుంచి అలా చిన్నదానికి అవరోహణ క్రమం అంటారు కదా, అది ఆ పద్ధతిని పాటించి వచ్చిందనమాట ఇవాళ మన పార్క్. ఓకే, ఊ కొడతావా ఊహు అంటావా? ఇప్పుడు చెప్పండి, ఊహు కొడతారా ఊహు కొడతారా, అది మ్యాటర్. ఓకేనా? సో పుల్లా ఇస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ తర్వాత వచ్చేది ఆటోమేటిక్గా పాప్కార్న్, సిక్స్త్ ప్లేస్ కనుకుంటే. ఎనీవేస్, సో అదనమాట మ్యాటర్. బాగుంది కదా? సో ఈ పార్క్ని కొంచెం అలా అలా అవాయిడ్ చేసేసి హెల్దీ ఫుడ్ని కొంచెం ట్రై చేయండి. ఓకేనా? చెప్పాను కదా ఇంతాక మనకి అప్పటికప్పుడు ఆ టైంలో థకీ మన హ్యాపీనెస్ వస్తుంది, మన హ్యాపీగా అనిపిస్తుంది మన స్టమక్కి కూడా. కానీ లాంగ్ రన్లో, లాంగ్ టర్మ్లో మనకి ఎప్పటికైనా సరే హ్యాపీగా ఉంచేది మాత్రం హెల్దీ ఫుడ్డే. సో ఎప్పుడైనా తినండి, అస్సలు తినద్దు అని నేను అనట్లేదు, తినండి బట్ హెల్దీగా కొంచెం కొంచెంగా. ఓకేనా? ఎంజాయ్ చేసేలాగా మాత్రమే తినండి, అదే పనిగా తినద్దు, జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఓకే, సో రైట్ నా సాంగ్ అయితే ప్లే చేయాలనుకున్నా బట్ టైం అయితే ఎక్కువ లేదు కాబట్టి ఒక చిన్న బ్రేక్ తీసేసుకుందాం. ఎగ్జాక్ట్గా మళ్ళీ వివిధాలో కలుసుకుందాం. మరి ఈ రోజు వివిధాలో స్పెషల్ ఏంటి ఆలోచిస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
2: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
4: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
2: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
4: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
2: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
4: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:00 రీచ్ అయిపోతుంది. మరికొద్దిసేపట్లో ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చలు జరిగేలా విపక్షాలు సహకరించాలని, రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు కానీ దేశ భవిష్యత్తు, యువత సంక్షేమం కోసం కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఎంపీలందరిపై ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. నీట్ పేపర్ లీక్ ఘోర పాపమని, ఇలాంటివి మళ్లీ జరగకూడదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. బాధ్యులకు కఠిన శిక్ష విధించాలని, ఇలాంటి లీక్లను నివారించడం జాతీయ బాధ్యత అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ది సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. మన ఇల్లు మన లోకేష్ పేరుతో మంగళగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మంత్రి లోకేష్ చేతుల మీదుగా 3,000 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. మునికోడల నమూనాతో మిగిలిన పుష్కర పంచాయతీలను తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలని మోడల్ పుష్కర పంచాయతీగా తీర్చిదిద్దేందుకు 7 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టారు. రిజిస్టేషన్ కార్యాలయాల్లో సామాన్యుల ఇబ్బందులు తొలగించేవే రిజిస్టేషన్ సేవా కేంద్రాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. ఇవి ప్రజలకు మేలు చేసేవే తప్ప ఏ

ఒక్కరికి నష్టం చేయవని మంత్రి స్పష్టం చేశారు. ముడి పొగాకుపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని తగ్గించాలని రాష్ట మంత్రులు, ఎంపీలు కేంద్రాన్ని కోరారు. రాష్ట మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టుపాటి రవి, డోలాశ్రీ బాల వీరేంద్రనాయ స్వామి కూటమి ఎంపీలతో కలిసి ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలిశారు. ముడి పొగాకుపై ప్రస్తుతం అమల్లో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. రాష్టంలో లాజిస్టిక్స్ వ్యయం అంచనాపై అధ్యయనం చేసేందుకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ సంస్థకు అనుమతించినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. దీనికి 4 నెలల కాలపరిమితి నిర్దేశించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదాయ పన్ను వసూళ్ల లక్ష్యం 1.42 లక్షల కోట్ల రూపాయలుగా పెట్టుకున్నామని, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు పన్ను వసూళ్లలో 2 రాష్ట్రాల్లో 19.47% వృద్ది సాధించామని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేష్ బత్తిని పేర్కొన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఏడాది ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. లోకమాన్య తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా 1వ తేదీన పూణేలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: विविध भारती एफएम 101.3
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 4:03 అయిపోయి 57 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మనం ఎంటర్ అయ్యాం వివిధ ప్రోగ్రామ్ లోకి. సో మరి ఈ రోజు వివిధాలో స్పెషల్ లిరిసిస్ట్ స్పెషల్ అనమాట. సో మీకోసం సిరిపేనెల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాం. ఫస్ట్ అంతం సినిమా నుంచి ఎస్పీ బాలు గారు పాడిన ఈ ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే వింటూ ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్డ్.

ఏప్రిల్ ఒకటి విడుదల మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. మరి ఈ లవ్లీ సాంగ్ ఎస్పి బాలు గారు అండ్ చిత్ర పాడిన మను అండ్ చిత్ర పాడిన పాట అనమాట. సో మరి లవ్లీ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 4:15 క్రాస్ అయిపోయి 29 సెకండ్స్ అయిపోయింది. మరి ఈ రోజు వెబిధాలో సిరివెన్ల సీతారామ శాస్త్రి గారి బ్యూటిఫుల్ లిరిక్స్ అయితే వింటున్నారు. మరి నెక్స్ట్ ఆపద్ బాంధవుడు సినిమా నుంచి అయితే సాంగ్ వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.

బొంబాయి ప్రీడు మూవీ నుంచి ఎస్పీ బాలు గారు అండ్ ప్రతిమారావు పాడిన సాంగ్ అయితే వినేశారు. సిరివెల్ల గారు లిరిక్. సో మరి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత స్టూడియోలో టైం 4:26 క్రాస్ అయిపోయి 45 seconds అయిపోయింది అండ్ మనమున్నాం వివిధ ప్రోగ్రామ్ లో. ఈ రోజు లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ అయితే ధర్మక్షేత్రం సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను ఎస్పీ బాలు గారు అండ్ ఎస్ జానకి పాడిన పాట. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

గాయం సినిమాలో నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మన చిత్ర గారు పాడిన పాట. సో అలుపన్నది ఉందా ఎగిరే అలకు, అసలు ఎంత అర్థమైన పాట కదా ఇది. సో ప్రేమకి జీవితానికి ఒక అందమైన ఎగ్జాంపుల్ గా మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు. మరి ఈ సాహిత్యం వల్లే ఈ పాట ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ గా అనిపిస్తుంది. సో మరి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నారు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాటలు. నెక్స్ట్ అయితే గోల్కొండ హై స్కూల్ మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. సో శ్రీకృష్ణ అండ్ గీతా మాదిరి పాడిన పాట, ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

నిజంగా 96లో వచ్చిందండి ఈ సినిమా. అసలు అప్పటి నుంచి 30 సంవత్సరాలు అయినా కూడా స్టిల్ బీట్స్ ఇన్ అవర్ హార్ట్స్ అని చెప్పొచ్చు. ఏముంది కదా అసలు, అది మన సిరివెల్ల గారి పాట మహిమ, ఆ రాసే పెన్నులోని మహిమ అనమాట. అండ్ లవ్లీ లవ్లీ సాంగ్స్ అయితే విని ఎంజాయ్ చేశారు కదా. మరి ఇంకా బోలెడన్ని పాటలు, బట్ అవన్నీ నేను జస్ట్ 50 మినిట్స్లో వేయలేను కదా. సో ఎనీవేస్, మొత్తానికైతే ప్రయత్నం అయితే చేశాను మిమ్మల్ని అలా అలా ఎంజాయ్ చేయించడానికి. బట్ రైట్ నౌ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ 4:50 అయిపోయింది కాబట్టి మీ శృతి టాటా బాబీ చెప్పేసి టైం కూడా అయిపోయింది. అండ్ ఆర్జు చేతన్ వెన్నెల ప్రోగ్రామ్ తో రెడీగా ఉన్నారు. సో మరి నేనైతే బాబీ చెప్పేసిన, మళ్ళీ మనం త్వరలోనే కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3. దిస్ ఈజ్ ఆర్జు శృతి సైనింగ్ ఆఫ్.

Hi dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. చిన్న చిన్న నీటి బిందువులు కలిసి ఒక పెద్ద సముద్రాన్ని తయారు చేస్తాయి అనే ప్రసిద్ధి నానుడింది. అంటే అర్థం, మీరు కొద్ది సమయంలో చిన్న మొత్తంలో మొదలుపెట్టి దీర్ఘకాలం ఒక పెద్ద మొత్తాన్ని ఆదా చేయొచ్చు. ఆదాయాన్ని ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించేవారు బాగా పొదుపు చేయగలరు. మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది విషయం కాదు, ఎక్కువ ఇబ్బంది పడకుండా ఎంత ఆదా చేస్తున్నారనేదే లెక్క. ఏదైనా సరే, ముందు ఒక బడ్జెట్ తయారు చేసుకొని ఖర్చుల ప్రణాళిక వేసుకొని ఒక డైరీని ఏర్పాటు చేసుకోవాలి. మీరు దీనికి సంబంధించి సాంకేతిక పరమైన ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అది మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. మనం సాధారణంగా చిన్న చిన్న ఖర్చులను లెక్క చేయము, కానీ చివరకు అవి కొంతకాలానికి పెద్ద మొత్తమయ్యి ఇబ్బంది పెడతాయి. ఇక్కడ మీరు పట్టించుకోకుండా ఉండకూడని కొన్ని డబ్బు ఆదా చేసే సలహాలు మీకోసమే చేతంతో వెన్నెల ప్రోగ్రాంలో. ఫస్ట్, కిరాణా బడ్జెట్ వేసుకుందామండి. మనము మీకు కావాల్సిన సరుకుల జాబితాను తయారు చేసుకుని బడ్జెట్ వేసుకోండి, లేదా మీరు చివరకు అవసరం లేని వస్తువులు కూడా కొంటారు. ఒక జాబితా తయారు చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది, దానివల్ల అవసరం లేని వస్తువులను కొనకుండా ఉండొచ్చు. పండుగ సీజన్లో లేదా అతిథులను ఆహ్వానించినప్పుడు ఒక జాబితాను పరిగణనలోకి తీసుకోవాలి, దాని ప్రకారమే కొనుగోళ్లు చేయడం మంచిది. ఆన్లైన్ విడిగా కొనే వాటితో కంపేర్ చేసుకోండి. మీరు ఆన్లైన్ లేదా విడిగా కొనే వాటికి కొంత తేడా ఉంటుంది. మీరు కొనాలి అనుకునే వస్తువులను ఏవైనా ఎక్కువ తగ్గింపు ధరలు ఉన్నాయేమో పోల్చుకొని చూసుకోండి. అంతేకాకుండా, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మొబైల్ కొనాలనుకుంటే ఒక ధర మాత్రమే కాకుండా ఆన్లైన్లో రివ్యూ కూడా చూడండి. ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆన్లైన్లో అప్పుడప్పుడు ఆఫర్లు వస్తూ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకోండి.

మీరు మెడిసిన్స్ కొనేటప్పుడు మీ బిల్పై డిస్కౌంట్ వచ్చే ఫార్మసీ దుకాణాలలో కొనుగోలు చేయండి. ఈ ఫార్మసీలలో కొనుగోలు చేయడం వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే, మీ మందులను ట్రాక్ చేసుకోవచ్చు, మీకు అవసరమైన జాబితాని డౌన్లోడ్ చేసుకోవచ్చు, వారు మీకు ఒక లాగిన్ ఐడి ఇస్తారు. అంతేకాకుండా ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కూడా ఇది కొంతమంది కార్పొరేట్ ఉద్యోగులకు అవసరమవుతుంది. ఇకపోతే ఎంటర్టైన్మెంట్కి వచ్చేదానికి ఇంకొక షెడ్యూల్ వేసుకోవాలి. నిజంగా విశ్రాంతి కావాలంటే డిన్నర్ లేదా మూవీకి వెళ్ళాలి అనుకుంటే గాబరా పడి వెళ్ళవద్దు. ఏ రెస్టారెంట్లో తగ్గింపు ఆఫర్లు ఉన్నాయో ఈ ఆఫర్స్ని ఒక్కసారి రివ్యూ చేసుకోండి. ఆ వెబ్సైట్స్ పరిశీలించండి. మీరు సినిమా టికెట్స్ బుక్ చేసే ముందు ఆపరేటర్ ఏవైనా కార్డ్స్పై ఆఫర్స్ పెడతాడేమో తెలుసుకోండి. కొన్ని బ్యాంకులకు వీటితో టైఅప్ ఉంటుంది, మీకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సేవింగ్కి సేవింగ్ కూడా ఉంటుంది. మీరేదైనా పెద్ద వస్తువు మంచిది కొనుగోలు చేయాలంటే ఆఫర్ల కోసం ఎదురు చూడండి. పండగ సీజన్స్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. పండగ సమయాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులపై చాలా పెద్ద ఆఫర్లు ఉంటాయి. కొన్ని ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. పెద్ద వస్తువులు కొనేటప్పుడు క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. తక్కువ ఉంటుంది కదా అని ఏదో అన్బ్రాండెడ్ తీసుకుంటే మళ్ళీ వాటి రిపేర్ ఖర్చు, అవి ఎంతకాలం సాగుతాయో మీకు తెలియదు. సేవింగ్లో ఇంకొక టిప్ ఏంటంటే, అవసరం లేని వస్తువులను అమ్మడం. డబ్బు సంపాదించడానికి ఇదో మంచి పద్ధతి. కొంతమంది అనవసరపు వస్తువులను అమ్మి డబ్బు సంపాదిస్తారు. అయితే వస్తువులను అమ్మేటప్పుడు తెలివి అవసరం. ఇటీవల కొన్ని వెబ్సైట్స్ పాత వస్తువులను అమ్మడానికి యూజర్ ఫ్రెండ్లీ సైట్స్ చేసింది.

మా ఈ ప్రోగ్రాం పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. క్రెడిట్ కార్డ్ ఎమర్జెన్సీలోనే వాడండి. ఎస్, ఇది ప్రతి ఒక్కరికి చెప్పే అత్యంత సాధారణ చిట్కా. తక్కువ పరిమితి గల క్రెడిట్ కార్డులను ఉపయోగించడానికి ప్రయత్నించండి. చాలా కష్టం అని మీరు గమనించే ఉంటారు. క్రెడిట్ కార్డులను వాడకపోవడానికి ప్రధాన ఉద్దేశం, క్రెడిట్ కార్డ్ నుండి ఎక్కువ ఆదా చేయాలంటే మీ క్రెడిట్ పాయింట్లను ట్రాక్లో ఉంచితే అవసరమైనప్పుడు వాటిని వాడుకోవచ్చు. పెట్రోల్ బంక్స్లో, ఫ్యూయల్ స్టేషన్స్లో సర్చార్జ్ అప్లై కాని వాటికి కార్డ్ ఉపయోగించడం మంచిది. యూజ్ యువర్ కార్ అండ్ అదర్ లగ్జరీ ఐటమ్స్ జుడిషియస్లీ. సాధ్యమైనంత వరకు కార్కి బదులు బైక్ని వాడండి, లేదా దగ్గరలో అయితే నడిచి వెళ్ళడం ఇంకా మంచిది. నడవడం అనేది అన్నిటికంటే ఇంకా మంచిది. తక్కువ దూరాలకు నడక మార్గాన్ని ఎంచుకోండి. ఇందుకు మీరు సమయపాలన పాటించడం అవసరం. మనం ఈ చిన్న చిన్నవి అనుకుంటాం కానీ ఇవి ఫ్యూయల్ని చాలా సేవ్ చేస్తాయి. అంతేకాకుండా మీ హెల్త్కి కూడా చాలా మంచిది. మీ డబ్బును ఒక పని కోసం, మీ ఆదా కోసం పెట్టుబడి పెట్టండి. దేర్ ఆర్ మెనీ బ్యాంక్స్ విచ్ ప్రొవైడ్ ఆటో స్వీప్ ఫెసిలిటీ. అంటే మీ అకౌంట్ కొంత మొత్తాన్ని నిర్దేశిస్తే దానంతట అదే ఆ మొత్తం డబ్బు ఫిక్సడ్ డిపాజిట్ ఖాతాలోకి మళ్లింపబడుతుంది. బ్యాంకులు ఏర్పాటు చేసిన ఎఫ్డీలపై వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని మనం పొందొచ్చు. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఆర్థిక పరమైన సమాచారం తెలుసుకుంటే మీరు బ్యాంక్ డిపాజిట్లు పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా, లేదా డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై ఏవైనా ఆఫర్స్ ఉన్నాయా అనే అనేక మార్గాలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఏదైనా ఆర్థిక వస్తువు కొనుగోలు చేసే ముందు ఆ డాక్యుమెంట్ జాగ్రత్తగా చదివి సరైన రీతిలో పెట్టుబడి పెట్టండి. ఆల్ దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్ ఇన్ యువర్ ఫైనాన్షియల్ హెల్త్ విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంక్రీజింగ్ యువర్ ఫైనాన్సెస్. దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద మూమెంట్ ఓన్లీ విత్ ద ప్రామిస్ దట్ ఐల్ గెట్ బ్యాక్ టు యూ విత్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ బాయ్. మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
5: మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు విందాం

0: ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుగుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ముఖాన మొటిమల
7: సై బాల్,
6: గజ్జా బొబ్బల
7: సై బాల్,
6: నడుగుల తామర
7: సై బాల్,
6: బురద పుల్ల
7: సై బాల్.
8: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుగుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలను వింటారు. సమర్పణ శ్రీ

0: ಕೀರ್ತಿ ಜೆ ನಿರ್ಮಲಾ.
1: పసందైన వంటకాల కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు బాగున్నారా? ఈనాటి మన పసందైన వంటకాల కార్యక్రమంలో సరికొత్త వంటకాలు చెప్తాను. ఓకే, రెడీగా ఉన్నారా? ఈరోజు స్వీట్, ఒక అరగంటలో చేసుకునే స్వీట్ ఒకటి చెప్తాను. దానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు మైదాపిండి, అలాగే ఒక అరకప్పు కొబ్బరి తురుము, అరకప్పు బెల్లం, కొంచెం ఇలాచి, ఒక రవ్వ కర్పూరం, అంటే స్వీట్స్లో వేసే కర్పూరం, కొంచెం యాలకలు, ఒక 4 యాలకలు కావాలి, నెయ్యి కావాలి, తర్వాత వేయించడానికి కావాల్సిన నూనె, ఇవి చాలండి, సరిపోతాయి. మరి కావాల్సిన పదార్థాలు మళ్ళీ చెప్తాను: ఒక కప్పు మైదాపిండి, అలాగే అందులోకి అరకప్పు బెల్లం, అరకప్పు కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ, కొబ్బరి పొడి, ఇలాచి 4, కర్పూరం ఒక చిటికెడు కర్పూరం, నెయ్యి 1-2 స్పూన్లు నెయ్యి కావాలి, అందులోకి కొంచెం పాలు ఉంటే ఇంకా కొంచెం బాగుంటుంది. ఇవి కావలసిన పదార్థాలు. తయారు చేసుకునే విధానం చెప్పేస్తాను. ముందుగా 1 కప్పు మైదాపిండి తీసుకొని, ఆ కప్పు మైదాపిండిని బాగా చపాతి పిండిలాగా బాగా కలపాలన్నమాట. కొంచెం సాల్ట్, లైట్గా సాల్ట్ వేసి అందులో కొంచెం నూనె వేసి కలిపిన తర్వాత, నెయ్యి ఉంటే నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది, కొంచెం నీరు వేసుకుంటూ కొంచెం బాగా కలుపుకోవాలి. కొంచెం జోరు ఉండేటట్టే కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు వాటన్నిటిని కూడా చక్కగా కలిపేసి పైన నెయ్యి వేసేసి దాన్ని మూత పెట్టేయాలి, ఒక అరగంట నాననివ్వాలి. ఈలోగా స్టఫింగ్ కోసం మీకు చేసుకోవాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందుగా కడాయి పెట్టి అందులో బెల్లం వేసి బెల్లం బాగా కరగాలి. ఒకవేళ బెల్లంలో ఇసుక కనుక ఉంటే దాన్ని వడపోస్తే బాగుంటుంది. అలాగా వడపోసినటువంటి ఈ బెల్లం సిరప్లో మీరు ఏం చేస్తారంటే, కొబ్బరి పొడి వేసేసేయాలి. కొబ్బరి పొడి వేసి బాగా కలిపి పెడతా ఉంటే దగ్గర పడుతూ ఉంటుంది అన్నమాట. దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఇలాచీ పౌడర్ కూడా అందులో వేసేసేయాలి. ఇలాచీ పౌడర్ వేసేసి ఆ తర్వాత కొంచెం ఆ కర్పూరం ఉంది కదా, మనం స్వీట్లో వేసే కర్పూరం, దాన్ని ఒక చిటికెడు అంటే చిటికెడు వేయాలన్నమాట. వేసి బాగా కలిపెడుతూ ఉండాలి. కలిపెడుతూ ఉంటే ఏమవుద్దంటే, మీరు చక్కగా నీట్గా దగ్గర అవుతుంది అన్నమాట. దగ్గర అవుతుంటే మీకు తెలిసిపోద్ది, మరి పాకంలాగా ఒక ముద్దలాగా అవుతుంది అన్నమాట. అప్పుడు మీ చేతి తీసుకొని కొంచెం అలా అలా అన్నప్పుడు మరి గట్టి గట్టిగా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే, కొంచెం నెయ్యి వేయాలి. నెయ్యి వేసి మళ్ళీ కలిపెట్టాలి. అలా 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుంటే అదొక మంచి ఒక స్టఫింగ్కి బాగా చక్కగా ఉంటుంది అన్నమాట. అలా వేసిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసారా? ఓకే. ఇప్పుడు మనము ఆల్రెడీ కలుపుకున్నాం కదా చపాతి పిండిలాగా మైదా పిండిని, ఆ పిండి తీసుకొని చక్కగా ఇంత ముద్దలు చేసి ఒక రౌండ్గా మందంగా చపాతీలాగా చేయాలన్నమాట. రౌండ్గా మందంగా చపాతి చేసిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తామంటే, ఒక గ్లాస్ కానీ ఒక కప్పు కానీ తీసుకొని, కప్పు ఎంత సైజు ఉందో అంత సైజు ముక్క రౌండ్గా ఆ చపాతీని కట్ చేసుకోవాలి. అలా ఒక చపాతి 4-5 రౌండ్స్ వస్తాయన్నమాట. అలా కట్ చేసుకున్న తర్వాత అన్నిటినీ పక్కన పెట్టేసేయండి. మధ్యలో కొంచెం మైదాపిండి మిగులుతుంది కదా చపాతి ముద్ద, దాన్ని తీసి మళ్ళా ఇంకొక చపాతి చేసుకోవచ్చు. అలాగా అన్నీ తయారు చేసిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే, చక్కగా అన్నిటినీ ఒకదాన్ని ఒకదాన్ని పక్కన పెట్టేసుకొని, ముందుగా స్టఫింగ్ కోసం మనం తయారు చేసినటువంటి కొబ్బరి బెల్లం మిక్స్ ఉంది కదా, అది ఒక చిన్న గడ్డ తీసుకొని, కొంచెం చిన్న అంత ముద్ద తీసుకొని, ఇప్పుడు మనం రౌండ్ రౌండ్గా కట్ చేసాం కదా గోధుమ పిండి కానీ మైదాపిండితో కానీ చపాతి, అది మధ్యలో పెట్టేసేయాలి. మధ్యలో పెట్టేసి ఇంకొకటి తీసుకొని దాని మీద కవర్ వేయాలి. కవర్లాగా చేసుకొని చుట్టూ చక్కగా మరి స్టఫింగ్ బయటికి రాకుండా ఒత్తేయాలి. బాగా ఒత్తేసినప్పుడు ఈ మధ్యలో ముద్దగా పెట్టిన స్టఫింగ్ కూడా మొత్తం స్ప్రెడ్ అవుతుంది, అంటే చపాతీలాగా ఎంతైతే ఉందో అంతా లోపల స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. అలా అన్నీ చేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నారా? ఓకే. ఇప్పటికే మీకు బాగా అర్థమైపోయి ఉంటుంది ఎంత బాగుండబోతుందో. ఇలా పెట్టుకునే టైంలో మీరు ఏం చేస్తారంటే, ఒక గ్లాసు చక్కెర వేసి నీళ్లు వేసి ఒక సిరప్ని తయారు చేయాలి. దాన్ని చక్కెర సిరప్ అంటారు, లేకుంటే కొంచెం పాకం అంటారు. పాకం అంటే మరీ పాకం రాకూడదు, జస్ట్ ఉరికే బాగా ఉడికి చక్కెర కరిగిపోయి కొంచెం అలా చిక్కబడినట్టుంటే చాలన్నమాట. దాన్ని తయారు చేసి పెట్టుకోండి, సిరప్ అంటారు దాన్ని. చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చపాతీలాగా చేసుకున్నాం కదా రౌండ్ రౌండ్గా చిన్నవి,

వీటిని ఆయిల్ వేడివేడి ఆయిల్లో వేసేసి సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి ఊరికే కలబెట్టకూడదు, ఎందుకంటే మధ్యలో ఉన్న స్టఫింగ్ బయటకు వచ్చేస్తుందేమో అన్న కొంచెం అనుమానం. కాబట్టి వీటన్నిటిని ఒకటి ఒకటి నూనె కాగిన నూనెలో వేస్తూ రెండు వైపులా రెడ్డిగా కాల్చి పక్కన తీసి పెట్టుకొని అన్నీ తీసుకున్న తర్వాత ఒక్కసారిగా సిరప్లో వేసేసేయాలి. ఇలాక మరికొన్ని తయారు చేసుకోవాలి. ఈ మరికొన్ని తయారు చేసుకొని అవి కాలి మళ్ళీ బయటకు తీసేలోగా ఈ సిరప్లో పాత ఉంటాయి కదా, వాటిని తీసి బయట పెట్టేసేయండి. ఇలా ఎన్ని కావాలో అన్ని చేసుకొని ఇక ఆరగించండి. అబ్బా ఈ స్వీట్ ఎంత బాగుంటుందంటే చెప్పలేనంత రుచి అనమాట. ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి, మనకు తెలియదు ఇంత బాగుంటుందా ఈ స్వీటు, ఇంత త్వరగా చేసుకోవచ్చా అని. మళ్ళీ చెప్పిన, ఒక కిలో మైదాపిండి తీసుకోండి, దానిలో కొంచెం నూనె వేసి లైట్గా సాల్ట్ వేసి నీళ్ళు వేసుకుంటూ చపాతి పిండిలాగా కొంచెం మెత్తగానే అంటే కొంచెం జోరుగానే కలుపుకోండి. కలిపి పైనే నూనె రాసేసి, లేకుంటే నెయ్యి ఉండేవాళ్ళు నెయ్యి రాస్తే ఇంకా బాగుంటుంది, నెయ్యి వేసి దాన్ని మూత పెట్టేసేయండి. వీళ్ళు ఒక స్టఫింగ్ కోసం ఒక అరకప్పు బెల్లం తీసుకొని బాగా కరిగించండి. అరకప్పు బెల్లంలో మీరు ఏం చేస్తారంటే కొబ్బరి పొడి ఉంది కదా దాన్ని వేసేసేయండి. అది కరిగిన తర్వాత కొబ్బరి పొడి వేసేసి మొత్తం దగ్గర అవుతూ ఉన్నప్పుడు ఇలాచి పౌడర్ వేసేసేయండి. కొంచెం మరి కర్పూరం లైట్గా, మరి లడ్డూల్లో వేస్తాం కదా ఆ కర్పూరాన్ని కొంచెం వేయండి. వేసి దగ్గర పడుతూ ఉండగా నెయ్యి వేయాలి. ఇప్పుడు నెయ్యి వేసి, నెయ్యి వేస్తున్నప్పుడు నువ్వులు వేస్తే బాగానే ఉంటుంది కానీ అంత అవసరం లేదు. నెయ్యి వేసేసి బాగా దగ్గర పడాలన్నమాట, ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేయండి. స్టవ్ మీద మరొక కడాయి పెట్టి అందులో ఒక కప్పు చక్కెర వేసి కొంచెం నీళ్ళు వేసి సిరప్ తయారు చేయాలన్నమాట. చక్కెర సిరప్ తయారు చేయండి. ఈ చక్కెర సిరప్ ఎలా ఉండాలంటే పాకం రాకూడదు కానీ బాగా కరిగి కొంచెం మరి బుడగలు వచ్చేటట్టుగా ఉడకాలి. బాగా కొంచెం దగ్గర పడినట్టు అనిపిస్తే అంతే చాలన్నమాట, మంచి పాకం రావాలనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది బాగా కరిగిపోయాక బుడగలు వచ్చాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి మనం తయారు చేసుకున్నాం కదా స్టఫింగ్ చపాతి పిండి నూనె కాగేలోగా ఈ చపాతి పిండిని ముద్దలు ముద్దలుగా చేసుకొని ఒక్కొక్క చపాతి కొంచెం మందంగా వెడల్పుగా పెద్దదిగా చేసుకోండి. చేసుకొని ఒక గ్లాస్తో కానీ లేదంటే కప్తో కానీ రౌండ్ రౌండ్గా ఆ సైజు బోళించి చపాతి మీద అంతంత సైజులు కట్ చేసుకోవాలి. మిగిలిన పిండి మళ్ళీ ఇంకో చపాతి చేసుకోవచ్చు. అలాగా అన్నీ కట్ చేసుకొని ఈ స్టఫింగ్ చిన్న ముద్ద తీసి మధ్యలో పెట్టి ఇంకొక చపాతి పిండి ముక్క ఉంది కదా దాన్ని తీసి దాని మీద క్లోజ్ చేసి చుట్టూ బాగా గట్టిగా ఒత్తేయాలి. లోపల స్టఫింగ్ బయటికి రాకుండా మీరు ఒత్తేయాలన్నమాట. ఒత్తేకుండా వస్తే బాగా చక్కగా అంతా రెడీ అయిపోతాయి. ఈ ఒత్తే టైంలోనే లోపల స్టఫింగ్ కూడా స్ప్రెడ్ అవుతుంది, లోపల చుట్టూ వ్యాపిస్తుంది, లోపలంతా కవర్ అయిపోతుంది. ఇలా అయిన తర్వాత అలా అన్నీ చేసుకోండి. ఇలా ఒక నూనె కాగిపోయి ఉంటుంది. ఓమ్మో ఈ నూనె కాగిపోతే ఏం చేయాలి తెలుసా, మరి ఆ నూనె వేడివేడి నూనెలో ఇవి వేసామనుకోండి నల్లగా అయిపోతాయి. కాబట్టి సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసి కొద్దిసేపు అయిన తర్వాత నూనె కంట్రోల్కి వస్తే అప్పుడు ఇవి ఒకటి ఒకటి వేసి సిమ్లోనే కాల్చాలి. అలా కాల్చిన తర్వాత వీటిని తీసి ఆల్రెడీ మనం సిరప్ తయారు చేసుకున్నాం కదా అందులో వేసేసేయాలండి. అంతే, ఒకటి తయారు చేసుకునేలోగా అవి ఆ సిరప్లో నుంచి బాగా సిరప్ని అంటే బెల్లం సిరప్ని లాక్కుంటాయి. అంటే చక్కెర మీ ఇష్టం అనమాట, చక్కెర కావాలంటే చక్కెర, బెల్లం అంటే బెల్లం, ఆ చక్కెర సిరప్ని లాక్కొని ఉంటాయి అన్నమాట. వాటిని తీసి ప్లేట్లో వేసేసేయాలి. ఇలా అన్నీ వేసేసిన తర్వాత ఇక తింటూ ఉంటే చాలా జ్యూసీగా లోపల కోకోనట్ బెల్లము మరి ఎంత యొక్క పూర్ణం చాలా బాగుంటుంది ఈ స్టఫింగ్. మరి తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీటు. వితిన్ అరగంటలో అంటే ఒక హాఫ్ అన్ అవర్లోనే మనం తయారు చేసేసుకోవచ్చు అనమాట. టక టక టక అన్ని ఇంట్లో ఉంటాయి కదా, కొబ్బరి బెల్లం ఉంటుంది, తర్వాత మనకు కావాల్సిన మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ ఉంటుంది, నెయ్యి ఉంటుంది, నూనె ఉంటుంది, వీటన్నిటితో తయారు చేసేసుకునే స్వీటు సూపర్ టేస్ట్ అండి. మరి మీరు కూడా చేసుకొని తింటారు కదా. ఓకే, ఇంకొక స్వీట్ చెప్తాను, మరొక స్వీట్ తయారు చేసుకుందాం. ఓకే, దీనికి సూజీ అంటారు, అంటే రవ్వ, బొంబాయి రవ్వతో మనం ఒక స్నాక్ అన్నమాట, కేక్స్ లాగా చేసుకుంటాం. ఇది చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, మనకు ఒక కప్పు బొంబాయి రవ్వ కావాలి. ఈ బొంబాయి రవ్వ తీసుకొని దీని మీద ఏం చేస్తారంటే చక్కగా మిక్సీలో వేసి మెత్తగా దాన్ని పొడిగొట్టాలి. ఎంత మెత్తగా పొడిగొట్టినా కూడా కొంచెం బరుగ్గానే ఉంటుంది ఈ బొంబాయి రవ్వ. దాన్ని తీసి మీరు ఏం చేస్తారంటే పక్కన పెట్టేసుకోండి, అంటే ఒక ప్లేట్లో వేసుకోండి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మీరేం చేస్తారంటే 4 జీడిపప్పులు, 4 బాదంపప్పులు, అలాగే అందులో మీకు ఇంకా ఏమన్నా పప్పులు కావాలంటే కూడా వేసేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4 కొబ్బరి ముక్కలు వేసుకోండి, అంటే 1/2 చిప్ప. సన్నగా తురిమిన, అంటే చిన్న చిన్న కట్ చేస్తాం కదా, అవి వేసుకోండి. అందులో జీడిపప్పులు వేసుకోండి, బాదం పప్పులు వేసుకోండి, ఇలాచి పౌడర్ వేసేసి తీయగా ఉండటం కోసం చక్కెర కూడా వేసేసేయండి. వేసేసారా? ఇప్పుడు వేస్తూ ఉన్నప్పుడే అందులోనే మీరు ఏం చేస్తారంటే కొంచెము లిటిల్ బిట్ సాల్ట్ కూడా వేయండి. వేసేసి బాగా మిక్సీ పట్టేయండి. మిక్సీ పడితే చక్కటి పౌడర్స్ మనకు రెడీ అవుతుంది అన్నమాట. దీన్ని ఏం చేస్తారంటే రవ్వ, ఆల్రెడీ మనం ఏం చేసాం, రవ్వని మిక్సీలో పట్టాం కదా, బాగా మిక్సీ పట్టి మెత్తగా చేసాం, అందులోనే ఈ కొబ్బరి, ఈ మిక్స్ చేసినటువంటి మిక్సీలో చేసినటువంటి మెత్తటి పౌడర్ని కలిపేసేయాలి. కలిపేసి ఇందులో మీరు ఏం చేస్తారంటే కొంచెం నీళ్లు వేయాలి. నీళ్లు కొంచెం వేసి తర్వాత నెయ్యి వేయాలి. నెయ్యి వేడివేడి నెయ్యి వేసి చేతితో బాగా కలపండి. మొత్తం కలుసుకుంటుంది. కలుసుకున్న తర్వాత ఇంకా ఏదైనా అవసరమైతే కొంచెం పాలు వేయండి. పాలు వేసి కలు, పాలు లేకపోతే కొంచెం వేడి నీళ్ళు వేస్తే బాగానే ఉంటుంది, కానీ పాలు వేస్తే చక్కగా ఉంటుంది అన్నమాట. ఈ ఆల్రెడీ మీరు అందులో ఏం చేస్తారంటే చిటికెడు, అంటే చిటికెడు సోడా, మనం దోశల్లో వేస్తాం కదా అలాంటి సోడాని కొంచెం దాంట్లో యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ పాలతో దీన్ని చక్కటి చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. పాలు కనుక వేడిగా ఉంటే చాలా బాగుంటుంది, కాబట్టి వేడి పాలు వేసుకుంటూ ఒక గరిటెతో దీన్ని ముద్దగా కలుపుకోవాలి. ఒక చపాతీ పిండిలాగా ముద్దగా వచ్చేయాలన్నమాట. ఓకే, అప్పుడు ఎట్లా ఉంటుందంటే చాలా బాగా, అంటే చూడటానికి కూడా అలాగే తినేద్దామా అనిపిస్తుంది అన్నమాట. అలా వేసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఒక్కసారి టేస్ట్ చూడండి. ఒకరవాటి నోట్లో పెట్టుకొని చూస్తే ఈ కలిపిన బ్యాటర్ అంతా కూడా, అంటే కలిపిన ముద్ద అంతా కూడా స్వీట్ తక్కువ అనిపిస్తే కనుక ఇంకొంచెం స్వీట్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది బాగా స్వీట్ తింటారు కదా, అలాంటి వాళ్ళు స్వీట్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా చేసేసి కాసేపు పక్కన నానబెట్టండి. నానబెట్టారా? ఓకే, 10 నిమిషాలు నానాలా. అప్పుడంతా ఏమవుతుందంటే చక్కగా ఒక మంచి ఫామ్ అవుతుంది అన్నమాట. అది కొంచెం నానిన తర్వాత రవ్వ కూడా కొంచెం, ఎంత మనం మిక్సీ కొట్టినా కూడా కొంచెం రవ్వ అనిపిస్తుంది అన్నమాట. దాన్ని మనం ఏం చేస్తామంటే నానితే కొంచెం బాగా మిక్స్ చేసినంతా కూడా చక్కగా ఒక బ్యాటర్ అంటారు దాని, అలా తయారవుతుంది. ఇలా చేసుకున్న దాన్ని నానబెట్టిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టండి. కడాయి పెట్టి దాంట్లో నెయ్యి వేయండి. నెయ్యి ఎంత వేస్తారు? నెయ్యి 1 స్పూన్ వేసి చుట్టూ తిప్పండి. తిప్పారా? ఇప్పుడు మనం తయారు చేసినటువంటి బ్యాటర్లో నుంచి, ఆ ముద్దలో నుంచి చిన్న ముద్ద తీసుకొని చపాతీలాగా దాని మీద అద్దేయాలి. అద్దేసితే ఒకళ్ళ 2 ముద్దలు అవ్వచ్చు, 3 ముద్దలు అవ్వచ్చు. ఒక్కొక్క ముద్ద అద్దేసి చిన్న మంట మీద కాల్చాల. ఓవెన్లో ఏం అక్కర్లేదన్నమాట. చిన్న మంట మీద కాలిస్తే కిందంతా కూడా రెడ్డిగా తయారవుతుందండి. రెడ్డిగా తయారైన తర్వాత ఇప్పుడు మీరు దాన్ని 2 వైపు తిప్పాలి. ఎలా తిప్పుతారు? ఇంకొక పెనుము తీసుకొని ఆ పెనుగు కాస్త నూనె రాసి దీని మీద బాయిల్ వేసిన తర్వాత తిప్పేసామంటే నేరుగా ఈ పక్కకు దొల్లిపోతుంది దీంట్లోకి. దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి చక్కగా బాగా రెడ్డిగా వచ్చేటట్టు, 2 వైపులా రెడ్డిగా వచ్చేటట్టుగా వేగాలన్నమాట. చపాతీ కాల్చుకుంటాం కదా, అలా 2 వైపులా రెడ్గా వచ్చేటట్టుగా మనం చపాతీని కాల్చుకోవాలి. అంతే అండి. ఇక ఎంత టేస్టీ టేస్టీ స్వీట్ అంటే, అసలు ఇంత టేస్టీ స్వీట్ ఎలా మనము మిస్ అయ్యామా అని అనిపిస్తుంది. అప్పుడు దీన్ని తయారు చేసుకున్న దీన్ని మీరు ఏం చేస్తారంటే అలా వదిలిపెట్టేయకూడదు. పక్కనే ఒక స్టవ్లో చక్కెర, 1 కప్ చక్కెర వేసి లైట్గా వాటర్ వేసి దాన్ని పాకం పట్టాలి. ఓకే, పాకం పట్టిన తర్వాత ఈ పాకం పట్టిన ఈ చక్కెర పాకాన్ని మనము చపాతీలాగా తయారు చేసుకున్నాం కదా స్వీట్ ముద్దని, బాగా మరి స్ప్రెడ్ చేసి పెను మీద 2 వైపులు రెడ్గా కాల్చాం కదా. ఈ కాల్చిన దాని మీద మీరేం చేస్తారంటే సిరప్ వేసేసేయాలి. సిరప్ నీళ్ళు పోసేసేయాలన్నమాట. పోస్తే అది ఎలా ఉంటుందంటే మధ్య మధ్యలో మరి ఘాట్లు పెట్టాలి. ఆ చపాతీకి ఘాట్లు పెట్టేసి ఈ చక్కెర సిరప్ని దాని మీద పోసేసేయాలి. పోసేస్తే అదంతా లోపలికి పీల్చుకుంటుంది. మనం తయారు చేసుకున్నటువంటి చపాతి లాంటి ఈ స్వీట్ ఉంది కదా, అందులోకి ఈ సిరప్, వాటర్ సిరప్ అంటే స్వీట్ సిరప్ వెళ్ళిపోయి అది కాస్త ఉబ్బుతుంది అన్నమాట, లావుగా వస్తుంది. లావుగా వచ్చినప్పుడు లోపలంతా ఏముంటుందో తెలుసా, ఈ చిన్న చిన్న ఘాట్లు పెట్టడం వల్ల ఈ చక్కెర సిరప్ లోపల చేరుకుంటుంది. లోపల చేరుకొని మొత్తం

0: ఒక స్వీట్గా తయారవుతుంది. స్వీట్గా తయారైనప్పుడు బాగా అది గట్టి గట్టిగా ఉంటుంది అన్నమాట, మృదువుగా చాలా స్మూత్గా చాలా జ్యూసీగా ఉంటుంది. అప్పుడు మీరు దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకొని దాన్ని ఆరగించడమే. ఎంత బాగుంటుందంటే చెప్పలేనంత బాగుంటుందండి ఈ స్వీటు. దీన్ని తయారు చేసేదానికి మళ్ళీ ఒకసారి చెప్తాను, దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు రవ్వ కావాల్సి ఉంటుంది, కొన్ని కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పు, యాలకలు, కొంచెం సోడా, చక్కెర, కొంచెం నీళ్లు, నెయ్యి కావాల్సి ఉంటుంది. దీని తయారు విధానం మళ్ళీ చెప్పేనా? మీరు ఏం చేస్తారంటే బొంబాయి రవ్వని మెత్తగా ఏం చేస్తారు, గ్రైండ్ చేయండి, అంటే మిక్సీ పట్టండి, పొడి పొడి మెత్తటి పిండి అవుతుంది. అదే మిక్సీలో అంటే కొబ్బరి ముక్కలు, ఇలాచి నాలుగు, కొంచెం జీడిపప్పులు, బాదం పప్పులు వేసి కొంచెం చక్కెర వేసేసి బాగా మిక్సీ పట్టండి. మెత్తగా మిక్సీ పట్టి ఈ బొంబాయి రవ్వ మెత్తగా చేసుకున్నటువంటి పిండిలో వేసేసి కలిగి పెట్టండి. అందులో కొంచెం సోడా వేయండి, చిటికెడు అంటే చిటికెడు సాల్ట్ వేయండి, మొత్తం బాగా కలిపిన తర్వాత కొంచెం నెయ్యి వేయండి. నెయ్యి వేసినప్పుడు చేతితో కలిపితే ఇంకా భలే బాగుంటుంది. వేడివేడి నెయ్యి వేసి కలిపి మళ్ళీ అవసరమైతే పాలు పోసుకుంటూ కావలసినంత ఆ యొక్క మిక్సర్ ఎలా ఉండాలంటే చపాతి పిండిలాగా రావాలన్నమాట. ఓకే, దీన్ని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టండి. ఒక 10 నిమిషాలు నానిందంటే ఈ బొంబాయి రవ్వ కదా నానితే కొంచెం ఉబ్బుతుంది అన్నమాట పిండి. అప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అంటే దోశల పెనం పెట్టి చుట్టూ నూనె వేసి ఇది ముద్ద తీసుకొని కావాల్సినంత ముద్ద తీసుకొని బాగా చపాతీలాగా స్ప్రెడ్ చేయాలి. మరి చపాతీలాగా మరి చపాతి కర్రతో ఇట్టట్టు చేసుకోవడం కాదు, అది ఒక పీట మీద చేత్తో అద్దితే అది పెద్దదిగా పెద్దదిగా స్ప్రెడ్ అవుతుంది. దాన్ని తీసి మీరు పెనంలో వేసేసేయాలి, వేడివేడి పెనంలో వేసేసి సిమ్లో కాల్చాలన్నమాట. సిమ్లో కాల్చేటప్పుడు ఎలా ఉంటుందంటే ఒకవైపు అంతా రెడ్డిగా అయిపోతుంది, బయట మామూలుగా ఉంటుంది. దీన్ని మీరు రెండో వైపు కూడా కాల్చాలి. అది ఎలాగా, మామూలుగా చపాతి రేగుతూ మార్చకూడదు. ఇప్పుడు ఇంకొక పెనంకి నెయ్యి రాసి దీన్ని అలాగే ఆ పెనం మీద బోళించేసి దాంట్లో కాల్చాలి. ఇలా కాలుతూ ఉండగానే మీరు ఇంకొక పని చేయాలి. శ్రోతలు ఏంటో తెలుసా, ఒక గిన్నె పెట్టి అందులో కప్పుడు చక్కెర వేసి కొంచెం నీళ్ళు వేసి దాన్ని పాకం పట్టాలి. పాకం పట్టిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒక చపాతి బొంబాయి రవ్వతో చపాతి కాలుతోంది కదా, అక్కడక్కడ డాట్స్ పెట్టేసి ఈ సిరప్ని అంటే చక్కెర సిరప్ని అందులో పోసేసేయాలి. పోసేస్తే అదేమేస్తుందంటే ఆ వేడివేడి పెనం మీద చక్కెర సిరప్ ఎప్పుడైతే చపాతి మీద పోసావో అదే సురసురా అంటూ లోపలికి ఈ స్వీట్ని లాక్కుంటుంది అన్నమాట, ఆ హోల్స్లో నుంచి లాక్కుంటుంది. లాక్కున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే మొత్తం స్వీట్గా అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు చూడండి, దీన్ని కట్ చేసుకొని పిల్లలకి ముక్కలు ముక్కలుగా ఇస్తూ ఉంటే ఎంత బాగుంటుందంటే చాలా టేస్ట్ అండి. సాయంత్రం వేళ మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇవి చేసుకొని పిల్లలకు పెట్టండి, మంచిగా తింటారు. ఖర్చు ఏమి లేదండి, చక్కగా మరి ఇంట్లో ఉన్న వస్తువులతో తయారు చేసుకోవడమే ఈ మంచి స్వీట్. ఓకే శ్రోతలు, ఈరోజు మనం పసందైన వంటకాల కార్యక్రమంలో సరికొత్త వంటకాలు తెలుసుకున్నాం కదా. మరి వచ్చే వారం సరికొత్త వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈలోగా మీరు ఇవి తయారు చేసుకొని అవి ఎలా ఉన్నాయో చెప్పాలి కదా, మరి నాకు చెప్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు చెప్పాలంటే ఎలాగా, నా అడ్రస్ తెలియాలి. మా అడ్రస్ చెప్పేస్తాను, పసందైన వంటకాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి తిరుపతి. మళ్ళీ చెప్తాను, పసందైన వంటకాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి తిరుపతి. వచ్చేవారం మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఇంతవరకు పసందైన వంటకాలను విన్నారు. సమర్పణ శ్రీమతి జె నిర్మల. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

0: ధరలో సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: కార్యక్రమంలో మరొక పాట విందాం.

ఇంతవరకు వనితాలోకం స్త్రీల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు విందాం

ఇవాల్టి యువవాణి యువజనుల కార్యక్రమంలో క్రీడా ప్రపంచం విందాం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం వివిధ క్రీడల సమాహారం క్రీడా ప్రపంచంకు స్వాగతం. ముందుగా ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ 2026 విశేషాలను చూద్దాం. ప్రపంచ ఫుట్బాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. అర్జెంటీనాను మట్టికరిపిస్తూ రెండోసారి ఫిఫా వరల్డ్ కప్లో గెలిచిన స్పెయిన్ అద్వితీయ శక్తిగా మారింది. లీగ్ నాకౌట్ దశల్లో ప్రత్యర్థి జట్లపై తిరుగులేని అటాకింగ్తో రెచ్చిపోయిన అర్జెంటీనాను గోల్ కాదు కదా తమ గోల్ పోస్ట్ దరిదాపుల్లోకి కూడా రాకుండా నిలువరించి 1-0 కప్పును ఎగరేసుకుపోయింది. మ్యాచ్ నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్స్ చేయకపోగా 62వ నిమిషంలో సబ్స్టిట్యూట్గా వచ్చిన ఫెరన్ టొరెస్ అదనపు సమయం అంటే 106వ నిమిషంలో గోల్ కొట్టి మెస్సీ సేనతో పాటు అర్జెంటీనా

అభిమానుల్లో ఇప్పట్లో మర్చిపోలేని పీడకలను మిగిలిచ్చాడు. ఈ ప్రపంచకప్ విజయం ఒక్కసారిగా రాలేదు. గత కొన్నేళ్లుగా స్పెయిన్ పురుషుల ఆటలోనే కాకుండా మహిళల ఫుట్బాల్లోనూ ప్రపంచాన్ని ఏలుతోంది. యూరోలు, నేషన్స్ లీగులు, ఒలింపిక్స్, యూత్ ప్రపంచకప్పులు, ఇలా అన్నిటా స్పెయిన్ బుల్స్ ఆధిపత్యమే నడుస్తోంది. గత 5 ఏండ్లలో అండర్-17 నుంచి సీనియర్ స్థాయి వరకు స్పానిష్ టీం ఏకంగా 16 అంతర్జాతీయ టైటిళ్లను కైవసం చేసుకోవడం విశేషం. పురుషుల జట్లను వరుసగా 38 మ్యాచుల్లో ఓటమి ఎరగకుండా దూసుకెళ్తూ ఫుట్బాల్ చరిత్రలోనే సుదీర్ఘ అజేయ రికార్డును నెలకొల్పింది. 2వసారి సాకర్ ప్రపంచకప్ నెగ్గాలన్న కలను నెరవేర్చుకోలేకపోయిన ఇంగ్లాండ్ ఈ టోర్నీని విజయంతో ముగించింది. టోర్నీ ఫేవరెట్లలో ఒకటిగా నిలిచిన సెమీస్లో అర్జెంటీనా చేతిలో ఓడిన ఆ జట్టు 3వ స్థానం కోసం జరిగిన బ్రాంజ్ ఫైనల్ పోరులో గత ఎడిషన్ రన్నరప్ ఫ్రాన్స్ను చిత్తు చేసింది. ఆదివారం తెల్లవారుజామున గోల్స్ వర్షంతో తడిసి ముద్దైన మయామీ స్టేడియంలో ఇంగ్లాండ్ 6-4తో ఎంబావే సేనపై రికార్డ్ విజయాన్ని సాధించింది. 3 లైన్స్ స్ట్రైకర్ బుకాయే సకా హ్యాట్రిక్ గోల్స్తో విజృంభించగా డెక్లాన్ రైస్, ఎజ్రీ కోన్స్, జూడ్ బెర్లింగ్ హోమ్ తలా ఒకసారి బంతిని నెట్లోకి పంపారు. ఇలా ఫ్రాన్స్ స్టార్ కెలియన్ ఎంబాపే మరోసారి డబుల్ తమాకాతో వరల్డ్ కప్లో రికార్డు గోల్స్ నమోదు చేసిన లెస్ బ్లూస్కు పరాభవం తప్పలేదు. బ్రాండ్లీ బోర్కోలా, ఉస్మాన్ డెంబెల్ ఇంగ్లాండ్ ఆధిపత్యాన్ని తగ్గించారు. తొలి గోల్ కొట్టిన జోష్లో ఉన్న యూకేకు అర్సినల్ మిడ్ఫీల్డర్ సూపర్ అసిస్ట్తో 2వసారి గోల్స్ సహాయపడ్డాడు. రైస్ చేసిన కార్నర్ కిక్ను కోర్సా హెడర్తో గోల్ కొట్టి తన జట్టుకు 2-0 ఆధిక్యాన్ని అందించారు. ఆ తర్వాత సకా మ్యూజిక్లపై మొదలైంది. రష్ఫోర్డ్ గోల్ కొట్టే యత్నంలో ఫ్రాన్స్ గోల్ కీపర్ మ్యాగ్నిన్తో పాటు ఆ జట్టు డిఫెండర్లు అతడిని నిలువరించిన సకా మెరుపు వేగంతో బందిని వలలో నెట్టసాగాడు. అదే ఊపులో ఫస్ట్ హాఫ్ స్టాపేజ్ టైంలోనూ గోల్ చేయడం తొలి అర్ధభాగంలోనే ఇంగ్లాండ్ 4-0తో బ్రేకుకు వెళ్ళింది. 1930 తర్వాత ఒక మ్యాచ్లో బ్రేకుకు ముందు 0-4తో ఉండడం ఫ్రాన్స్కు ఇదే ప్రథమం. అంతకుముందు అద్భుతమైన ఆటతీరుతో ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లోకి అర్జెంటీనా దూసుకెళ్లింది. అట్లాంటా వేదికగా జరిగిన 2వ సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై 2-1 తేడాతో చిరస్మరణీయమైన విజయాన్ని అందుకొని ఈ నెల 20న స్పెయిన్లో జరిగే ఫైనల్ పోరుకు సిద్ధమైంది. హోరాహోరీగా సాగిన మ్యాచ్లు ఫస్ట్ హాఫ్లో అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ ఇంగ్లాండ్ డిఫెండర్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు. మ్యాచ్ 55వ నిమిషంలో ఇంగ్లాండ్ ఆటగాడు ఆంటోనీ గార్డన్ అద్భుతమైన గోల్స్తో జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించారు. ఇక 2వ సెమీస్లో ఫ్రాన్స్ పోరాటం సెమీస్లోనే ముగిసింది. టోర్నీలో 2 అత్యంత బలమైన జట్ల మధ్య జరిగిన కీలక పోరులో గత ఎడిషన్ రన్నరప్పై మాజీ ఛాంపియన్ స్పెయిన్దే పై చేయి అయింది. ఇరు జట్లు నడుమ భారత్ కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున డల్లాస్ స్టేడియంలో జరిగిన పోరులో స్పెయిన్ 2-0 ఫ్రాన్స్ను ఓడించి 16 ఏండ్ల తర్వాత ఈ టోర్నీ ఫైనల్కు అర్హత సాధించింది. వరుసగా 3వసారి ఫైనల్ చేరి ట్రోఫీని దక్కించుకోవాలనే లక్ష్యంతో దిగిన ఎంబాపే సేనకు చెక్ పెడుతూ మైకెల్ ఫెడ్రోపోరో చెరోగోల్తో స్పెయిన్ను 2010 తర్వాత తొలిసారి ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. టైటిల్ పోరులో స్పెయిన్, అర్జెంటీనా, ఇంగ్లాండ్ మధ్య జరిగే 2వ సెమీస్ విజేతలతో ఈ నెల 20న అమీతుమి తేల్చుకునగా ఇదే పోరులో ఓడిన జట్టుతో 3వ స్థానం కోసం జరిగే పోరులో ఫ్రాన్స్ తలపడనుంది.

ఇవండి ఫిఫా వరల్డ్ కప్ 2026 విశేషాలను విన్నారు కదూ. ఇక మరిన్ని విశేషాలను చూద్దాం. తెలంగాణ యువ షట్లర్ సాయి నచికేత్ భట్రాజు భారత బ్యాడ్మింటన్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ జూనియర్ ఛాంపియన్షిప్లో మెన్స్ అండర్ 19 టైటిల్ సొంతం చేసుకున్న దేశ తొలి ఆటగాడిగా నిలిచారు. మెగాటోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన టాప్ సీడ్ నచికేత్ ఫైనల్లో 21-8, 21-15తో వరుస సెట్లలో భారత్కే చెందిన సుహాస్ను చిత్తు చేసి టైటిల్ గెలిచాడు. దేశవాళి టోర్నీలో ఒకటైన దులీప్ ట్రోఫీ 2026-27 ఆగస్టులో మొదలవనుంది. నిరుడు ముంబై నుండి మహారాష్ట్రకు మారిన పృథ్వీ షాకు స్క్వాడ్ చోటు దక్కింది. బెంగళూరులోని సెంట్రల్ ఫార్ ఎక్సలెన్స్లో 23 నుంచి దులీప్ ట్రోఫీ జరగనుంది. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో 2 ఒలింపిక్ పతకాలతో పాటు ఆటలో ఎన్నో చిరస్మరణీయ అందించిన తెలుగు తేజం పివి సింధు ఖాతాలో మరో చరిత్రాత్మక విజయం. భారత షట్లర్లకి సాధ్యం కాని జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ను ఆమె తొలిసారిగా కైవసం చేసుకుని సరికొత్త చరిత్రను సృష్టించారు. ఆదివారం ఉదయం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 21-17, 21-17తో 3 సార్లు వరల్డ్ ఛాంపియన్ అకానే యమగుచిను చిత్తు చేసి టైటిల్ను దక్కించుకుంది. వరుస గేమ్స్లో ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తూ 50 నిమిషాల్లోనే ఆటను ముగించిన సింధు 2 ఏండ్ల తర్వాత బీడబ్ల్యూఎఫ్లో మేజర్ టైటిల్ను సాధించింది. క్వార్టర్స్లో ఓకుహారా కాలి గాయంతో వెనుదిరగడం, సెమీస్లో చైనా షట్లర్ యుఫీ ఒక గేమ్ తర్వాత ఆట నుంచి తప్పుకోవడంతో ఫైనల్ చేరిన సింధుకు టైటిల్ పోరులో కఠిన సవాల్ తప్పలేదు. ఈ టోర్నీలో ఏకంగా 6 ఫైనల్ ఆడుతున్న లోకల్ షట్లర్పై సింధుకు గొప్ప రికార్డేమీ లేదు. అయినా ఫైనల్లో మాత్రం ఆమె సత్తా చాటింది. పూర్తి నియంత్రణతో పాటు సంశయంతో ఆడిన సింధు ప్రత్యర్థికే సొంత గెడ్డపై ఓటమిని రుచి చూపించారు. మేజర్ లీగ్ క్రికెట్ 4వ సీజన్ టైటిల్ను లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ గెలుచుకుంది. ఆదివారం ముగిసిన ఫైనల్లో ఆ జట్టు వాషింగ్టన్ ఫ్రీడమ్ ఒక్క పరుగు తేడాతో ఓడించి ఈ లీగులో తమ తొలి ట్రోఫీని దక్కించుకుంది. నైట్ రైడర్స్ మొదట 19.4 ఓవర్లకు 164 రన్స్ ఆలౌట్ అయింది. ఛేదనలో పీనార్ ఆండ్రీస్ గౌస్ పోరాడినా వాషింగ్టన్ నిర్ణీత ఓవర్లలో గెలుపునకు ఒక్క పరుగు దూరంలో 9 వికెట్ల నష్టానికి 163 వద్దే నిలిచిపోయింది. లార్డ్స్ మైదానంలో జరిగిన ఉత్కంఠభరిత ఆఖరి వన్డేల్లో భారత జట్టు పట్టుదలతో పోరాడిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 27 పరుగుల తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్ 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ సెంచురీ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ అర్ధశతకాలతో మెరిసిన జట్టును గెలిపించలేకపోయారు. భారీ లక్ష్య ఛేదనలో భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అద్భుతమైన పునాది వేశారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ 110 బంతులలో 138 ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడుతూ విరోచిత సెంచురీతో అలరించాడు. అందరికీ అండగా నిలిచిన గిల్ బాధ్యతాయుతంగా ఆడారు. ఆ ఇద్దరు మొదటి వికెట్కు 147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్ నిష్క్రమణ అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 74 పరుగులు వేగంగా ఆడుతూ రోహిత్తో కలిసి 2వ వికెట్కు 113 పరుగులు జోడించాడు. భారత్ విజయం దిశగా సాగుతున్న వేళ బెథల్ బౌలింగ్లో రోహిత్ శర్మ అవుట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తర్వాత వచ్చిన ఈశాన్ కిషన్ 14, శ్రేయస్ అయ్యర్ 0 రన్లతో చేతులెత్తేయడంతో

0: ఆస్ట్రేలియా ఒత్తిడిలో పడింది. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శ్యామ్ కరణ్ 4 వికెట్లు కీలక సమయంలో విజృంభించి కోహ్లీ, ఇషాంత్, శ్రేయస్, అక్షర్ పటేల్ను వరుసగా దెబ్బతీశారు. కేఎల్ రాహుల్ కూడా నిరాశపరచడంతో భారత్ పతనం వేగవంతమైంది. చివర్లో గుర్నార్ బ్రార్ 18 పరుగులు, అర్షదీప్ సింగ్ 15 నాటౌట్గా నిలిచినా అప్పటికే విజయం భారత్కు దూరమైంది. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగులు భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ బెంటకట్ సెంచురీతో చెలరేగగా జాకబ్ పెదల్ త్రుటిలో సెంచురీని మిస్ అయ్యారు. వీరిద్దరూ తొలి వికెట్కు 192 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. చివరి ఓవర్లలో జో రూట్ అజేయంగా నిలవగా జోస్ బట్లర్ కేవలం 13 బంతుల్లోనే 41 పరుగులతో మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ కృషన్కు 2 వికెట్లు దక్కాయి. అంతకుముందు తొలి వన్డేలో భారత్ గెలుపొందగా రెండో వన్డేలో ఇంగ్లాండ్ జట్టు గెలుపొందింది. కార్డఫ్లోని సోఫియా గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో వన్డేల్లో పర్యాటక భారత్పై ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్టార్ బ్యాటర్లలో జో రూట్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ గెలుపుతో 3 వన్డేల సిరీస్ను ఇంగ్లాండ్ 1-1తో సమం చేసింది. 234 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు ఆరంభంలోనే గట్టి షాకులు తగిలాయి. కేవలం 8 పరుగులకే ఓపెనర్లు ఇద్దరు పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోవడంతో 125 పరుగులకే 5 వికెట్లు నష్టపోయి ఇంగ్లాండ్ తీవ్ర నష్టాల్లో పడింది. ఈ దశలో జో రూట్ భారాన్ని తన భుజాలపై వేసుకున్నారు. విల్జాక్స్తో కలిసి 6 వికెట్లకు 72 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్ను నిలబెట్టారు. జాక్స్ అవుటైన తర్వాత గస్ సహకారంతో రూట్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. రూట్ 133 బంతుల్లో 99 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును 44.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేర్చాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా 44 ఓవర్లలో 233 పరుగులకే పరిమితమైంది. ఒక దశలో 178 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ చేసేలా కనిపించిన భారత్ ఆ తర్వాత తీవ్ర నిరాశపరిచింది. కేవలం 55 పరుగుల వ్యవధిలోనే చివరి 7 వికెట్లను సమర్పించుకుంది. శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ అర్ధశతకాలతో రాణించినప్పటికీ మిగిలిన బ్యాటర్లలో విఫలం కావడంతో జట్టు ఆలౌట్ అయింది. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ప్రకటన విన్నారు. వివిధ క్రీడల సమాహారం క్రీడా ప్రపంచం వింటున్నారు. ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత శిబిరానికి తొలి రోజే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టోర్నీ ఆరంభ మ్యాచ్లో స్టార్ షట్లర్ వరుస పరాజయాలు చవిచూసి ఇంటి బాట పట్టారు. పురుషుల సింగిల్స్ విభాగంలో స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్ యువ ఆటగాడు ఆయుష్ శెట్టి ఓటమి పాలవగా, మహిళల సింగిల్స్లోనూ నిరాశే ఎదురైంది. మరోవైపు టైటిల్ ఫేవరెట్లలో ఒకరైన స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి గాయం కారణంగా

0: టోర్నీ నుంచి తప్పుకోవడం భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. హోరాహోరీగా పోరాడి ఓడిన ఆయుష్ పురుషుల సింగిల్స్లో మొదటి రౌండ్లోనే భారత ఆటగాళ్లను బలమైన ప్రత్యర్థులు ఎదుర్కొన్నారు. జపాన్ ఆటగాడు కోకి వతనాంబేతో జరిగిన పోరులో లక్ష్యసేన్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఆరంభం నుంచే ప్రత్యర్థి ఆధిపత్యం వహించడంతో సేన్ 21-16, 21-14 వరుస సెట్లలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. థాయిలాండ్కు చెందిన బలమైన క్రీడాకారుడు స్టార్ షట్లర్ కున్లాఫుట్ ఆయుష్ శెట్టి అద్భుతంగా తలపడ్డారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ 3-సెట్టర్ మ్యాచ్లో ఆయుష్ చివరకు 21-19, 23-25, 21-15 తేడాతో విరోచితంగా పోరాడి ఓటమి చవిచూశాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్గా గుర్తింపు పొందిన వెస్టిండీస్ దిగ్గజం సారథి సర్ గ్యారీ సోబర్స్ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1954 నుండి 1974 దాకా ఆటలో తనదైన ముద్ర వేసిన సోబర్స్ మృతిని ఆయన కొడుకు డానియల్తో పాటు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది. 2 దశాబ్దాల కాలంలో 93 టెస్టులాడిన సోబర్స్ 57.78 సగటుతో 8,032 పరుగులు చేశారు. ఇందులో 26 శతకాలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్యాటర్గానే కాక ఎడంచేతి వాటం, మీడియం పేస్, స్పిన్ బౌలింగ్ కూడా చేసే సోబర్స్ బంతితో 235 వికెట్లు తీశారు. వన్డే వరల్డ్ కప్, T20 ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలకు ఆతిథ్యమిచ్చిన భారత్ మరో క్రీడా సంబరానికి వేదిక కానుంది. ప్రతిష్టాత్మక ఫెన్సింగ్ ఆసియా కప్ హక్కులు దక్కించుకుంది. జూన్ 19 నుండి 24 వరకు ఢిల్లీలో ఈ పోటీలు జరగనున్నాయి. ఫెన్సింగ్ ఆసియా కప్ టోర్నీ ఢిల్లీలో జరపడం ఇదే మొదటిసారి. అంతేకాదు, ఆసియా ఫెన్సింగ్ కాన్ఫెడరేషన్ 39వ సాధారణ సమావేశం కూడా జరగనుంది. ఫెన్సింగ్స్ వార్షిక ఛాంపియన్షిప్గా పేరొందిన ఆసియా కప్ మరో 3 రోజుల్లో భారత్లో మొదలవ్వనుంది. ఆసియాతో పాటు మధ్య దక్షిణ పసిఫిక్ ప్రాంతంలోని ఫెన్సర్లు ఈ పోటీల్లో పాల్గొనున్నారు. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే సత్తా చాటిన వాళ్లను నేరుగా ఆసియా క్రీడలకు ఎంపిక చేయనున్నారు. అంతేకాదు, ఫెన్సర్లకు ర్యాంకింగ్స్ ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పడమే కాక 2028లో లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశం లభించనుంది. ఆకాశవాణి వివిధ క్రీడల సమాహారం క్రీడా ప్రపంచం ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఇంతవరకు క్రీడా ప్రపంచం విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

తేలిమికెప్పుడు తటకాడు, చెడుకెప్పుడు పగవాడు. వీళ్ళ వయసు నూరేడు, నూరేళ్లకు కుర్రాడు. ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, అసలే వేలేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు సారా.

తగాళ్ళు కాటగాళ్ళు అందమై రవే తగాళ్ళు కద్దులే విలేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు సారారాధీ

మనసుని మనకు వెళ్ళు, మనకు మనమే దేవుళ్ళు, మార్చిరాయి శాస్త్రాలు. పాటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు, హద్దులేవి లేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు. కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెళ్ళకి ఉన్నోళ్ళు కళ్యాణే.

ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలను వింటారు. ముందుగా ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 భక్తి కుసుమాలు భక్తిగీతల కార్యక్రమం వినవచ్చు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో దానిమ్మ పంటల్లో అధిక దిగుబడి పొందడం ఎలా అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఎం రెడ్డి గారి ప్రసంగం వినవచ్చు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలను వినవచ్చు. 8:00 మరియు 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్లైట్ వినవచ్చు ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఆ పాత మధురాలు పాత చిత్రాలలోని మధుర గీతాలను వినవచ్చు. 10:00 పార్లమెంట్లో ఈ ఉదయం జరిగిన ప్రశ్నోత్తర కార్యక్రమ రికార్డింగ్స్ వినవచ్చు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారాలు ఉదయం 5:53 ప్రారంభమవుతుంది. 6:00 ప్రబోధ గీతం దేశభక్తి గీతాన్ని వినవచ్చు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో వినాయక భక్తి గీతాలను వినవచ్చు. 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యానం శ్రీ మంత్రవాది మహేశ్వర్. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలను వినవచ్చు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 ప్రసార విశేషాలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాతరేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర సమరంలో ఖిలాఫత్ ఉద్యమం ఇంకా సహాయ నిరాకరణ ఉద్యమం గురించిన వివరాలను వినవచ్చు. సమర్పణ శ్రీమతి జె నిర్మల. అనంతరం వైద్య విజ్ఞానంలో శస్త్రచికిత్స అధునాతన పద్ధతుల గురించి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:45

0: ఉదయరాగం చిత్రగీతల కార్యక్రమం 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ 8:35 ఆల్బం ప్రత్యేక చిత్రసీమ వినవచ్చు. సమర్పణ శ్రీమతి జె నిర్మల. 9:00 వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలను వినవచ్చు. 10:00 వ్యర్థం నుంచి విలువైన వనరుగా గుర్రపు డెక్కతో ఉపాధి అంశంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయంత్రం మా ప్రసారాల్లో 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వినవచ్చు. 5:30 యువవాణి యోజనల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలను వినవచ్చు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 అన్నమయ్య పదమంజరి అన్నమయ్య కీర్తనలను వినవచ్చు. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో భూసారం పెంచడంలో పచ్చిరొట్ట ఎరువుల ప్రాధాన్యత గురించి పెరుమలపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి వజంత గారి ప్రసంగం. 8:00 మరియు 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతల కార్యక్రమం. 9:30 నాటిక విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:00 పార్లమెంట్లో రేపు ఉదయం జరిగే ప్రశ్నోత్తర కార్యక్రమ రికార్డింగ్స్ వినవచ్చు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలను విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు.
1: దిస్ ఇస్ ఆకాశవాణి ది న్యూస్ రెడ్ బై నిషిత్ కుమార్. Both houses of parliament were adjourned for the day following repeated disruptions by opposition members over several issues, including the alleged NEET paper leak on the second consecutive day. The Lok Sabha and the Raj Sabha each witnessed 3 adjournments due to opposition's uproar. When both the houses reassembled at 2 p.m. after the second adjournment, opposition members resumed their protests over the NEET issue. Amid the continued uproar, the chairs adjourned both Lok Sabha and the Raj Sabha for the day. Prime Minister Narendra Modi has called for coordinated efforts by all stakeholders to prevent paper leaks in future examinations across the country. Mr. Modi reiterated the government's commitment to ensuring strict action against those involved in recent NEET examination paper leaks and safeguarding the interests of the country's youth. The Prime Minister said this while addressing the National Democratic Alliance Parliamentary Party meeting, also known as Mangal Milan, at Parliament House Complex today. Talking to media, Parliamentary Affairs Minister Kiran Rijiju said during the meeting, Prime Minister Modi stressed that those responsible should face the strictest possible punishment.
2: पेपर लीक का खबर आए तुरंत सरकार ने कार्रवाई किया.
3: As soon as reports of paper leak emerged, the government took swift action. 13 individuals were arrested and sent to jail. To ensure that the future of students was not affected, the NEET re-examination was conducted on priority and the results were declared in a timely manner. Strict measures have also been put in place to prevent such incidents from recurring.
2: दोबारा इस तरह का पेपर लीक ना हो इसके लिए सख्ती से कदम उठाया गया है.
1: Union Health Minister J.P. Nadda today visited Dr. Ram Manohar Lohia Hospital in New Delhi and held a meeting with the doctors at the hospital. He also reviewed the condition of those injured during yesterday's protest in the national capital over the alleged exam paper leak of NEET UG 2026. Mr. Nadda also visited Lady Harding Medical College and Hospital and met the injured protesters who were admitted there. The Delhi High Court has ordered immediate shifting of activist Sonam Wangchuk from Safdarjung Hospital in the national capital to Medanta Hospital in Gurugram. The court passed the order while hearing a plea filed by Wangchuk's wife Geetanjali Angmo. So National Hydroelectric Power Corporation Limited, NHPC, has said that a detailed investigation will be undertaken to ascertain the cause of the tunnel collapse at the NHPC T-Star Stage 6 hydroelectric project at Samardang in Namchi district in Sikkim yesterday. In a statement, NHPC informed that 11 casualties have been reported so far and several others are trapped inside the tunnel. The rescue operation is underway. Prime Minister Narendra Modi spoke to Sikkim Chief Minister Prem Singh Tamangole and assured all assistance. President and Vice President have expressed grief over the loss of lives in Sikkim. India and North Macedonia have agreed to enhance trade and investment while expanding cooperation in key sectors including information technology, agriculture, food processing, pharmaceuticals, textiles, biotechnology, tourism, hospitality and filmmaking. Addressing the media in Skopje after talks with her

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాష్ట ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మహిళలు, చిన్నారుల భద్రతే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రాష్ట్రంలోని 36 సాగునీటి ప్రాజెక్టులను 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు కార్యాచరణను రూపొందించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగనుంది. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ ఏడాది దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని సాకారం చేస్తూ యుఏఈ ప్రతినిధుల బృందం రాష్ట ప్రభుత్వంతో చర్చలు జరిపింది. యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈరోజు సమావేశమై చర్చించింది. ఆహార శుద్ది రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వాల్యూ చైన్ ఏర్పాటు చేయాలని యుఏఈ ముందుకు వచ్చింది. మామిడి, అరటి, కోకో సహా వివిధ ఉద్యాన పంట ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు పంపేలా వాల్యూ చైన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. నేరాల స్వరూపం రోజురోజుకు సాంకేతికత ఆధారంగా మారుతున్న నేపథ్యంలో పోలీసింగ్ కూడా అంతకంటే ఆధునికంగా, వేగవంతంగా రూపాంతరం చెందాలని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ఈరోజు ప్రారంభమైన రిట్రీట్ కార్యక్రమానికి హోంమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట వ్యాప్తంగా వచ్చిన ఉన్నత పోలీసు అధికారులను ఉద్దేశించి మంత్రి ఈ సందర్భంగా ప్రసంగిస్తూ భవిష్యత్ సవాళ్లను ముందుగానే అంచనా వేసి పోలీసు వ్యవస్థను సిద్ధం చేయటమే ఈ రిట్రీట్ ప్రధాన లక్ష్యమని చెప్పారు. మహిళలు, చిన్నారుల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని పేర్కొన్న మంత్రి, మహిళలపై నమోదవుతున్న నేరాలను సుమారు 4% తగ్గించగలిగామని తెలిపారు. ఈ 2 రోజుల రిట్రీట్లో మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణ, సైబర్ భద్రత, వామపక్ష తీవ్రవాద నిర్మూలన, మత సామరస్య పరిరక్షణ వంటి 6 కీలక అంశాలపై చర్చలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల అభివృద్దికి ప్రభుత్వం గత 2 ఏళ్లలో 24611 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అందులో 12484 కోట్ల రూపాయలు రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకే కేటాయించామని స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జలవనరుల శాఖపై ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాష్టంలోని 36 ప్రధాన ప్రాజెక్టులను 35555 కోట్లతో 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను మంత్రి వివరించారు.

0: పోలవరం ఎడమకాలు ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలను తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడిస్తూ,
1: ఓటమి ప్రభుత్వం వచ్చినటువంటి 2 సంవత్సరాల్లోనే 1382 కోట్ల రూపాయలు ఇవాళ ఓఎండం పనుల నిమిత్తం ఇచ్చాం. రాష్ట్రం బడ్జెట్ లో 51% రాయలసీమకి మనం 12484 కోట్ల రూపాయలు పెట్టాం. జలధార జలహారతి 100 రోజుల కార్యక్రమం 3326 కోట్ల రూపాయలు మనం ఇచ్చినటువంటి పరిస్థితి, 99% పనుల్ని ఈ జలధార జలహారతి కార్యక్రమంలో విత్ ఇన్ 100 డేస్ లో మరి వీటిని కంప్లీట్ చేయగలిగే.
0: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా వర్చువల్ విధానంలో అధికారులతో ఈరోజు సమావేశం నిర్వహించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్తో పాటు స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మెగా పేరెంట్స్ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు తప్పక హాజరు కావాలన్నారు. గత 2 సంవత్సరాల్లో చేసిన విధంగానే ఈ సంవత్సరం కూడా మినిట్ టు మినిట్ కార్యక్రమాన్ని తప్పక పాటించాలని, అలాగే ప్రతి పాఠశాలలో ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని, తల్లిదండ్రుల సెల్ఫోన్లలో విద్యార్థికి సంబంధించిన ఈ యాప్ సమాచారం ఉండాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసిన రాష్ట మంత్రుల బృందం ముడి పొగాకుపై ఉన్న జీఎస్టీని 28% తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్లు, రాష్ట్రానికి చెందిన పలువురు ఎన్డీఏ కూటమి ఎంపీలతో కలిసి ఆర్థిక మంత్రిని న్యూఢిల్లీలో ఈరోజు కలిశారు. ముడి పొగాకుపై ప్రస్తుతం అమలులో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లి రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం ముడి పొగాకుకు సంబంధించిన అంశమని, తయారైన పొగాకు ఉత్పత్తులకు దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అనంతరం కేంద్ర వ్యవసాయం రైతుల సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసిన మంత్రుల బృందం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం అభివృద్ది, రైతుల సంక్షేమం, పంటలకు గిట్టుబాటు ధరలు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, మార్కెటింగ్ సదుపాయాల బలోపేతం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ది తదితర కీలక అంశాలపై విస్తృతంగా చర్చించింది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి వార్షిక గిరి ప్రదక్షిణ ఈ నెల 28-29వ తేదీల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. సింహగిరి ప్రదక్షిణ జరిగే 32 కిలోమీటర్ల మార్గాన్ని పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, దేవస్థానం ఈవో వెంకటరావు ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లుంబిని పార్కు నుంచి ఎంవీపీ సర్కిల్, ఇసుకతోట జంక్షన్, డబుల్ రోడ్ జంక్షన్, సీతమ్మధార, మురళీనగర్, మారియట్ హోటల్ మీదుగా జాతీయ రహదారి, ఎన్ఎస్టీఎల్, కుమారి కళ్యాణ మండపం నుంచి తొలిపావంచ వరకు గిరి ప్రదక్షిణ మార్గాన్ని బస్సులో ప్రయాణిస్తూ పరిశీలించారు. రహదారుల మరమ్మతులు, అభివృద్ది పనులు, విద్యుత్ దీపాల ఏర్పాటు, భూగర్భ కేబులింగ్ పనులు, సీసీ కెమెరాల ఏర్పాటు, భక్తుల కోసం వేచి ఉండే ప్రదేశాలు తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రాష్ట మంత్రుల బృందం రేపు సమావేశం నిర్వహించనుంది. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు అమరావతిలోని సచివాలయంలో రేపు ఉదయం 11:30 ఈ సమావేశం జరగనుంది. పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ అనగాని సత్యప్రసాదులతో కూడిన ఈ మంత్రుల బృందం గుర్తింపు పొందిన 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈ రోజు కూడా అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా ఉపరితల ద్రోణి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా రేపటికి సంబంధించిన వాతావరణ సూచనలను

0: వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
1: ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలిపాటి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వారి జీవనోపాధి, విద్య, ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుపడేలా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నగరంలో ఈ రోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో 10 మంది స్థానిక విభిన్న ప్రతిభావంతులకు రెట్రోఫిటెడ్ 3-వీలర్ మోటార్ సైకిళ్లను మంత్రి ఈ సందర్భంగా అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాష్ట ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మహిళలు, చిన్నారుల భద్రతే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రాష్ట్రంలోని 36 సాగునీటి ప్రాజెక్టులను 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు కార్యాచరణను రూపొందించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదీనా భావి పరీక్షాసు ప్రశ్నపత్ర గోప్యత భంగం నివారయితుం సమన్విత ప్రయాసానాం కృతే ఆహ్వానం విహితం. నీట్ ప్రశ్నపత్ర ప్రకటన దోషిణాం విరుద్ధం కఠోర కార్యాచరణాయ ప్రశాసనస్య దృఢ సంకల్పః పునరావర్తితః. విపక్షస్య విరోధ కారణాత్ సంసదః ఉభయోః సదనయోః కార్యాచరణం అద్య స్థగితం. సిక్కిమస్య నామచీ మండలే నిర్మాణాధీనస్య సురంగస్య నిపాతేన 11 జనాః మృతాః, బహవః సంప్రతి అంతః నిరుద్ధాః సంతి. ఆపదుద్ధార కార్యం ద్రుతగత్యా ప్రవర్తతే. భారతోత్తర మెసోడేనియా దేశౌ వ్యాపార విస్తారాయ తథా ప్రముఖ క్షేత్రేషు సహయోగం దృఢీకర్తుం సహమతౌ అభవతాం. రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్ముహు ఇత్యనయా స్కోప్యే నగరే స్వకముఖ సమకక్షైః సహ ద్విపక్షీయ వార్తా చ విహితా. అపి చ వాణిజ్యిక పోతం ప్రతి సంజాతేన ప్రహారేణ చతుర్ణాం భారతీయ నాగరికాణాం నిధనస్య ప్రకరణే భారతేన రూస్ దేశస్య రాజదూతః ఆహూతః. అథ వార్తాః విశదీకృత్య. సంసద్ భవనస్య GMC బాలయోగి ప్రేక్షాగృహే అద్య మంగళ మిలన ఇత్యాఖ్యః NDA సంసదీయ దళస్య ఉపవేశనం ఆయోజితం. అస్మిన్ ఉపవేశనే గఠబంధన సహయోగిభిః భారతస్య సుదీర్ఘకాలం యావత్ సేవారత నిర్వాచిత ప్రధానమంత్రిత్వస్య పదాలంకరణాయ ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః అభినందన ప్రస్తావః పారితః. వార్తాహరైః సహ సంభాషమాణః సంసదీయ కార్యమంత్రి కిరేన్ రిజిజుః ప్రత్యపాదయత్ యత్ ఉపవేశనావధౌ ప్రధానమంత్రిణా మోదినా భవిష్యే దేశే సర్వాసాం పరీక్షాణాం ప్రశ్నపత్ర ప్రకటన రోధనాయ సర్వైః హితధారకైః సహ సమన్విత ప్రయాసానాం సమాహ్వానం వ్యధాయి. సహ ప్రావోచత్ యత్ ప్రశ్నపత్ర గోప్యతా భంగ ప్రకరణేషు లిప్తానాం జనానాముపరి దృఢ కార్యాచరణం సహైవ దేశస్య యూనాం హితరక్షణాయ సర్వకారస్య ప్రతిబద్ధత ప్రధానమంత్రిణా పునరావర్తిత. ప్రధానమంత్రిణా న్యగద్యత యత్ సాంప్రతికే నీట్ ప్రశ్నపత్ర గోప్యతా భంగ ప్రకరణే సంలిప్తాః సర్వే అభియుక్తాః గృహీతాః.
3: आगे पेपर लीक नहीं होने के लिए सख्ती से जो कदम उठाया गया है उसके बारे में भी प्रधानमंत्री जी ने जानकारी दिया और प्रधानमंत्री जी ने ये भी कहा कि पेपर लीक सिर्फ एक राज्य का मामला नहीं है, सिर्फ केंद्र सरकार का

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಗೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు భక్తి కుసుమాలు, భక్తి గీతల కార్యక్రమం వింటారు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది
1: స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన,
0: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
1: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
0: జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: భక్తి కుసుమాలు భక్తి గీతల కార్యక్రమం వింటున్నారు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
2: భక్తి కుసుమాలు భక్తి గీతల కార్యక్రమం వింటున్నారు.

0: ఇంతవరకు భక్తి కుసుమాలు భక్తి గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలను వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. భారత్, నార్త్ మాసిడోనియా దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, స్నేహ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశంపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా డ్రగ్స్ నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారత్, నార్త్ మాసిడోనియా దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, స్నేహ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నార్త్ మాసిడోనియా రాజధాని స్కోప్జేలో ఆ దేశ అధ్యక్షురాలు గోర్దానాతో జరిపిన చర్చల అనంతరం రాష్ట్రపతి ముర్ము మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై సమీక్షించినట్టు తెలిపారు. ఐటీ, వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, బయోటెక్నాలజీ, పర్యాటకం, సినిమా రంగాల్లో సహకారాన్ని విస్తరిస్తూనే ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను పెంపొందించుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని రాష్ట్రపతి చెప్పారు. ఆర్థిక బంధాన్ని బలోపేతం చేయడానికి ఇండియా, నార్త్ మాసిడోనియా బిజినెస్ ఫోరం ఒక మంచి వేదికగా నిలుస్తుందన్నారు.
2: आर्थिक सहयोग हमारे द्विपक्षीय संबंधों का एक अत्यंत महत्वपूर्ण स्तंभ है. हम अपने द्विपक्षीय व्यापार को दोगुना करने पर भी सहमत हुए. हमने आईटी, कृषि, फूड प्रोसेसिंग, फार्मास्यूटिकल्स, टेक्सटाइल्स तथा टूरिज्म, हॉस्पिटैलिटी और फिल्म मेकिंग सहित प्रमुख क्षेत्रों में सहयोग पर चर्चा की. हम स्वास्थ्य सेवा में सहयोग पर अपने द्विपक्षीय अग्रीमेंट को भी रिन्यूअल कर रहे हैं.
1: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు చెరో 3 సార్లు వాయిదా పడిన అనంతరం చివరకు రేపటికి వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లోనూ ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులతో సభా మధ్యలోకి దూసుకెళ్లి నినాదాలతో సభకు తీవ్ర అంతరాయం కలిగించారు. సభా మర్యాదలు కాపాడుతూ ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలు కొనసాగించేందుకు సహకరించాలని ప్రిసైడింగ్ అధికారులు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ గందరగోళం సద్దుమణగలేదు. దీంతో నిత్యం జరిగే ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ వంటి కీలక కార్యక్రమాలు కూడా నిర్వహించలేక చివరకు ఉభయ సభలను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆహార, ప్రాసెసింగ్, పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ తెలిపారు. పార్లమెంట్ హౌస్ ఆవరణలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యతో సహా అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, దీని ప్రకారం అన్ని మంత్రిత్వ శాఖల్లో

0: సంస్కరణలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు నిరసనలు ఆపి నిర్మాణాత్మక సూచనలు ఇస్తూ అర్థవంతమైన చర్చల్లో పాల్గొనాలని ఆయన కోరారు.
1: ప్రైమ్ మినిస్టర్ ఇస్ వెరీ క్లియర్ కి హమే రిఫార్మ్స్ కర్నే హోంగే. హర్ మంత్రాలయ కో కహా జా రహా హై ఇంక్లూడింగ్ శిక్షా మంత్రాలయ కి అబ్ రిఫార్మ్స్ లాయే. ఆజ్ కి పరిస్థితి కే హిసాబ్ సే హమ్ లోగ్ కో వ్యవస్థా నిర్మాణ కర్నే కి జరూరత్ హై. ఆప్ సుజావ్ దేంగే హమ్ కరేంగే రిఫార్మ్స్. కల్ సే సంవాద్ కే దర్వాజే ఖులే హై.
0: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిని సందర్శించి అక్కడి వైద్యులతో సమావేశం నిర్వహించారు. దేశ రాజధానిలో నిన్న జరిగిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నిరసనల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని ఆయన సమీక్షించారు. అనంతరం నడ్డా లేడీ హార్డెంజ్ మెడికల్ కళాశాల హాస్పిటల్ను కూడా సందర్శించి అక్కడ చేరిన నిరసనకారులను పరామర్శించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా డ్రగ్స్ నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. లోక్సభలో అడిగిన ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని చెప్పారు. అందులో భాగంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగం అనే సవాలును ఎదుర్కొనేందుకు గత నెలలో నార్కటిక్స్ కంట్రోల్ విజన్ డాక్యుమెంట్ విడుదల చేసినట్టు చెప్పారు. మ్యాన్మార్, నేపాల్, థాయిలాండ్, శ్రీలంక, ఇండోనేషియా, సింగపూర్, అమెరికా వంటి దేశాలతో డ్రగ్స్ సంబంధిత విషయాలపై భారతదేశం క్రమం తప్పకుండా డైరెక్టర్ జనరల్ స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరుపుతోందని రాయ్ తెలిపారు. జౌళి దుస్తుల రంగంలో అంతర్జాతీయ పోటీతత్వాన్ని, ఎగుమతుల సన్నద్ధతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేసిందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చెప్పారు. ఈరోజు లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఆయన ప్రపంచవ్యాప్త ప్రతికూల పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఆటంకాలు ఎదురైనప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో హస్తకళలతో కలిపి భారతదేశ జౌళి దుస్తుల ఎగుమతులు 3,25,000 కోట్లు దాటాయని, ఇది 1.8% వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. 2024-25 ఈ ఎగుమతుల విలువ 3,19,000 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. వేగంగా పట్టణీకరణ చెందుతున్న దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చగలిగే సమర్థవంతమైన పట్టణ స్థానిక సంస్థలను రూపొందించడానికి పరిశోధన, వృత్తిపరమైన నైపుణ్యం కలిగిన బలమైన సంస్థలు అత్యావశ్యకమని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. భారతదేశ తదుపరి తరం పరిపాలనా సంస్కరణలు, క్షేత్రస్థాయిలో ఆధారాలతో కూడిన నిర్ణయాలు, వృత్తిపరమైన సామర్థ్య పెంపుదల, బలమైన ఆర్థిక నిర్వహణ ఆధారంగా సాగాలని మంత్రి అన్నారు. మున్సిపాలిటీల సామర్థ్య పెంపుదల, మున్సిపల్ అకౌంటింగ్, ఆర్థిక నిర్వహణ పద్ధతులను బలోపేతం చేయడం కోసం ఐఐపిఏ పరిధిలోని సెంటర్ ఫర్ అర్బన్ స్టడీస్, ఐసిఏఐల మధ్య జరిగిన అవగాహన ఒప్పంద కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుప్పూర్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కోయంబత్తూరులోని జీకేఎన్ఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం తిరుప్పూర్ జిల్లా అవినాశిలో ఉన్న ప్రసిద్ధ అవినాశి లింగేశ్వర శివాలయాన్ని కూడా ఉపరాష్ట్రపతి సందర్శిస్తారు. జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్గా హర్జీత్ సింగ్ గ్రేవాల్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 16వ తేదీన కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆయన నియామక ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం గ్రేవాల్ మీడియాతో మాట్లాడుతూ కమిషన్ అన్ని మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం స్వతంత్రంగా పనిచేస్తుందని తెలిపారు. దేశంలో మైనారిటీల పరిస్థితిపై కొందరు ప్రచారం చేస్తున్న అపోహలను ఆయన త్రోసిపుచ్చారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్,

0: ఉత్తరాఖండ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ నెల 24వ తేదీ వరకు ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, నార్త్ మెసిడోనియా దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, స్నేహ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా డ్రగ్స్ నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు విందాం

0: ఇవాల్టి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో దానిమ్మ పంటల్లో అధిక దిగుబడి పొందడం ఎలా అంశంపై శాస్త్రవేత్త డాక్టర్ ఎం రెడ్డి గారి ప్రసంగం వింటారు.
1: దానిమ్మ పంటలో అధిక దిగుబడులు సాధించడం ఎలా అన్న అంశంపైన ఈరోజు తెలుసుకుందాము. చిత్తూరు జిల్లా పశ్చిమ మండలాల్లో దానిమ్మ పంటను రైతులు అధికంగా సాగు చేయటము జరుగుతోంది. ఈ దానిమ్మ పంటలో ఎటువంటి రకాలు సాగు చేసుకోవాలి మరియు కలుపు ఎలా నివారించుకోవాలి, నీటి యాజమాన్యము, అలాగే పూతకాలము మరియు కాపు నియంత్రణ విషయంలో ఎటువంటి సీజన్లో పంటను తీసుకోవాలి, అలాగే పూత నియంత్రణ చేసే విధానం, దీన్నే బహా ట్రీట్మెంట్ అనేసి కూడా అంటాము. ఇక థిన్నింగ్ అంటే పూత మరియు కాయల్ని ఏ విధంగా అవి పలుచన చేయటం లాంటివి, ఇక కొమ్మ కత్తిరింపుల తర్వాత వేయవలసిన ఎరువులు, సో ఈ అంశాలపైన ఈరోజు తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్లో దానిమ్మ పంటను రైతులు వాణిజ్యపరంగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. దానిమ్మ పండ్ల నుండి అత్యంత ఔషధ విలువలతో కూడిన సేద తీర్చే రసాన్ని పొందవచ్చు. పండ్ల చర్మము, రసము, ఆకులు మరియు వేర్లు అనేక రకాలైన ఆయుర్వేద మందుల తయారీకి కూడా ఉపయోగిస్తారు. ఈ పంటను మెట్ట ప్రాంతాల్లో విజయవంతంగా సాగు చేయవచ్చు. ఇక మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర

ఆంధ్రప్రదేశ్, గుజరాత్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ పంటను వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే ఈ పంటను అనంతపురము, కడప, కర్నూలు, చిత్తూరు మరియు ప్రకాశం జిల్లాల్లో రమారమి 6,000 హెక్టార్లలో సాగు చేస్తూ సంవత్సరానికి 90,000 టన్నుల దాకా దిగుబడిని పొందుతున్నాము. కనుక ఈ పంటకు సంబంధించి అనుకూలమైన వాతావరణం ఏంటి, ఏ నెలల్లో సాగు చేయవచ్చు అనే అంశాలని ఇప్పుడు పరిశీలిస్తాము. దానిమ్మ పంట అనేక ప్రతికూల పరిస్థితులను తట్టుకునే శక్తి కలిగి ఉన్నందువల్ల భూసారం తక్కువ గల భూముల్లో కూడా ఈ పంటను సాగు చేసుకోవచ్చు. పొడి వాతావరణం గల ప్రాంతాలు దానిమ్మ సాగుకు బాగా అనుకూలమైనవి. సముద్ర మట్టం నుంచి 1820 మీటర్ల ఎత్తున్న ప్రాంతాల్లో సైతము ఈ పంటను పెంచుకోవచ్చు. 11.1 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటే పంట దెబ్బతినడం జరుగుతుంది. కాబట్టి కోస్తా తీర ప్రాంతాలు ఈ పంటకు అనుకూలమైనది కాదు. ఈ ప్రాంతాల్లో తేమ శాతము అధికంగా ఉండటం వల్ల చీడపీడల ఉధృతి ఎక్కువ అవుతుంది, అలాగే పండ్ల నాణ్యత కూడా తగ్గుతుంది. ఇక నేలల విషయానికి వస్తే దానిమ్మ పంటను అనేక రకాలైన నేలల్లో సాగు చేయవచ్చు. 0% శాతము ఎక్కువ గల భూముల్లోనూ, కొద్దిగా క్షారత అధికంగా ఉన్న భూముల్లో కూడా ఈ పంటను సాగు చేసుకోవచ్చు. లోతైన గరప నేలలు మరియు ఒండ్రు నేలలు మిక్కిలి అనుకూలము. చీని, నిమ్మ, మామిడి లాంటి పండ్ల తోటలకు అనుకూలమే కానీ అనుకూలం కాని భూముల్లో కూడా ఈ పంటను లాభసాటిగా సాగు చేసుకోవచ్చు. ఇక రకాల విషయానికి వస్తే ఈ పంటలో గణేష్, మృదుల, భగువ మరియు ఫూలే భగువ సూపర్ అనే రకాలు లభ్యమవుతున్నాయి. ఈ రకాలను పరిశీలించినట్లయితే గణేష్ రకం అయితే కాయలు 250 నుంచి 280 గ్రాముల సగటు బరువు కలిగి ఉండి చర్మపు రంగు ఆకర్షణీయమైన పింక్ రంగుతో కూడిన పసుపు వర్ణం కలిగి ఉంటాయి. చక్కెర శాతము 15.5 డిగ్రీ బ్రిక్స్ ఉండి శీతాకాలంలో పింక్ రంగు గింజలు మరియు వేసవికాలంలో తెలుపు రంగు గింజల్ని కలిగి ఉంటుంది. ఇక విత్తనాలు మృదువుగా ఉంటాయి. కాయలు 145 నుంచి 155 రోజుల్లో కోతకొస్తాయి. ఇక మృదుల అనే రకాన్ని పరిశీలించినట్లయితే దీనికి కాయలు 230 నుంచి 270 గ్రాముల సగటు బరువు కలిగి ఉండి ముదురు పింక్ రంగు గింజలు కలిగి ఉంటాయి. ఆంత్రాక్నోస్ అనే మచ్చ రోగాన్ని ఈ గణేష్ అనే రకం కంటే ఈ రకము బాగా తట్టుకుంటుంది. ఇక చక్కెర శాతము 18 డిగ్రీల బ్రిక్స్ ఉండి కాయలు 140 నుంచి 150 రోజుల్లో కోతకొస్తాయి. ఇది ఎగుమతికి అనువైన రకం. ఇక భగువ అనే రకాన్ని పరిశీలించినట్లయితే కాయలు 150 గ్రాముల నుంచి 300 గ్రాములు సగటు బరువు కలిగి ఉండి చర్మము, గింజలు ముదురు పింక్ రంగులో ఉండి ఆకర్షణీయంగా ఉంటాయి. చర్మము మందంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలము నిల్వ చేయటానికి పనికొస్తుంది. అలాగే మృదువైన గింజలు కలిగి ఉండి ఎక్కువ తీపిని 16 డిగ్రీల బ్రిక్స్ కలిగి ఉంటాయి. కాయలు 180 నుంచి 190 రోజుల్లో కోతకొస్తాయి. ఇది కూడా ఎగుమతికి అనువైన రకం. ఇక ఫూలే భగువా సూపర్ అనే రకము, ఇది రాహురి మహారాష్ట్ర నుంచి విడుదలైన కొత్త రకము. కాయలు మధ్యస్థ సైజులో అంటే 270 నుంచి 300 గ్రాములు ఉంటాయి. ముదురు ఎరుపు రంగులో నునుపైన చర్మం కలిగి ఆకర్షణీయంగా ఉంటాయి. గింజలు పింక్ రంగులో ఉండి 51% రసం కలిగి ఉంటాయి. విత్తనాలు మృదువుగా ఉంటాయి. కాయలు 175 రోజుల్లో కోతకు వస్తాయి. ఇది కూడా ఎగుమతికి అనువైన రకంగా చెప్పవచ్చు. ఇక ప్రవర్ధనం విషయానికి వస్తే దానిమ్మలో నేల అంట్లు, గాలి అంట్లు లేదా కొమ్మ కత్తిరింపుల ద్వారా

ప్రవర్ధనము చేయవచ్చు. మంచి దిగుబడినిచ్చే ఆరోగ్యవంతమైన మొక్కల నుండి కొమ్మలని 9 నుంచి 12 అంగుళాల పొడవు గల ముక్కలుగా కత్తిరించి నాటుకోవాల్సి ఉంటుంది. ఇక కొమ్మల మొదలు నుంచి వచ్చే కొమ్మ కత్తిరింపులు నాటుకుంటే ఎక్కువగా సఫలమవుతాయి. ఇక కత్తిరించిన కొమ్మల అడుగు భాగాన్ని సెరడిక్స్ అనే పౌడర్తోటి అద్దుకొని 4 నుంచి 6 కణుపులు భూమిలో ఉండేలా నాటుకుంటే వేర్లు తొడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక 6 నెలల కంటే తక్కువ మరియు 18 నెలల కంటే ఎక్కువ వయసుండే కొమ్మల కత్తిరింపుల కోసము ఎన్నుకోరాదు. ఇక వేర్లు తొడిగిన కత్తిరింపులు 9 నెలల్లో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. వర్షాకాలం ప్రారంభంలో గాలి అంట్లను ప్రవర్ధనం చేస్తే ఎక్కువ వేర్లు తొడిగే అవకాశం ఉంటుంది. ఇక టిష్యూ కల్చర్ పద్ధతి ద్వారా కూడా దానిమ్మలో ప్రవర్ధనం చేయవచ్చు. ఇక నేలల విషయానికి వస్తే

ఇక వేర్లు తొడిగిన కత్తిరింపులు 9 నెలల్లో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. వర్షాకాలం ప్రారంభంలో గాలి అంట్లను ప్రవర్ధనం చేస్తే ఎక్కువ వేర్లు తొడిగే అవకాశం ఉంటుంది. ఇక టిష్యూ కల్చర్ పద్ధతి ద్వారా కూడా దానిమ్మలో ప్రవర్ధనం చేయవచ్చు. ఇక నేలల విషయానికి వస్తే, భూమిని 3 నుంచి 4 సార్లు మంచి దుక్కి వచ్చే వరకు దున్ని మొక్కలను 5x3 మీటర్లు లేదా 4x4 మీటర్లు లేదా 4x3 మీటర్ల దూరం ఉండేలాగా చూసుకొని 60 సెంటీమీటర్ల పొడవు, వెడల్పు, లోతు పరిమాణం గల గుంతల్లో నాటుకోవాల్సి ఉంటుంది. గుంతలకి వేయవలసిన ఎరువులు అంటే ఒక్కొక్క మొక్కకు తీసుకుంటే, పశువుల ఎరువు 20 కిలోలు, వానపాముల ఎరువు అంటే వర్మి కంపోస్టు 2 కిలోలు, వేప చెక్క 2 కిలోలు, అలాగే 25 గ్రాముల ట్రైకోడర్మా విరిడే పొడి మరియు 15 గ్రాముల ఫాస్ఫోబ్యాక్టీరియా పొడి, ఇక 15 గ్రాముల అస్ట్రోబ్యాక్టీరియా పొడిని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 1.25 కిలోలు, 4-8 గుళికలు 25 గ్రాములు ఈ లెక్కన ప్రతి గుంతకు వేసుకోవాల్సి ఉంటుంది. మొక్కలు నాటిన 15 రోజుల తర్వాత 10 గ్రాములు జింక్ సల్ఫేటు, 10 గ్రాములు బొరాక్సు, 50 గ్రాములు మెగ్నీషియం సల్ఫేటు ఎరువుల్ని ప్రతి మొక్కకు వేసుకోవాల్సి ఉంటుంది. ఇక కలుపు నివారణ విషయానికి వస్తే, వర్షాకాలంలో 2 సార్లు దున్నటం వల్ల కలుపు మొక్కలు అదుపులో ఉండి వర్షపు నీరు ఇంకుతుంది. తొలకరి వర్షాల తర్వాత అట్రాటాఫ్ అనే మందును ఎకరానికి 800 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. తర్వాత వచ్చేటటువంటి గడ్డి, తుంగజాతి కలుపు నివారణకు గాను గ్లైఫోసేట్ లీటర్ నీటికి 8 మిల్లీలీటర్లు కలిపి దాంతోపాటు 20 గ్రాములు అమోనియం సల్ఫేటు లేదా 10 గ్రాములు యూరియా కానీ కలుపుకొని 20 నుంచి 25 రోజుల వయసున్న కలుపు పైన పిచికారీ చేసుకోవాలి. ఇక నీటి యాజమాన్యం విషయానికి వస్తే, నేలలో తేమ సమంగా ఉండాలి, లేకపోతే కాయలు పగిలిపోవటము జరుగుతుంది. ఇక డ్రిప్ పద్ధతి ద్వారా నీరు పెడితే చెట్టు పెరుగుదల, కాయ సంఖ్య మరియు బరువు 35% వరకు పెంచవచ్చు. ఇక దానిమ్మ పంట నీటి ఎద్దడిని తట్టుకోలేదు కాబట్టి ఈ మంచి పండ్ల దిగుబడికి, నాణ్యత పెరుగుటకు నీటి తడులు అవసరం కొద్దీ ఇవ్వాలి. డ్రిప్ పద్ధతిలో నీరు అందించడం ద్వారా అధిక దిగుబడులే కాకుండా పండ్ల నాణ్యత కూడా పెరుగుతుంది. చెట్టుపైన పూత కాయలు లేని సమయంలో నీటి తడులను తగ్గించుకోవాలి. అలాగే వేరుశనగ పొట్టు లేదా వరి పొట్టుతో 8 సెంటీమీటర్ల మందంతో చెట్ల పాదులందు మల్చింగు చేయాలి. ఇక అతి ముఖ్యమైన విషయము, దానిమ్మలో పూతకాలము మరియు కాపు నియంత్రణ. అంటే మనం దానిమ్మ పంటను చూసినట్లయితే ఇది సంవత్సరం పొడవునా పూత పూసే గుణం ఉన్నప్పటికి గాను, ముఖ్యంగా 3 సీజన్లలో అంటే జనవరి నుంచి ఫిబ్రవరి, దీన్నే అంబే బహార్ అనేసి వ్యవహరిస్తాము. ఇక జూన్ జులై మాసంలో దాన్ని మృగ్ బహార్ అనేసి సంబోధిస్తాము. మరియు సెప్టెంబర్ అక్టోబర్ దీన్నే హస్తబహార్ అనేసి మనం పిలుస్తాము. సో ఈ 3 సీజన్లలో ముఖ్యంగా ఈ పూత ఎక్కువగా రావటం జరుగుతుంది. సో ఇక అతి ముఖ్యంగా దానిమ్మకు ఏ సీజన్లో అధిక ధర వస్తుందో, చీడపీడల బెడద తక్కువగా ఉంటుందో మరియు నాణ్యత ఎక్కువగా ఉంటుందో ఆ సీజన్లో పంటను తీసుకోవాలి. ఇక అంబే బహార్ సీజన్ కొరకు నవంబరు ఆఖరు వరకు నీటి తడులు ఆపివేసి తర్వాత డిసెంబర్ మాసంలో ఎరువులు వేసి నీరు పెట్టుకోవాలి. ఈ తోటల్లో జూలై ఆగస్టు మాసాల్లో పండ్లు కోతకొస్తాయి. ఇక మృగ్ బహార్ సీజన్ కోసము డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు చెట్లకు విశ్రాంతినిచ్చి ఆ తర్వాత తొలకరిలో ఎరువులు వేసి నీరు పెట్టుకోవాలి.
జూన్ జూలై మాసాల్లో చెట్లు పూతకొచ్చి

అక్టోబర్ నవంబర్ మాసాల్లో కోతకొస్తాయి. ముఖ్యంగా ఈ మృగ్బహార్లో పండిన పండ్లలోని గింజలు ఆకర్షణీయమైన పింక్ రంగు కలిగి ఉంటాయి. ఇక హస్తబహార్ సీజన్ కోసము జూన్ నెల నుంచి మొక్కలకు నీటి తడులు ఆపివేయడం వల్ల చెట్లు ఆకులు రాల్చి నిద్రావస్థలోకి వెళ్తాయి. ఆ తర్వాత కత్తిరింపులు చేసి ఎరువులు వేసి నీరు ఇవ్వడం వల్ల చెట్లు పుష్పిస్తాయి. ఈ సీజన్లో పండ్లు ఫిబ్రవరి మార్చి నెలల్లో కోతకొస్తాయి. పండ్ల నాణ్యత బాగుంటుంది. ఈ సీజన్లో బ్యాక్టీరియా తెగులు కూడా తక్కువగా ఆశిస్తుంది. ఇక కత్తిరింపుల విషయానికి వస్తే, మొక్కలు పెరిగేటప్పుడు 3-4 కాండాలను మాత్రమే ఉంచి మిగిలిన వాటిని కత్తిరింపు ద్వారా తీసివేయాలి. మొక్కలు నాటిన 2 సంవత్సరాల్లో శాస్త్రీయంగా కత్తిరింపులు చేయటం వల్ల తోటలోని అన్ని మొక్కలు ఒకే విధంగా ఉండి మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాపు అనంతరము చెట్టులో అడ్డదిడ్డంగా పెరిగేటటువంటి కొమ్మలను రెమ్మలను, నిట్ట నిలువుగా పెరిగేటటువంటి నీటి పిలకలను, ఎండిన కొమ్మలను, తెగులు సోకిన కొమ్మలను తీసివేయడం వల్ల అన్ని భాగాలకు గాలి వెలుతురు సోకి పంట దిగుబడి పెరుగుతుంది. కొమ్మలను కత్తిరించిన వెంటనే 1% బోడో మిశ్రమము లేదా బ్లైటాక్స్ స్ప్రే చేయాలి. కత్తిరించిన పెద్ద కొమ్మ భాగాలకు బోడో పేస్టు పూయాలి. కత్తిరింపులకు వాడే కత్తెరలను 1% సోడియం హైపోక్లోరైట్ ద్రావణంలో లేదా డెటాల్ ద్రావణంలో శుద్ధి చేసి వాడాలి. ఇక దానిమ్మలో పూత నియంత్రణ చేసే విధానము, దీన్నే బహార్ ట్రీట్మెంట్ అనేసి అంటాము. దానిమ్మలో సంవత్సరానికి 1 పంటను మాత్రమే తీసుకోవాలి. దానిమ్మ కోత తర్వాత మొక్కలకు 3-4 నెలల విశ్రాంతినిచ్చి తర్వాత నీటిని నిలిపివేయాలి. తేలిక నేలల్లో 30 రోజులు, బరువైన నేలల్లో 60 రోజులు నీటి తడులు ఇవ్వడం మానివేయాలి. విశ్రాంతి దశ చివరలో ఆకులు రాల్చడానికి గాను ఇథిరెల్ 2 మిల్లీలీటర్ల 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయాలి. మొక్కలు 80% ఆకులు రాల్చిన తర్వాత 15 సెంటీమీటర్ల వరకు కొమ్మ కత్తిరింపులు చేయాలి. ఇక థిన్నింగ్ విషయానికి, అంటే పూత మరియు కాయలను పల్షన్ చేయటము, దానిమ్మలో కాయ సైజు మరియు నాణ్యత పెంచడానికి గాను దానిమ్మలో తప్పనిసరిగా పూత మరియు కాయల థిన్నింగు చెట్లను వయసును బట్టి చేపట్టాలి. 2-4 సంవత్సరాల వరకు చెట్టుకు 30-50 కాయల వరకు ఉంచవచ్చు. బాగా ఎదిగిన వాటికి 70-100 కాయల వరకు ఉంచవచ్చు. థిన్నింగ్ చేసే సమయంలో సన్నని శాఖలపై వచ్చిన కాయల్ని, నాసిగా ఉన్న కాయలను, పురుగులు తెగులు ఆశించిన కాయలను తీసివేయాలి. పూల కొమ్మల చివరన ఏర్పడిన కాయలను తీసివేయాలి. కోతకు ముందు కాయల పక్కన ఉన్నటువంటి ముళ్ళను కత్తిరించి తీసివేయాలి. ఇక ఎరువుల విషయానికి వస్తే, దానిమ్మలో కొమ్మ కత్తిరింపుల తర్వాత ప్రతి మొక్కకు బాగా మాగిన పశువుల ఎరువు 30 కేజీలు, వేపపిండి 1 కేజీ, ఆముదం పిండి 0.5 కేజీ, వానపాముల ఎరువు 2 కేజీలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 1 కేజీ, డిఏపి 0.5 కేజీ, మెగ్నీషియం సల్ఫేట్ 200 గ్రాములు, బొరాక్స్ 20 గ్రాములు, ఫొరేట్ గుళికలు 50 గ్రాములు చొప్పున వేయాలి. పూత వచ్చిన నెల తర్వాత ప్రతి మొక్కకు అమోనియం సల్ఫేట్ 250 గ్రాములు, 1999 అంటే 19 19 3 19 ఎరువు 750 గ్రాములు వేయాలి. దానిమ్మకాయ నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు అమోనియం సల్ఫేట్ 250 గ్రాములు, డిఏపి 250 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 250 గ్రాములు వేయాలి. దానిమ్మ పూత పూసిన 3 నెలలకు ప్రతి మొక్కకి డిఏపి 500 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 500 గ్రాములు వేసుకోవాలి. ఇక డ్రిప్ సౌకర్యం ఉన్న రైతులు డ్రిప్ ద్వారా ఎరువుల్ని అందించవచ్చు. దానిమ్మలో కొమ్మ కత్తిరింపుల అనంతరము డ్రిప్ ద్వారా అందించవలసిన ఎరువుల్ని ఇప్పుడు పరిశీలించినట్లయితే, మోనో అమోనియం ఫాస్ఫేట్ 1 హెక్టార్కు సంబంధించి 1.5 కేజీలు, 10 నుంచి

0: ఇరవై రోజులు తర్వాత, అంటే కొమ్మ కత్తిరింపు చేసిన తర్వాత రోజు విడిచి రోజు అందించుకోవాలి. ఇక కాల్షియం నైట్రేట్ 2 కేజీలు, ఇది 21 నుంచి 30 రోజులు కొమ్మ కత్తిరింపుల తర్వాత చేసుకోవాలి. ఇక 1919 అన్నది 500 గ్రాములు, 31 నుంచి 40 రోజుల తర్వాత కొమ్మ కత్తిరింపుల తర్వాత చేసుకోవాలి. ఇక 52-34 ఈ ఎరువు 1 కేజీ 41 నుంచి 50, 61 నుంచి 70, ఇలా 91 నుంచి 100, 111 నుంచి 120, అలాగే 131 నుంచి 140 రోజుల తర్వాత చేసుకోవాలి కొమ్మ కత్తిరింపులు, తర్వాత వేసుకోవాల్సినటువంటి ఎరువులు. ఇక జింక్ సల్ఫేట్ 2 గ్రాములు, బొరాక్స్ 1 గ్రాము, కాల్షియం నైట్రేట్ 2 గ్రాములు 50 రోజున వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ జింక్ సల్ఫేటు 2 గ్రాములు, బొరాక్స్ 1 గ్రాము, కాల్షియం నైట్రేట్ 1-2 గ్రాములు 80 రోజున వేసుకోవాల్సి కూడా ఉంటుంది. ఇక మెగ్నీషియం సల్ఫేటు, ఫెర్రస్ సల్ఫేటు, మ్యాంగనీస్ సల్ఫేటు 2 గ్రాములు చొప్పున, మరియు బోరిక్ యాసిడ్ 1 గ్రాము చొప్పున పూతకి ముందు, పూత దశలో, పిందె దశలో కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఇది నేను చెప్పింది డ్రిప్ ద్వారా ఎరువులు అందించే రైతులు పాటించవలసినటువంటిది. ఇక దీనిపైన ఇంకా బాగా తెలుసుకోవాలంటే మా కేవీకేకి కలికిరి ఫోన్ నంబర్కి కూడా ఫోన్ చేసినట్లయితే దాని గురించి ఇంకా బాగా కూలంకషంగా తెలుసుకోవడానికి వీలవుతుంది. ఇక కొమ్మ కత్తిరింపుల అనంతరము తేలికపాటి తడిని ఇచ్చి ఎరువులు వేసుకోవాలి. తర్వాత నీటి తడులను అందించడం ద్వారా కొత్త చిగురు వచ్చి దానిమ్మ పంట పూతకి వస్తుంది. ఇక మొదట మగ పుష్పాలు, తర్వాత ద్విలింగ పుష్పాలు వస్తాయి. చిగురు ఎక్కువగా ఉండి పూత తక్కువగానే ఉంటే ఆ సమయంలో లిహోసిన్ అనే మందు 1 మిల్లీలీటరు కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక కాయలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు జిబ్బరిలిక్ ఆమ్లాన్ని పిచికారీ చేయటం వల్ల కాయ సైజు పెరుగుతుంది. ఈ విధంగా దానిమ్మ పంటలో పైన ఇచ్చినటువంటి సూచనలు పాటించడం ద్వారా అధిక దిగుబడిని పొందటానికి వీలవుతుంది. ఇక తర్వాత వచ్చే అంకంలో ఈ దానిమ్మ పురుగులో వచ్చేటటువంటి పురుగులు, తెగుళ్ళు, వాటి లక్షణాలు మరియు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాము.
1: ఇంతవరకు దానిమ్మ పంటల్లో అధిక దిగుబడి పొందడం ఎలా అంశంపై శాస్త్రవేత్త డాక్టర్ ఎం రెడ్డి గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
2: 2025-26 మార్కెటింగ్ సీజన్కు రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2025-26 మార్కెటింగ్ సీజన్లో అన్ని తప్పనిసరి రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది. పంట ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను రైతులకు అందించేందుకుగాను రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2025-26 మార్కెటింగ్ సీజన్లో పండించే రబీ పంటలకు అందించిన కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాలు 1 ఇంటికి ఈ విధంగా ఉన్నాయి. గోధుమ 2025-26 సంవత్సరానికి గాను క్వింటాలు 1 ఇంటికి 2425 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 150 రూపాయలు ఎక్కువ. బార్లీ 1980 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 130 రూపాయలు ఎక్కువ. పప్పుధాన్యాలు 2025-26 సంవత్సరానికి క్వింటాల్ 1 ఇంటికి 5650 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 210 రూపాయలు ఎక్కువ. కందులు క్వింటాల్ 1 ఇంటికి 6700 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 275 రూపాయలు ఎక్కువ. ర్యాపిడ్ సీడ్ ఆవాలు, ఇది 2025-26 సంవత్సరానికి గాను క్వింటాల్ 1 ఇంటికి 5950 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 300 రూపాయలు

0: రూపాయలు ఎక్కువ. కుసుమలు 5,940 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 140 రూపాయలు ఎక్కువ. ఇంకా కూలీలు, ఎద్దులు, యంత్రాల కిరాయి, కౌలు చెల్లింపులు, విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల కోసం అయ్యే ఖర్చులు, పనిముట్లు, వ్యవసాయ నిర్వహణ వ్యయాలు, పెట్టుబడిపై వడ్డీలు, పెంపు సెట్ల నిర్వహణకు డీజిల్, విద్యుత్ ఖర్చులు, ఇతర చెల్లింపులు, కుటుంబ శారీరక శ్రమ విలువతో కలిపి నిర్ణయించడం జరిగింది. ఇది 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో కేంద్రం ఆమోదించిన కనీస మద్దతు ధర.
1: పక్షియో సే తో ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే
2: మత్లబ్
1: దేఖ్ బేటా తూ జో యే అంధాధుం రసాయన మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడనే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలహాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ హాన్ మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ భీ అరే అబ్ పహలీ వాలీ బాత్ కహాన్
2: परम तो सभी डाले हैं।
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा।
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।

0: ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలను వింటారు.
1: ఈనాటి కార్యక్రమంలో సహకార రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అంశాన్ని గురించి వరంగల్ జిల్లా సహకార అధికారి శ్రీ బి సంజీవరెడ్డి గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్.
2: శ్రోతలకు నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఈ సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి అనేక పథకాలు, ఆర్థిక సహాయ కార్యక్రమాలు, అలాగే సంస్కరణలను అమలు చేస్తుంది. ముఖ్యంగా సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు తర్వాత ఈ రంగానికి మరింత ప్రాధాన్యత కలిగింది. మరి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ సహకార రంగంలో ఏమున్నాయి అనే అంశం గురించి మనకు తెలియచేయడానికి శ్రీ బి సంజీవరెడ్డి గారు విచ్చేశారు. వీరు వరంగల్ జిల్లా సహకార అధికారి. మరి వీరిని అడిగి ఆ పథకాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సంజీవరెడ్డి గారు నమస్కారం అండి.
3: నమస్కారం సార్.
2: సార్, మరి ఇప్పుడు వికసిత భారత దిశగా భారతదేశం పయనించడానికి అన్ని రంగాలు మరి రకరకాల

మంత్రిత్వ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామీణ రైతుల అవకాశాలు పెంచి అభివృద్ధి చేయాలని, మెయిన్ ముందుగా బలమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పి వాటికి ప్రభుత్వం గ్రాంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో 2 లక్షల మల్టీపర్పస్ ప్యాక్స్, ముఖ్యంగా

ఫార్మేషన్ ప్రమోషన్ ఆఫ్ ఎఫ్పిఓస్ అని చెప్పి ఒక పథకం తీసుకొచ్చింది సార్. దీంట్లో వరంగల్ జిల్లాలో కిరా, వరంగల్, నర్సంపేట కూడా అందులో భాగస్వాములు కావటం జరిగింది. సంస్థాగత ఆర్థిక సపోర్టు కూడా, అంటే NCDC నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ద్వారా సంస్థాగత ఆర్థిక సపోర్ట్ ఇచ్చి

0: లో అంతర్భాగం బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం ఆకాశవాణి మీ తోడు మీ నీడ.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి

కార్యక్రమంలో ముందుగా ఏ మాయ చేశావే చిత్రం కోసం దేవన్ ఏకాంబరం చిన్మయి పాడిన ఈ పాటకు సంగీతం ఏఆర్ రెహమాన్, రచన అనంత శ్రీరామ్.